ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా శ్రోతలకి శుభోదయం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 31వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 21వ తేదీ ఆదివారం. 100.2 MHz పై ఎఫ్ఎం బ్యాండ్లో ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ AIR మొబైల్ యాప్పై ఇయాలటి ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు దాటి 56 నిమిషాలు.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM మనసు నిండా సమయం 6 గంటలకు అవస్తుంది. మరికొద్ది సేపట్లో హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఇంతవరకు ప్రార్థనా కార్యక్రమంలో శ్రీరామ భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఇయాల్టి ప్రార్థనా కార్యక్రమం సమాప్తం. రేపటి ప్రార్థనా కార్యక్రమంలో శివభక్తి గీతాలు వింటారు.

ആകാശവാണി ആദിലാബാദ് വന്ദ പോയിന്റ് 2 എഫ്എം മനസ്സിനിണ്ട സമയം 6:30 കാവస్తుంది మరి కొద్దిప సేపట్లో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలోని రెడ్ రోడ్లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో నిర్వహించే జాతీయ స్థాయి సామూహిక యోగా ప్రదర్శనపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: का टेलीलॉके ऐप, वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆకాశవాణి శ్రోతలకు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. నైతం భాగ్యలక్ష్మి, బాటిల్ ఆర్ట్ కళాకారిణి ఆదిలాబాద్. క్రమం తప్పకుండా యోగా సాధన చేయండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆస్వాదించండి. మీ స్నేహితులు, బంధువులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ రోజున అద్భుతమైన బాటిల్ ఆర్ట్ కళాఖండాన్ని కానుకగా అందించండి. వారి ఆనందాన్ని రెట్టింపు చేయండి. సంప్రదించండి నైతం భాగ్యలక్ష్మి, ఆదిలాబాద్. సెల్ నంబర్ 6300759508.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. పుస్తకంతో

0: సంగీత సౌరభాలు ఇదొక సంగీత విజ్ఞాన పరిచయ గ్రంథం. సంగీతానికి మూలమైన నాద ప్రసక్తితో మొదలవుతుంది. హిందుస్థానీ సంగీతాన్ని పరిచయం చేస్తుంది. లబ్ధ ప్రతిష్ఠులైన గాయక గాయకుల జీవిత విశేషాలను, గాయని శైలి, సంగీత సాధన, ఇతర ప్రత్యేకతల గురించి తెలిపే పుస్తకం ఇది. ఈ పుస్తక ధారావాహిక పఠనాన్ని రచయిత సామల రాజవర్ధన్ కంఠంలో ప్రసారం చేస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మరి ఇయాల్టి కార్యక్రమంలో గంగూబాయి హంగల్ గురించి విశేషాలను 6వ భాగంలో విందాం.
1: భారతీయ సంగీత ప్రపంచంలోని 5 గంధర్వులను గురించి ఇది వరకు మాట్లాడుకున్నాం. పురుషులై

ఆయన వారి గాత్రంలో పలికే సౌకుమార్యాన్ని మార్ధవాన్ని అనుసరించి సంగీత రసజ్ఞులు వారిని గంధర్వులు అన్నారు. మార్ధవంగా వినిపించవలసిన స్త్రీ కంఠంలో పురుష కంఠంలోని జీర వినిపిస్తే అది గంధర్వగాత్రమవుతుంది. అటువంటి గంధర్వగాత్రం గల గొప్ప గాయిక విదుషి గంగూబాయి హంగల్. అట్లా అని ఆమె కంఠం మొదటి నుండి గంధర్వగాత్రమే అని కాదు. మొదట్లో ఆమె స్వరం కోకిల స్వరమే. ఆనాటి ఆమె రికార్డులు వింటే ఆవిడ ఈవిడ ఒక్కరేనా అని ఆశ్చర్యం కలగక మానదు. మొదట్లో గంగూబాయి హంగల్ గాత్రం హీరాబాయి బరోడేకర్ను పోలి ఉండేది. గంగూబాయి కూడా కిరాణా ఘరానాకు చెందిన గాయికనే కనుక అట్లా ఉండటం సహజమే. ఆనాటి గాయికలందరూ హీరాబాయిని కాపీ చేయటం అనివార్యం అనుకున్నారు. జోస్నా భోలే, మాళవికా కానన్ వంటి గాయనీమణుల కంఠంలో హీరాబాయి కనబడుతుంది, వినబడుతుంది. అది హీరాబాయి మీద వారికున్న ఆరాధనాభావం. హిందుస్థానీ సంగీత ఘరానాల్లో మాధుర్యానికి మార్ధవానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చేది కిరాణా ఘరానానే. ఆ ఘరానాకు కౌస్తుభమణి అని పేరు పొందిన ఖాన్ సాహెబ్ ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్. అతన్ని సచ్చే స్వరోంకా దేవత అని కూడా అంటారు. ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ గాత్రానికి ముగ్ధులై కిరాణా ఘరానా సంగీతాన్ని నేర్చుకుని తమ కఠోర సాధనతో ఈనాడు గొప్ప సంగీతజ్ఞులుగా పేరుగాంచిన వాళ్ళు ఇద్దరు. ఒకరు పండిత్ భీమ్సేన్ జోషి, మరొకరు గంగూబాయి హంగల్. చిన్ననాట ఒకసారి గంగూబాయి కంఠాన్ని ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ వినడం తటస్థించిందట. ఆమెను దగ్గరికి పిలిచి, "బేటా, తుమారా గళా అచ్చా హై, ఖూబ్ గావో, ఖూబ్ రియాజ్ కరో" అని ఆశీర్వదించినాడట. రియాజ్ అంటే సాధన. ఆశిస్సులను తలదాల్చిన గంగూబాయి కఠోర సాధన చేసి కిరాణా ఘరానా ఖ్యాతి నిలబెట్టే విధంగా స్వర సాక్షాత్కారం చేసుకుని ధన్యురాలైంది. గంగూబాయి హంగల్ కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడలోని ఒక సంగీత సంప్రదాయ కుటుంబంలో జన్మించినందున ఆమె బాల్యం సంగీతమయ వాతావరణంలోనే జరిగింది. గంగూబాయి తల్లి అంబాబాయి, ఆమె కర్ణాటక సంగీతంలో నిష్ణాతురాలు. ఆమె తల్లి కమలాబాయి, ఆమె తల్లి చంద్రక్క, అందరూ సంగీతంలో ప్రవీణులే. గంగూబాయి తల్లి అంబాబాయి కర్ణాటక సంగీతంలో విద్వాన్మణి వంటిది కాక ఏకసంతాగ్రాహి కూడా. ఎవరి గాత్రమైనా ఒక్కసారి విన్నదంటే చాలు, స్వరలిపితో సహా గుర్తుపెట్టుకుని గబగబా కాగితం మీద రాసుకునేది. ఈ విద్య గంగూబాయి తన తల్లి వద్దనే నేర్చుకున్నది. అంబాబాయికి తన కూతురు గొప్ప సంగీత విద్వాంసురాలు కావాలనే కోరిక ఉండేది. చిన్ననాటనే సరళీస్వరాలు నేర్పడం మొదలుపెట్టింది. కానీ కూతురుకు ఆ సంగీతం పట్ల ఆసక్తి లేదని గ్రహించింది సూక్ష్మగ్రాహి అయిన అంబాబాయి. తన కూతురుకు ఇష్టమైన హిందుస్థానీ సంగీతాన్ని నేర్పించాలని సంకల్పించింది. పిల్లల ఇష్టాయిష్టాలను తెలుసుకోకుండా తాము కోరిందే పిల్లలు చదివి తీరాలని పట్టుబట్టే తల్లిదండ్రులు అంబాబాయి నుండి నేర్చుకోవలసింది చాలా ఉన్నదనిపిస్తుంది. గంగూబాయికి సరైన గురువు కొరకు వెతకడం ప్రారంభమైంది. గంగూబాయి చిన్న మేనమామ రామన్న సహకారం కూడా చిన్నది కాదు. గురువులను వెతకడం, గురువుల వద్దకు మేనగోడరిని తీసుకుని వెళ్లి పాఠం అయిపోయిన తర్వాత తిరిగి తీసుకుని రావటం వంటి పనులన్నీ అతడు ఇష్టంగా చేసినాడు. గంగూబాయిని గాయికగా తీర్చిదిద్దినాడు. ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ శిష్యుడు హుడుగర్ కృష్ణాచార్య అనే పండితుడు హుబ్లీలో సంగీత పాఠశాల తెరిచినాడని తెలిసి అంబాబాయి ధార్వాడ నుండి హుబ్లీకి మకాం మార్చి హుడుగర్ కృష్ణాచార్య వద్ద గంగూబాయికి సంగీత శిక్షణ ప్రారంభింపజేసింది. తన కూతురు నేర్చుకుంటున్న హిందుస్థానీ సంగీతానికి తన సంగీతానికి పొంతన కుదరదని భావించిన అంబాబాయి తన సంగీతాన్ని అటకెక్కించి తన కూతురును అన్ని రకాలుగా ప్రోత్సహించటం మొదలుపెట్టింది. అది కూతురు కోసం అంబాబాయి చేసిన గొప్ప త్యాగం. కాని హుడుగర్ కృష్ణాచార్య సంగీతం నేర్పే పద్ధతి అంబాబాయికి నచ్చలేదు. ఆ సంగీత సాధనకు స్వస్తి చెప్పి

కూతురును తీసుకుని ధార్వాడ చేరుకొని మళ్లీ గురువు కోసం వెతకటం ప్రారంభించింది. హుబ్లీలో ఉండగానే అంబాబాయికి దత్తోపంత దేశాయి అనే సంగీతజ్ఞునితో పరిచయం ఏర్పడింది. అతని సిఫార్సుతో సవై గంధర్వ శిష్యరికం చేసే సువర్ణ అవకాశం గంగూబాయికి లభించింది. ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ పట్టశిష్యుడైన సవై గంధర్వ మరాఠీ నాటకాలలో నటిస్తూనే సంగీత కచేరీలు చేసేవారు. తరచుగా హుబ్లీ వచ్చి నాటక ప్రదర్శనలిచ్చేవారు. అట్లా వచ్చినప్పుడు దత్తోపంత్ దేశాయి ఇంట్లోనే మకాం చేసేవారు. అక్కడున్న 10-15 రోజులు గంగూబాయికి సంగీతం నేర్పేట్లుగా, ఆ తరువాత తాను తిరిగి వచ్చే వరకు తాను నేర్పిన సంగీతాన్ని సాధన చేసి అప్పగించే విధంగా ఒప్పందం కుదిరింది. అంతేగాక సవై గంధర్వ అక్కడున్నన్ని రోజులు నాటక ప్రదర్శనకు రిహార్స్ చేసుకోవడానికి అంబాబాయి ఇంట్లోనే వసతి ఏర్పాటు చేయాలనేది మరో నిబంధన. ఇది మంచిదే అనుకున్నది అంబాబాయి. సవై గంధర్వ నాటకాని కోసం సాధన చేస్తున్న నాట్యగీతాలను పక్కగదిలో కూర్చుండి విని స్వరలిపి రాసుకుని సవై గంధర్వ వెళ్లిపోయిన తర్వాత గంగూబాయికి ఆ నాట్యగీతాలు నేర్పేది. సవై గంధర్వ సంగీతం చాలా నెమ్మదిగా నేర్పేవారు. గంగూబాయికి 4 సంవత్సరాలలో 4-5 రాగాలనే నేర్పినాడు, కాని క్షుణ్ణంగా నేర్పినాడు. అతడు నేర్పిన రాగాలపై అధికారాన్ని సాధించగలిగితే మిగతా రాగాలు నేర్చుకోవడం తేలికవుతుందనేది కిరాణా ఘరానా వారి సంప్రదాయం. 1937వ సంవత్సరం తర్వాత సవై గంధర్వ నాటకాలను వదిలిపెట్టి కుందుగోళ్లోనే నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి గంగూబాయి ప్రతిరోజు రైలెక్కి హుబ్లీ నుండి కుందుగోళ్ వెళ్లి వచ్చేది. ఆమెకు తోడుగా చిన్నమేనమామ రామన్న వచ్చేవాడు. రోజూ 8 గంటలు కఠోర సాధన చేసి స్వరాల మీద పట్టు సాధించింది గంగూబాయి. సవై గంధర్వ కూడా ఆమెకు చాలా శ్రద్ధగా సంగీతం నేర్పినాడు. నేర్చుకోవాలన్న తపన ఉన్న శిష్యులకు గురువు శ్రద్ధగా నేర్పడం సహజమే. ఆ కాలంలోనే సవై గంధర్వ వద్ద పండిత్ భీమ్సేన్ జోషి, ఫిరోజ్ దస్తూర్లు కూడా సంగీతం నేర్చుకుంటుండేవారు. అయితే సవై గంధర్వ తన శిష్యులకు వేరువేరు పద్ధతుల్లో నేర్పేవాడు. ఎవరి గాత్ర స్వభావాన్ని బట్టి వారికి నేర్పినాడన్నమాట. పురుష గాత్రానికుండే గాంభీర్యాన్ని, స్త్రీల గాత్రానికుండే కోమలత్వాన్ని గమనించి వారికి సంగీత విద్యాదానం చేసినాడు సవై గంధర్వ. కనుక ఇద్దరూ ఒకే రాగాన్ని ఆలపించినా గాయన శైలిలోని భేదాన్ని గుర్తించవచ్చు. ముఖ్యంగా గంగూబాయి హంగల్ పాడిన దేశ్కార్ రాగం, భీమ్సేన్ జోషి పాడిన దేశ్కార్ రాగాలు రెండూ ఒక్కటే. అందులో గానం చేసిన చీజ్ కూడా ఒక్కటే, కాని శైలి మరొక రకంగా ఉందని ఏమాత్రం స్వరపరిచయమున్న వాళ్లైనా గుర్తించవచ్చు. భీమ్సేన్ జోషి గంగూబాయి కన్నా 9 ఏళ్లు చిన్నవాడు కనుక ఆమెను అక్క అనే సంబోధించేవాడు. వారి సౌహార్ద్ర పూరితమైన అనుబంధం గొప్పది. సంగీత పరిభాషలో చెప్పాలంటే భీమ్సేన్ జోషికి గంగూబాయి గురు భగిని, అంటే ఒకే గురువు వద్ద సంగీతాన్ని సంగ్రహించిన సోదరి. గంగూబాయి హంగల్ జీవితాన్ని ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవితానికి దగ్గరి పోలికలున్నాయి. ఆమె కర్ణాటక సంగీతంలో శిఖరాయమానమైన విద్వన్మణి, అయితే గంగూబాయి హిందుస్థానీ సంగీతంలో విదుషి. గంగూబాయి తల్లి వలెనే సుబ్బులక్ష్మి తల్లి షణ్ముగ వడివు కూడా సంగీత విద్వాంసురాలే. సుబ్బులక్ష్మికి కూడా గంగూబాయి వలెనే తన తల్లే తొలి గురువు. సుబ్బులక్ష్మి తన సవతి కూతురు రాధా విశ్వనాథన్ను పక్కన కూర్చోబెట్టుకునే కచేరీలు చేసింది. గంగూబాయి కూడా తన కూతురు కృష్ణా హంగల్ను పక్కన కూర్చోబెట్టుకునే కచేరీలు చేసింది. బాల్య చాపల్యం వల్ల కృష్ణా హంగల్ ఒక్కొక్కసారి తల్లి కంటే ముందుగా అంతరా ఎత్తుకునేది. అయితే గంగూబాయి ముసిముసిగా నవ్వుతూ మురిపెంగా కూతుర్ని చూసుకునేది. ఆ దృశ్యం చాలా మనోహరంగా ఉండేది. గంగూబాయి గాత్రం గంగా ప్రవాహంలాగా సాగితే పర్వతాల మీది నుండి దూకుతున్న జలపాతంలాగా కృష్ణాహంగల్ గాత్రముంటుంది. కాని కృష్ణాహంగల్ ఎప్పుడూ సొంతంగా కచేరీలు చేయలేదు. తన 74వ సంవత్సరాల వయస్సులో మరణించింది ఈ తల్లిచాటు బిడ్డ. సుబ్బులక్ష్మి కూతురు రాధా విశ్వనాథన్ మాత్రం ఒద్దికగా కూర్చొని సుబ్బులక్ష్మి

0: నారాయణరావు, బాబురావు, కూతురు కృష్ణ, సంగీతంలో శిఖరాయమానంగా ఎదిగిన గంగూబాయి స్వభావం ఒదిగి ఉండేదే. చాలా సాదా సీదా జీవితాన్ని గడిపింది. గ్రామ్ఫోన్ కంపెనీల వారు, రేడియో స్టేషన్ల వారు ఆమె పాటలు రికార్డు చేయడానికి ఎదిరి చూసేవాళ్లు. ఆమె అందుకున్న అవార్డులు, పురస్కారాలకు లెక్కలేదు. భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. కర్ణాటక శాసనసభలో ఆమెకు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేసి పంపింది, కానీ అది అమలు కాలేదు. అయినప్పటికీ భారతీయ సంగీత ప్రపంచంలో ఆమె రత్నం వంటిదే. హీరా ముక్సే నా కహే లాక్ హమారా మోల్ అన్నాడు కబీర్. వజ్రం తన విలువ లక్ష రూపాయలని తన నోట చెప్పుకోదు, దాన్ని ఖరీదుగట్టే షరాబులెక్కడో ఉంటారు. భారత ప్రభుత్వం గంగూబాయి హంగల్కు భారతరత్న ఇవ్వకపోతేనేం? ఆమె రత్నమే.
1: ఇంతవరకు పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 6వ భాగంలో గంగూబాయి హంగల్ గురించి విశేషాలు విన్నారు. రచన పఠనం సామల రాజవర్ధన్. రేపొద్దుగల్ల 8:30 ప్రసారమయ్యే కథనం కార్యక్రమంలో కథమానం భవతి 101 కథల సంపుటి నుండి పేదోడి ఘడి కథ చదివి వినిపిస్తారు పి కమలాకర్ రెడ్డి, రచన కెవి నరేందర్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఆకాశవాణి శ్రోతలకు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. నైతం భాగ్యలక్ష్మి, బాటిల్ ఆర్ట్ కళాకారిణి ఆదిలాబాద్. క్రమం తప్పకుండా యోగా సాధన చేయండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆస్వాదించండి. మీ స్నేహితులు, బంధువులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ రోజున అద్భుతమైన బాటిల్ ఆర్ట్ కళాఖండాన్ని కానుకగా అందించండి. వారి ఆనందాన్ని రెట్టింపు చేయండి. సంప్రదించండి నైతం భాగ్యలక్ష్మి, ఆదిలాబాద్. సెల్ నంబర్ 6300759508.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

సింగిడి సినిమా పాటల హరివిల్లు. కాలాలు మూడు, ఋతువులు ఆరు, ఇంద్రధనుసులో రంగులు ఏడు, కానీ సింగిడి కార్యక్రమంలో మేము వినిపించే పాటలు ఎన్నో. శ్రోతలు సింగిడి కార్యక్రమానికి 10 గంటల దాకా ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినొచ్చు. మరి మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732 అనే కోడ్ని జత చేసి 295081 మరొక నంబర్ 2300081 నంబర్లకి ఫోన్ చేయండి. సింగిడి కార్యక్రమంలో ముందుగా విందాం జర్నీ సినిమా నుంచి ఈ పాటం.

0: శ్రోతలు మనతోటి మాట్లాడడానికి ఇప్పుడు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో,
1: నమస్కారం అక్క. నేను బరిగే గట్టన్న, కరీంనగర్ జిల్లా హుజురాబాద్ దమ్మకబీడ గ్రామం నుంచి మాట్లాడుతున్నాను.
0: ఏం చేస్తుంటావు గట్టన్న?
1: మేము వ్యవసాయ రైతులు. మేము ఇప్పుడు వానకాలానికి నారుమళ్ళు తయారు చేసుకుంటున్నాము.
0: మరి వర్షాలు ఏవో ఈసారి లేట్ అయినాయి, మరి ఎట్లా?
1: అందుకే లేట్ అయినందుకు ఇప్పుడు ఎక్కువ ప్రభుత్వ ఆదేశానుసారం సన్న వడ్లు, 7 రకాల వడ్లు వేసుకుందాం అనుకుంటున్నాము. ఏది మన బీపీటీ గానీ, ఆర్ఎన్ఆర్ గానీ, జై శ్రీరామ్ గట్ట 16-30.
0: హలో,
1: వీటికి మాత్రమే బోనస్ ఇస్తా అంటారు గవర్నమెంట్.
0: అవును,
1: కాబట్టి ఇవే తినే రకాలు కాబట్టి ఇప్పుడు తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్న పంట లేదు కాబట్టి ఈ తినే పంటలు ఎంచుకుంటే మాత్రమే ఇప్పుడు వండిన ఇంకో 2 ఏళ్ళ శాఖ అక్కడికి వస్తాయని సన్న రకాలు ఏమంటున్నది గవర్నమెంట్.
0: అవును, మొత్తం వరి వేస్తారా మీరు?
1: మేము ఇప్పుడు వరి వేసుకుంటాం అక్క. మాకు 2 బోర్లు ఉన్నాయి, బాయిలు ఉన్నాయి, వరి వేసుకుంటాం.
0: మరి నీళ్లు బాగానే ఉన్నాయా?
1: ఆ మధ్య రకంగా ఉన్నాయి.
0: అసలు ఇక ఒక పెద్ద వర్షం పడితే కింద భూగర్భ జలాలకు కూడా నీళ్లు వస్తాయి కొంచెం కదా,
1: అప్పుడు బాగుంటది.
0: అసలు వర్షాలు లేవు ఇప్పటి వరకు కూడా, జూన్ నెల కూడా అయిపోవస్తున్నది కానీ వర్షం అసలు లేదు కదా
1: అక్క. మాకు ఈ రోజు సుస్వాగతం సినిమా నుండి హ్యాపీ హ్యాపీ బర్త్డేలు చేసుకోవనేది పాట డెడికేట్ చేస్తున్నాం మా కుమారుడు బరిగే వంశీ గంగోత్రి కోసం మేడం.
0: సరేనండి, మీ
1: పిల్ల శ్రోతల పేరు చెప్తా మేడం.
0: చెప్పండి.
1: బరిగే బుచ్చన్న, కోమల, మానస, గంగోత్రి, వంశీ, వజ్జే కౌరవ, చేరాలు, అంకితు, శ్రీనివాసు, బరిగే గట్టన్న, మాధురి, మయూరి, యువరాజారెడ్డి, అట్లానే పెద్ద పాపేపల్లె, రజిత, రవీందర్, అజయ్, విజయ్,
0: మీ కుటుంబ సభ్యులందరికి, మరియు అలాగే
1: మా బొమ్మకల్ గ్రామస్తులు, పెద్దపల్లె గ్రామస్తులు, దమ్మకబీడ గ్రామస్తులు
0: అందరికి,
1: ఐలయ్య, రాజన్న, రవి, రజిత, రూపక్, వరుణ్ కుమార్, స్వప్న, సదయ్య.
0: ఓకేనండి, మీరందరి కొరకు మీరు అడిగిన పాట వస్తుంది, విందామా మరి.
1: ఆ చెల్లె అక్క మా

0: మా కొడుకుది ఇవాళ పుట్టినరోజు ఉన్నది గనక అతనికి డెడికేట్ చేస్తున్నా ఈ పాట. ధన్యవాదాలు.
1: సరేనండి, మీ బాబు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తూ మీరు అడిగిన పాట వస్తుంది, వినేద్దామా మరి.
0: అక్క బరిగే వంశీను.
1: ఓ బరిగే వంశీ, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, విందామా మరి.
0: ధన్యవాదాలు మా అందరి తరఫున మన యాజమాన్యానికి, డైరెక్టర్ గారికి, సైంటిస్టులకు, టెక్నీషియన్ కు, రక్షణ సిబ్బందికి, ఆదిలాబాద్ శ్రోతలందరికి.
1: ఓకేనండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు మీకు కూడా.
0: ధన్యవాదాలు.

0: శ్రోతలు మనతోటి మాట్లాడడానికి ఇప్పుడు మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు లసంబాయి.
0: లసంబాయి ఎక్కడి నుంచి?
1: సుందరయ్య నగర్.
0: సుందరయ్య నగర్ నుంచి ఏం చేస్తుంటారు లసంబాయి? ఏదైనా మంచిది. పుట్టినరోజు బర్త్డే పాట వేస్తా. సరేనా? ఎంత మంది పిల్లలమ్మా?
1: నలుగురు మేడం.
0: ఓహో, పెళ్ళిళ్ళు అయిపోయినాయా? మంచి. ఇప్పుడు మన్మడు మనమరాళ్ళతోటి మంచిగా కాలక్షేపం చేస్తున్నారు. ఇక మరి ఇప్పుడు ఎండాకాలం సెలవులలో వచ్చిండ్రా పిల్లలు?
1: పిల్లలు అటు ఉంటారు మేడం.
0: ఆహా,
1: కొడుకు చిన్నాడు, పెద్ద కొడుకేమో మిషన్
0: బాగుంది
1: తీసుకున్న పిల్లలు.
0: ఆహా,
1: అక్కడ బడికి దగ్గర అని కిరాయి ఉన్నారు. ఇక్కడ పెద్ద ఇల్లు ఉన్నది
0: కానీ
1: అక్కడికి వెళ్ళిండ్రు. నేను ఒక్కదాన్ని ఉంటే ఇక్కడ.
0: ఓహో,
1: పండుగలకు వస్తారు.
0: వస్తారు పండుగలకు వస్తారు. మళ్ళీ మీరు వెళ్తారు ఎప్పుడైనా బోర్ అనిపించినప్పుడు కదా. అందరిని ఒకటేసారి పండగకి వచ్చేసరికి అంటే ఫుల్ సంతోషంగా అనిపిస్తుంది కావచ్చు కదా. సరేనమ్మా. మీ బాబు పేరు? సరేనండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలమ్మా.

0: శ్రోతలు సింగడి కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు. ఇప్పుడు మరి సింగడి కార్యక్రమానికి ఒక శ్రోత లైన్ లో ఉన్నారు, వారితోటి మాట్లాడదాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు చెప్పగలుగుతారా?
1: మేడం, మా మిసెస్ పేరు మమత, నేను సుదర్శన్. మా విలేజ్ పేరు గోడల పంపు, నిర్మల్ డిస్ట్రిక్ట్ మేడం.
0: ఏం చేస్తుంటారు సుదర్శన్ గారు మీరు?
1: వ్యవసాయం ఉన్నారు మేడం. వర్షాలు లేక అదే చూస్తున్నాము.
0: ఈసారి ఎల్నినో ప్రభావం తోటి వర్షాలు కొంచెం లేట్ అవుతున్నాయి, మళ్ళీ వర్షపాతం కూడా తక్కువ ఉందంట మనకి.
1: అవును మేడం.
0: ఇక మొత్తం చేన్లు పొలం అన్ని పొతం చేసుకుని వర్షం కొరకు చూస్తున్నారు. ఇక
1: అవును మేడం.
0: మీకు అక్కడ ఖానాపూర్ దగ్గర గుడల పంప్ అంటే మీకు గంగా ఉంటది కదా, అక్కడ కూడా నీళ్లు తగ్గిపోయినాయా లేకపోతే? ఆహా.
1: ఒక 2-3 కిలోమీటర్ల దూరంలోనే గోదావరి ఉంటుంది. అయినా చాలా మంది దగ్గర వాళ్ళు మోటార్లు పెట్టి పంటలు పండిస్తున్నారు, కానీ మాకు గోదావరి నీళ్ళే సదర్ మాట అనే నుంచి రావాలి. అందులో నీళ్ళే లేవు.
0: మళ్ళీ కొంచెము చలికాలం టైంలో అంటే చెరువులకించి కానీ గంగలకించి కానీ మోటార్లు పెట్టి నీళ్ళు తీసుకున్నా ఏం కాదు, కానీ ఇప్పుడు మొత్తము ఎండాకాలం అంటే భూమిలా పదనంతా లేదు కదా, ఎంత మీదికించి మోటార్లు పోసినా కానీ కిందికించి పదనలేంది, అది మొలక అని ఏదైనా కానీ కరెక్ట్ రాదు కావచ్చు కదా. అంటే ఏదైనా విత్తులు కావచ్చు ఏవైనా కానీ నిండుగా రావు కావచ్చు, కొంచెము ఏమంటారు నీళ్లు సరిపోని పంట ఎట్లెళ్తుందో అట్లా వస్తే కావచ్చు.
1: దాదాపు అంతే ఉంటుంది మేడం. ఇప్పుడు సహజంగా వర్షించి అదంతా జరిగితేనేమో పూర్తి పంట వస్తుంది. మళ్ళీ అది కూడా కొందరికే మోటార్లు ఉంటాయి ఆ దగ్గర వాళ్ళకు, అందరికి సాధ్యం కాదు.
0: మరి ఏమేస్తారు పంటలు మీరు?
1: మేము ఎక్కువ పసుపు, మొక్కజొన్న, వరి.
0: పసుపు అంటే చాలా పని ఉంటది కావచ్చు కదా పసుపు పంటకి.
1: మేము కేవీకే వాళ్ళ అడ్వైస్ తోని శాస్త్రీయ పద్ధతుల్లో చేస్తాము, ఆర్గానిక్ లో చేస్తాము, తక్కువ పెట్టుబడిలో ఎక్కువ పంట వచ్చేలాగా అన్ని వాళ్ళ అడ్వైస్ తోనే చేస్తాం మేడం. ఆదిలాబాద్ కేవీకే ప్రవీణ్ కుమార్ ది మా ఊరే, ఇప్పుడు తను డీన్ గా
0: పనిచేస్తున్నాడు.
1: మొదట్లో కేవీకే లోనే ఉండే సార్.
0: అవును.
1: అప్పుడు ఆ సారు మాకు అన్ని రకాలు సహకరిస్తుండే. ఫస్ట్ మాకు మొత్తం అంత అర్థం అయిపోయింది, మేము స్వయంగా చేసుకుంటాం.
0: ఓకే.

0: చాలా మంచిగా మాట్లాడినారు సుదర్శన్ గారు. మరి
1: అవును,
0: ఇవాళ మా శ్రోతలకు ఏ పాట వినిపించాలనుకుంటున్నారు?
1: గున్న మామిడి కొమ్మ మీద గుళ్ళు రెండు ఉన్నాయనే పాట కావాలి మేడం.
0: మంచి ఇద్దరు స్నేహితుల మధ్య సాగే పాట అది. మరి మీకు మంచి స్నేహితులు ఎవరు?
1: మా ఫ్రెండ్ పేరు ఐత నారాయణ మేడం.
0: ఇప్పుడు అక్కడనే ఊర్లోనే ఉంటున్నారా?
1: ఆ ఊర్లోనే ఉంటాము మేము, లా వరకు క్లాస్మేట్స్ రూమ్మేట్స్.
0: ఓహో, చిన్నప్పటి నుంచా అతను మీకు ఫ్రెండ్?
1: చిన్నప్పటి నుంచి మేడం.
0: ఎప్పుడైనా మీకు మీ ఫ్రెండ్ మీద కోపం ఏమైనా వచ్చిందా? మరి
1: ఎప్పుడు రాలేదు మేడం, చాలా క్లోజ్ ఉంటాం. ఇవాళ కూడా వెళ్ళిన గురించి మేము ఇద్దరం చాలా సేపు మాట్లాడుకున్నాం. మరి ప్రపంచం ఎటు పోతుంది ఏంటి ఇట్లాంటి.
0: ఒక్కరోజు మాట్లాడకుంటే ఏదో వెళ్తూ ఉన్నట్టు అనిపిస్తుంది కదా ప్రాణ స్నేహితులతోటి.
1: అవును మేడం, ఒక్కోసారి అర్ధరాత్రి కూడా చేస్తాడు. వాళ్ళ పిల్లలు అందరూ హైదరాబాద్ లో ఉంటారు, మా పిల్లలు జాబ్ చేస్తారు ఎక్కడెక్కడ ఉంటారు. అతను కూడా ప్రస్తుతం సింగిల్ ఉన్నాడు, నేను సింగిల్ ఉన్నా. భోజనానికి రమ్మంటే చూస్తానన్నాడు. చాలా క్లోజ్ ఉంటాడు మేడం, ఎప్పుడు అంటే అప్పుడే అతను నిద్ర రాకుంటే కూడా ఫోన్ చేస్తాడు.
0: చాలా మంచిగా ఉందండి మీ ఫ్రెండ్షిప్. మరి మీరు అడిగిన పాట వస్తుంది, వినిద్దామా? మరి
1: అవును మేడం, విందాం మేడం. థ్యాంక్ యూ మేడం
0: ఫోన్ చేసినందుకు. మీకు కూడా ధన్యవాదాలు.
1: ఓకే.

0: கஜா பபலா
1: சைபால்
0: நடுவுல தாமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சைபால்.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం కేంద్రం ద్వారా ప్రసారమవుతున్న సింగడి కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినాలి అనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732 అనే కోడ్ని జత చేసి 2950081 మరొక నంబర్ 2300081.

శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు. ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో ఇంతసేపు పిల్లల్ని చదివించడం, వారికి మంచి భవిష్యత్తును నిర్మించడం, బాగా డబ్బు సంపాదించడం, అన్ని సౌకర్యాలతో ఉన్న ఇంట్లో నివసించడం వంటి అంశాలలో పోటీ పడుతూ అసలు విషయాలైన మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వాన్ని కోల్పోతున్నాం మనం. ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఉపయోగపడేవి యోగా మరియు ధ్యానం. ఈ యోగా శాస్త్రాన్ని మానవాళికి అందించింది పతంజలి మహర్షి అయితే, ఆధునిక ప్రపంచానికి పరిచయం చేసి విశ్వవ్యాప్తం చేసింది మాత్రం మనమే, అంటే విశ్వగురు అయిన భారత్. 2014 సెప్టెంబర్ 27 భారత ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితి సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి ప్రతిపాదన చేశారు. ఈ తీర్మానానికి మొత్తం 193 ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల్లో 175 మంది మద్దతు ఇవ్వడంతో 2015 జూన్ 21 మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. జూన్ 21 అంటే ఈరోజు ఒక 1 సంవత్సర కాలంలోనే అత్యధిక పగలు ఉన్నటువంటి రోజు. అందుకే ఈ ప్రత్యేకమైన రోజున యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా, యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అనే థీమ్తో యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం మనలో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత పెంపొందించడమే యోగా యొక్క ప్రధాన ఉద్దేశం.

0: శ్రోతలు మనతోటి మాట్లాడడానికి ఇప్పుడు మరొక కలర్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో,
0: నమస్తే. మీ పేరు?
1: నా పేరు యోగిత.
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: సోనాల నుంచి.
0: ఏం చేస్తుంటారు యోగిత?
1: నేను యోగా ఇన్స్ట్రక్టర్ ని. ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున నుంచి యోగా ఇన్స్ట్రక్టర్ ని.
0: ఈ రోజు మరి అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం, మరి ఎట్లా నిర్వహించిండ్రు?
1: మా గ్రామంలో చాలా బాగా జరిగింది. పెద్ద కొన్ని

0: అంటే వచ్చిర్రు, కొందరు వచ్చిర్రు, పెద్దలు వచ్చిండ్రు, చిన్న పిల్లలు వచ్చిర్రు నా దగ్గరికి. రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు కూడా అక్కడికి వచ్చిర్రు. వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపించి ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసిర్రు. అది అక్కడే కాకుండా హై స్కూల్లో కూడా నిర్వహించడం జరిగింది. వాళ్ళ సపోర్ట్ కూడా బాగా ఉండే. వాళ్ళు కూడా అక్కడ ప్రోగ్రామ్ ని పిల్లలని స్టూడెంట్స్ ని పిలిపించారు. ఈ రోజు సండే అయినా గానీ స్టూడెంట్స్ ని పిలిపించుకున్నారు, ఇంట్రెస్ట్ తోని చేసారు, ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసారు.
1: మీరు ఎన్ని సంవత్సరాల నుంచి నేర్పిస్తున్నారు?
0: ఈ యోగా ఇన్స్ట్రక్టర్ గా అయితే 2 ఇయర్స్ దాటింది. దానికి ముందు కూడా అంటే నేర్పించినా కానీ దానికి ఏం తీసుకోలేదు. జనరల్ గా నా ఇంట్రెస్ట్ తోని పిల్లలకు తెలియాలి, బయట అందరికి తెలియాలన్న ఇంట్రెస్ట్ తోని ఒక 2-3 ఇయర్స్ అక్కడ చెప్పిన, ఒక స్కూల్లో చెప్పిన. స్కూల్లో కూడా ఇప్పటికీ స్కూల్లో కూడా ప్రైవేట్ స్కూల్లో కూడా నేర్పిస్తూ ఉన్నా.
1: అంటే మీరు ఎక్కడైనా నేర్చుకున్నారా చిన్నప్పుడు?
0: చిన్నప్పుడు ఏం లేదు, నేను చదువుకునే రోజుల్లో చదువుకున్నడం అయిపోయింది. బీటెక్ చేసిన తర్వాత జాబ్ సర్చింగ్ లో ఉన్నప్పుడు అక్కడ హైదరాబాద్ లో రామకృష్ణ మఠం అని ఉంటుంది, అక్కడ అన్ని ఉంటాయి. హ్యూమన్ ఎక్సలెన్స్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంది, అక్కడ మెడిటేషన్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్ని ఉంటాయి, డైలీ ఉంటాయి అవి.
1: దాంట్లో మీరు యోగా నేర్చుకున్నారు?
0: యోగా నేర్చుకున్నా, అంటే ట్రైనింగ్ పర్పస్ వాళ్ళు నేర్పిస్తారు. అంటే బయట అందరికి చెప్పేటట్టుగానే వాళ్ళు అక్కడ శిబిరం లాగా ఏర్పాటు చేసి నేర్పిస్తారు. వాళ్ళు సర్టిఫికేట్ కూడా ఇస్తారు.
1: అవునా, మరి మీరు ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు ఎంత మంది తోటి మొదలు పెట్టిండ్రు, ఇప్పుడు ఎంత మంది అయినరు?
0: నేను స్టార్టింగ్ ఎట్లా చేశానంటే కొందరు ఇంట్రెస్టెడ్ గా అడిగారు, అంటే ఫ్రెండ్స్ అట్లా బయట తెలిసిన వాళ్ళు, అమ్మ వాళ్ళకి తెలిసిన వాళ్ళు, పేరెంట్స్ కి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో డిస్కషన్ లో ఇట్లా చేస్తే బాగుంటది అన్నట్టుగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మాకు కూడా నేర్పించండి, నేర్పించు, ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది ఇది అని అంటే అక్కడ జస్ట్ టైం పాస్ కోసం అని స్టార్ట్ చేసిన. 10 మెంబర్స్ అట్లా స్టార్ట్ అయిండ్రు. ఇప్పుడు రెగ్యులర్ గా అయితే 30 మెంబర్స్ వరకు వస్తారు.
1: చాలా మంచిగా నిర్ణయం తీసుకున్నారు, ఎందుకంటే బీటెక్ అయిన తర్వాత చాలా మంది జాబ్ అటు ఇటు సాఫ్ట్వేర్ అటు వెళ్తారు. కానీ మీరు యోగా నేర్చుకొని ఇటు ఊర్లో యోగా నేర్పించి పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ నేర్పిస్తున్నారు, చాలా మంచి నిర్ణయం అండి మీది.
0: అవునండి, థ్యాంక్ యూ.
1: సరే అండి, చాలా మంచిగా మాట్లాడి మంచి విషయాలను మాకు చెప్పిండ్రు. మరి
0: అవునండి,
1: చాలా ధన్యవాదాలు మీకు కూడా.
0: థ్యాంక్ యూ.

0: శ్రోతలు సింగడి కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు. ఇప్పుడు మనతోటి మాట్లాడడానికి మరొక కలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో, నీ పేరు? హలో
1: హలో,
0: కొంచెం సిగ్నల్ ఉన్న దగ్గర ఉండి మాట్లాడతావా?
1: అపర్ణ మేడం నా పేరు.
0: అపర్ణ, ఏం చేస్తుంటావు?
1: చదువుకుంటా మేడం.
0: ఏం చదువుతున్నావు?
1: ఇప్పుడు 10th మేడం.
0: ఓ, ఇప్పుడు 10th. మరి క్లాసులు స్టార్ట్ అయినాయా?
1: అవును మేడం.
0: వెళ్తున్నావా మరి స్కూల్కి?

0: హలో,
1: వెళ్తున్నా.
0: నీకు ఏ సబ్జెక్ట్ అంటే బాగా ఇష్టం? హలో, ఇంగ్లీష్? ఎందుకు ఇంగ్లీష్ అంటేనే ఇష్టం, మిగతా సబ్జెక్టులు ఇష్టం లేవు?
1: అది బాగా అర్థమవుతుంది మేడం.
0: ఇంగ్లీష్ టీచర్ అంటే కూడా ఇష్టమా?
1: అవును మేడం.
0: ఎంతమంది ఫ్రెండ్స్ నీకు?
1: బాగా మంది ఉంటారు మేడం.
0: మరి మీ ఫ్రెండ్స్కి చెప్పినావా నేను ఈరోజు ఎఫ్ఎంలో మాట్లాడుతున్నామా అని?
1: రేపు చెప్తా మేడం.
0: రేపు పోయాంటనే స్కూల్కి పోయాంటని చెప్తావా? ఏ ఫ్రెండ్ అంటే బాగా ఇష్టం?
1: శ్రీనిధి.
0: శ్రీ, ఎందుకు ఆమెనే అంటే ఇష్టం?
1: ఆమె క్లోజ్.
0: ఆమె ఒక్క ఆమె తోటి క్లోజ్గా ఉంటావు?
1: అవును.
0: ఎక్కడ ఉంటుంది ఆమె?
1: సిరికొండ.
0: సిరికొండ? మరి మీరు ఎక్కడ కలుస్తారు?
1: అంకోలిలో.
0: ఆమె అంకోలికి వస్తుందా స్కూల్కి?
1: అవును.
0: మరి ఈ సంవత్సరం 10th, ఇక ప్రతి అంటే పై చదువులకు ఫస్ట్ మెట్ అంటారు 10th క్లాస్ని. మరి చాలా మంచిగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలి అపర్ణ.
1: సరే మేడం.
0: మరి ఏ పాట వింటావు?
1: మాలోగిరిలో పండేదంతా పుణ్యమే.
0: మా అన్నయ్య సినిమా నుంచి.
1: అవును.
0: సరే, నువ్వు అడిగిన పాట వచ్చేస్తుంది, విందామా? మరి
1: విందాం మేడం.
0: ఓకే, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు నీకు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు. మన కోసం శ్రమించే నిస్వార్థ జీవి తనలోని బాధను తనకు తెలియకుండా తనలోనే దాచుకుంటూ ఇంటిళ్ల బాధని కాపాడుకునే స్ఫూర్తి ప్రదాత. ఆయన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడే. మనకు జీవితాన్ని ఇచ్చేది అమ్మ అయితే జీవన విధానాన్ని నేర్పి భవిష్యత్తులో మంచి స్థానంలో నిలబడేలా చేసే ఆదిగురువు నాన్న. ఆయన ఒక కుటుంబ నిర్మాత, కుటుంబ సభ్యులకు మంచి మార్గదర్శి. అందుకోసం ఎన్ని ఇబ్బందులొచ్చినా తన పిల్లల ఎదుగుదల కోసం సర్వం త్యాగం చేసే కష్టజీవి. అందుకే అలాంటి తండ్రిని గౌరవిస్తూ ప్రతి ఏటా జూన్ 3వ ఆదివారం అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం జరుపుకుంటున్నాం. అయితే తండ్రుల కోసం కూడా ఒక ప్రత్యేక రోజు ఉండాలని అమెరికాకు చెందిన సొనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ 1909లో ప్రతిపాదించింది. తన భార్య మరణించిన తర్వాత 6 పిల్లల్ని ఒంటరిగా పెంచిన తన తండ్రి త్యాగానికి గుర్తుగా ఈమె ఉద్యమాన్ని ప్రారంభించింది. 1910 నుండి ఈ వేడుకలు మొదలయ్యాయి. దాదాపు 50కి పైగా దేశాలు జూన్ 3వ ఆదివారం ఈ వేడుకను జరుపుకుంటున్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: పది లక్షల లాటరీ నాకా? వావ్,
2: చిక్కుకుంది.
3: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
4: ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते। टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు సింగడి కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు. కుల మతాలకు అతీతంగా మత సామరస్యానికి ప్రతీక మొహరం లేదా పీర్ల పండగ. 10 రోజుల పాటు ఈ పండగను కఠినమైన ఉపవాసాలతో నియమనిష్టలతో జరుపుకుంటారు. ఫకీరు అయ్యేవాళ్ళు ఇల్లు గోడలు మేగి ఏ అంటుముట్టు లేకుండా జాగ్రత్తగా ఉంటారు. 9వ రోజు రాత్రి అగ్నిగుండంలో దూకడం, అగ్గిలో నడవడం వంటివి చేసి 10వ రోజు పీర్లను ఊరేగించి నిమజ్జనం చేస్తారు. దప్పు చప్పుళ్లతో దరువుల మోదతో ఊరంతా ప్రతి గడప గడపకు తిరిగి సాయంత్రం కాగానే పీర్లను ప్రతిష్ఠించిన చోట గ్రామవాసులంతా జానపద పాటలు, అలవ ఆట అంటే గుండం చుట్టూ తిరిగే ఆట ఆడతారు. చివరి రోజు పీర్లకు మలిద ముద్దలు, బెల్లం, కుడుకలు, దస్తి ఇలా ఎవరి మొక్కులు ఎలా ఉంటే అలా భక్తి శ్రద్ధలతో మొక్కలు చెల్లించుకుంటారు. హసేన్ హుస్సేన్లను వివిధ ప్రాంతాల వారు వివిధ పేర్లతో పిలుస్తారు. ఆదిలాబాద్లోని రుయ్యాడి, బండల్ నాగ్పూర్, గోట్కూర్ వంటి గ్రామాల్లో ఘనంగా జరుపుకుంటారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది మీ మామనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. శ్రోతలు, సింగిడి కార్యక్రమంలో చివరి పాఠం.

శ్రోతలు, ఇంతటితో ఇవాళ సింగడి కార్యక్రమం సమాప్తం. ఈ పూట ఫోన్ గలవని శ్రోతలు, సాయంత్రం 5 గంటలకు మాట చెప్పుడ్రి పాట అయినడ్రి కార్యక్రమానికి, రాత్రి 8 గంటలకు ఉషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినొచ్చు. అంతేకాదు, రాత్రి 10:30 మదరిమలో మనసుకు హత్తుకుని ఆయన పాటలను వినుండ్రి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 10:10 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 10:20 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. మానవ జీవితంలో శక్తికి చైతన్యానికి యోగా మూలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. రాష్టంలో యోగా సాధన కోసం శాశ్వత యోగా మందిరాలు నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు రెండవ దశ ప్రాజెక్టు పరిష్కారానికి సహకారం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. వార్తల వివరాలు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుగుతోంది. 2014 సెప్టెంబర్ 7వ తేదీన ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ భారతీయుల అతి ప్రాచీనమైన అమూల్యమైన విశిష్టమైన యోగా ప్రక్రియ గురించి తెలియజేశారు. యోగా ప్రక్రియ అంతర్జాతీయ స్థాయిలో జరిగేలా తోడ్పాటు అందించాలని ప్రధానమంత్రి ఆ సమావేశంలో చేసిన ప్రతిపాదన ఫలితంగానే జూన్ 21వ తేదీని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పిలుపు మేరకు ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో ఘనంగా నిర్వహిస్తున్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్ రాష్టం కోల్కతాలోని రెడ్ రోడ్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగాసనాలు వేశారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని అన్ని వయసుల వారు సాధన చేయవచ్చని పేర్కొన్నారు. మానవ జీవితంలో శక్తికి చైతన్యానికి యోగా మూలమని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. వయస్సు పెరుగుతున్నప్పటికీ ఆరోగ్యంగా, ఉత్సాహంగా, చురుకుగా జీవించే మార్గాన్ని యోగా చూపిస్తుందని ప్రధానమంత్రి పేర్కొంటూ
1: యోగ కేవల్ శారీరక శ్రమ కా సాధన నహీ హై. యోగ కిసీ ఏక్ ఆయు వర్గ్ కే లియే సీమిత్ భీ నహీ హై. యోగ మానవ కే జీవన్ కా చేతనా కే సాథ్, ఊర్జా కే సాథ్ ఏక్ ప్రకాశ్ భీ హై. ఇస్లియే ఇస్ వర్ష్ అంతర్రాష్ట్రీయ యోగ దివస్ కీ థీమ్ రఖీ గయీ హై, యోగా ఫర్ హెల్దీ ఏజింగ్. ఉమ్ర బఢ్నే పర్ భీ హమ్ స్వస్థ రహ సక్తే హై, హమ్ ఊర్జావాన్ ఔర్ సక్రియ రహ సక్తే హై. యోగ హమే ఇస్కే లియే మార్గ్ దిఖాతా హై.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా యోగా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యోగాంధ్ర రాష్టస్థాయి ప్రధాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ మార్గదర్శకత్వంలో యోగాసనాలు వేశారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రతి ఇంటిలో యోగాను అభ్యసించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్టంలో యోగా సాధన కోసం శాశ్వత యోగా మందిరాలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ
2: ఈ సంవత్సరం యోగా యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అనేది నినాదం. ఇంటింటికి యోగా, సంపూర్ణ యోగా కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 5 అంశాలతో ఒక యాక్షన్ ప్లాన్. ఆంధ్రప్రదేశ్ యోగా నేచురోపతి ప్రచార పరిషత్ ఏర్పాటు చేశాం. దాని ద్వారా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుల్లో శాశ్వత యోగా మందిరాలు ఏర్పాటు చేస్తాం. యోగాని పర్యవేక్షించడానికి ఆఫీసర్లు నియమిస్తాం, యోగా సేవలు అందిస్తాం.
0: అలాగే రాష్టంలోని వివిధ జిల్లాల్లో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు యోగా కార్యక్రమాల్లో పాల్గొని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన అపరిష్కృత అంశాల పరిష్కారానికి సహకారం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డికి నిన్న లేఖ రాశారు. మెట్రో రెండవ దశ ప్రాజెక్టు, ఐఆర్ఎఫ్సీ ఫైనాన్సింగ్ అంశాలపై చర్చించాల్సిన అవసరముందని లేఖలో పేర్కొన్నారు. రైల్వే మంత్రితో సమావేశం ఏర్పాటు చేస్తే అవసరమైన పత్రాలతో హాజరవుతానని, సమావేశం వివరాలను తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరానికి, రాష్ట్రానికి మెట్రో రైలు అత్యంత కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాగా ఈరోజు నుంచి ముఖ్యమంత్రి 3 రోజులు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్ ఆయుష్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి డాక్టర్ వై రత్న ప్రియదర్శిని గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: ఈ ఏడాది థీమ్ ఏంటంటే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్, అంటే ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా.
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత ఆర్థిక సాయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. కాకినాడలో నిర్వహించిన మన ఊరు మాట మంతి కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీ మేరకు వరుసగా 2వ ఏడాది రైతులకు నిధులు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట వ్యాప్తంగా సుమారు 47 లక్షల మంది రైతులకు తొలి విడతగా ఒక్కో రైతు కుటుంబానికి 7,000 రూపాయల చొప్పున అందించనున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ సమగ్ర అభివృద్ది కోసం సుమారు 70 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పనులు వేగంగా కొనసాగుతున్నాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకం కింద జరుగుతున్న అభివృద్ది పనులను ఆయన నిన్న పరిశీలించారు. గతిశక్తి పథకం కింద పాదచారుల వంతెన నిర్మాణానికి 10 కోట్ల 22 లక్షల రూపాయలు కేటాయించినట్లు కేంద్ర మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ
5: గుండెలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ కొన్ని టెక్నికాలిటీస్ కారణంగా చాలా కాలం మధ్యలో పనులు ఆగిపోతే ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్ పనులు అప్పగించాక వేగవంతంగా చేస్తున్నారు. రైల్వే పార్టీకి సంబంధించి 3 స్లాబ్లు వేయాల్సి ఉన్నటువంటి పరిస్థితుల్లో 2 స్లాబ్స్ చేశారు. ఆ 3వ స్లాబ్ వేసిన తర్వాత 5% పని మాత్రం ఉంటుంది. దసరా నాటికి ఈ బ్రిడ్జి మీద ఆర్ఓబి మీద రాకపోకలు కొనసాగిస్తాం.
0: వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న సేవలకు గాను 2026 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రానికి 3 ప్రతిష్టాత్మక స్కోచ్ పురస్కారాలు లభించాయి. డిజిటల్ ఈ గవర్నెన్స్ అభివృద్దికి చేసిన కృషికి తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్కు స్కోచ్ అవార్డు దక్కింది. అలాగే టీజీఐపాస్ ద్వారా పారిశ్రామిక ప్రాజెక్టుల ఆమోదం, స్వీయ ధృవీకరణ వ్యవస్థ అమలులో అందించిన సేవలకు పరిశ్రమల కమిషనరేట్ పురస్కారం అందుకుంది. అంతరించిపోతున్న అరుదైన వన్యప్రాణుల సంరక్షణలో విశేష కృషి చేసినందుకు నెహ్రూ జంతు ప్రదర్శనశాలకు స్కోచ్ అవార్డు లభించింది. రాష్టంలోని వివిధ శాఖలు సాధించిన ఈ విజయాలు తెలంగాణ పరిపాలనా సామర్థ్యానికి, అభివృద్ది కార్యక్రమాలకు గుర్తింపుగా నిలిచాయని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రైతులు సమస్యలతో రోడ్డెక్కుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విడదల రజని ఆరోపించారు. పొగాకు, మామిడి, ఆక్వా, శనగ, మొక్కజొన్న సహా పలు పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలోని నాదెండ్ల, వినుకొండ ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్యలు జరిగినప్పటికీ ముఖ్యమంత్రి ఆయా కుటుంబాలను పరామర్శించలేదని విమర్శించారు. రాష్టంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, వాటి నివారణకు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. వాతావరణం. తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల మీదుగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రాష్టంలోని మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో ఈరోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మానవ జీవితంలో శక్తికి, చైతన్యానికి యోగా మూలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. రాష్టంలో యోగా సాధన కోసం శాశ్వత యోగా మందిరాలు నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ ప్రాజెక్టు పరిష్కారానికి సహకారం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
6: ఆకాశవాణి సమయం 10:10 తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో జరుగుతుంది. నీట్ యూజీ పునర్పరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగుతుంది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈవేళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నారు. ఆరోగ్యకరమైన, చురుకైన, గౌరవప్రదమైన వృద్ధాప్యం కోసం యోగాను జీవితకాల సాధనగా అలవర్చుకోవడంలోని ప్రాముఖ్యతను ఈ ఇతివృత్తం తెలియజేస్తుంది. కోల్కతాలోని రెడ్ రోడ్ నుండి దేశవ్యాప్తంగా జరుగుతున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. అక్కడ జరిగిన ఉదయపు యోగా సాధనలో వేలాది మంది ప్రజలు ఆయనతో కలిసి పాల్గొన్నారు. ఈ చారిత్రాత్మక వేదిక వద్ద జరిగిన కామన్ యోగా ప్రోటోకాల్ సెషన్లో పాల్గొన్న నరేంద్ర మోదీ వేలాది మందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, జూన్ 21 భూమిపై కొన్ని ప్రాంతాల్లో అత్యంత సుదీర్ఘమైన పగలు సమయం గల రోజని, యోగా వల్ల అది ఇప్పుడు అతిపెద్ద సామాజిక వేడుక గల రోజుగా మారిందని అన్నారు. యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, ఇది ఏ వయస్సు వారికైనా పరిమితం కాదని, మానవ స్ఫూర్తి అభివ్యక్తి అని మోదీ అన్నారు.
1: भारत में हिमालय से लेकर हिंद महासागर तक, पूर्वोत्तर और पूरब में, बंगाल से लेकर पश्चिम में सौराष्ट्र तक, पूरा देश योग की ऊर्जा से, चैतन्य से भरा हुआ नजर आ रहा है. पूरा विश्व एक दूसरे से जुड़ा हुआ नजर आ रहा है और यही तो योग की ताकत है. योग सबको जोड़ता है. मैं इस अवसर पर पूरे विश्व को, संपूर्ण मानव समुदाय को अंतर्राष्ट्रीय योग दिवस की बहुत बहुत शुभकामनाएं देता हूं.
6: యోగా మనల్ని సమతూకంతో కూడిన పద్దతిలో జీవించడానికి, మానసిక ఆరోగ్యం ద్వారా శారీరక దృఢత్వాన్ని పొందే మార్గాన్ని కనుగొనడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు. 20 ఏళ్ల వయసులో ఉన్నదానికంటే 40 ఏళ్ల వయసులో మరింత ఫ్లెక్సిబుల్ గా ఉండాలని, 30 ఏళ్ల వయసులో ఉన్నదానికంటే 50 ఏళ్ల వయసులో మరింత శక్తి కలిగి ఉండడమే మన లక్ష్యం కావాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. యోగాను మన జీవితాల్లో ఒక భాగం చేసుకోవాలని, కేవలం నిర్దిష్ట సందర్భాలకే పరిమితం చేయకూడదని కూడా ఆయన అన్నారు.
1: యోగ హమే జీవన్ కో బ్యాలెన్స్ వే మే జీనే కి కలా సిఖాతా హై. యోగ హమే డూస్ ఆర్ డోంట్స్ సిఖాతా హై. ఔర్ జబ్ హమ్ హమారే శరీర్ కో సహీ ఢంగ్ సే చలానా సీఖ్ లేతే హై తో స్వాస్థ్య हमारा स्वभाव बन जाता है. साथियों, योग केवल हमारे शारीरिक स्वास्थ्य पर ही फोकस नहीं करता. योग मानसिक स्वास्थ्य से शारीरिक स्वास्थ्य का मार्ग दिखाता है.
6: ప్రభుత్వం 100 రోజుల ఆన్లైన్ యోగా క్లాసుల ద్వారా ఈ ఏడాది ప్రచారం చేసిన యోగా 365 అనే నినాదం బాగా ప్రాచుర్యం పొందిందని మోదీ చెప్పారు. 2015లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభమైనప్పటి నుంచి ప్రధానమంత్రి న్యూఢిల్లీ, చండీగఢ్, లక్నో, మైసూర్, న్యూయార్క్, శ్రీనగర్, విశాఖపట్నంతో సహా వివిధ ప్రాంతాల నుంచి యోగా దినోత్సవానికి నాయకత్వం వహించారు. పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట మంత్రులు, సీనియర్ అధికారులు కూడా యోగా దినోత్సవంలో పాల్గొంటున్నారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో భారత్ సంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని, దాని శాశ్వత యోగా సంప్రదాయాలతో ముడిపెడుతూ 100 ప్రతిష్టాత్మకమైన పర్యాటక ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. న్యూఢిల్లీలోని ఎర్రకోట, హరిద్వార్, కోణార్క్, హంపి, మహాబలిపురం, ముంబై, నలంద, అహ్మదాబాద్, సార్నాథ్, హైదరాబాద్, సిల్చర్తో సహా 12 ప్రముఖ ప్రాంతాల్లో ప్రధాన వేడుకలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం వేడుకల్లో అపూర్వమైన ప్రజా భాగస్వామ్యానికి నిదర్శనంగా యోగా సంగమం పోర్టల్లో 6 లక్షలకు పైగా సంస్థలు నమోదు చేసుకున్నాయని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అంతర్జాతీయంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ సమన్వయంతో విదేశాల్లో 210కి పైగా భారత రాయబార కార్యాలయాలు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2500 ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీలో జరుగుతున్న యోగా సెషన్లలో పలువురు కేంద్ర మంత్రులు, సంస్థలు, ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు శాంతిపదిలో జరిగిన యోగా వేడుకలకు హాజరయ్యారు. యోగా అనేది ఏ ఒక్క దేశానికో పరిమితం కాకుండా మానవాళి శ్రేయస్సు కోసం ప్రపంచమంతా ఆచరించే పద్దతిగా మారాలని ఆయన చెప్పారు. న్యూఢిల్లీలో నెహ్రూ పార్క్ లో జరిగిన యోగా సెషన్ లో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పాల్గొన్నారు. భారతదేశంలో నార్వే రాయబారి మే ఎలిన్స్ జెన్నర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

0: క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో యోగా దినోత్సవంలో పాల్గొనగా ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ కూడా క్రీడల మంత్రితో కలిసి యోగా సెషన్లో పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. యోగా దినోత్సవానికి ఒకరోజు ముందుగానే నిన్న పలు పాశ్చాత్య దేశాల్లో యోగా ప్రేమికులు పెద్ద సంఖ్యలో యోగాసనాలను అభ్యసించారు. కెనడాలోని టొరంటోలో జరిగిన భారీ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొనగా బ్రెజిల్లో, డెన్మార్క్ లో, సౌదీ అరేబియాలో, వాషింగ్టన్ డీసీలో కూడా యోగా దినోత్సవ వేడుకలు జరిగినట్లు వార్తలందాయి. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈరోజు జరుగుతుంది. భారత్లో 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో 22,79,000 మందికి పైగా అభ్యర్థుల కోసం ఈ పునః పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష ఇంగ్లీష్, 12 భారతీయ భాషల్లో జరుగుతోంది. పరీక్షకు ముందస్తుగా జామర్లు, సీసీటీవీలు, ఫ్రిస్కింగ్ సిబ్బంది, బయోమెట్రిక్స్ వంటి అన్ని వ్యవస్థలను సరిచూసుకోవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిన్న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది. పరీక్షను నిష్పక్షపాతమైన, సజావైన, పారదర్శకమైన రీతిలో నిర్వహించేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఎన్టీఏ తెలియజేసింది. అబ్జర్వర్లు, కోఆర్డినేటర్లు, పోలీస్ బలగాలు, అడ్మినిస్టేటర్లతో సహా 2.5 లక్షల మందికి పైగా సిబ్బందిని పరీక్ష నిర్వహణ కోసం రంగంలోకి దించారు. తప్పుడు ప్రచారాలను అరికట్టడానికి, అవకతవకలు నిరోధించడానికి ఎన్టీఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను కూడా చురుగ్గా పర్యవేక్షిస్తోంది. నీట్ పరీక్ష ఈ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు జరుగుతుంది. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమాపేశం రేపటి నుంచి 2 రోజుల పాటు మన దేశంలో జరుగుతుంది. మన జాతీయ భద్రతా సలహాదార్ అజిత్ దోవల్ ఈ సమాపేశానికి అధ్యక్షత వహిస్తారు. సమాపేశంలో భాగంగా బ్రిక్స్ సభ్య దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై చర్చలు జరిపి పరస్పరం అభిప్రాయాలు పంచుకోనున్నారు. రాష్టీయ స్వయం సేవక్ సంఘ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్ బలీరాం హెడ్గేవర్ వర్ధంతి సందర్బంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ హెడ్గేవర్ను ఒక సోషల్ మీడియా పోస్టులో స్మరించుకుంటూ ఆయన ఆర్ఎస్ఎస్ స్థాపించారని, ప్రజల్లో దేశమే ప్రథమం అనే భావనను, సాంస్కృతిక జాతీయవాదాన్ని విస్తరింపజేశారని కొనియాడారు. డాక్టర్ హెడ్గేవార్ సురక్షితమైన, సుసంపన్నమైన, అగ్రగామి దేశాన్ని ఊహించారని, అంటరానితనం లేని, ఆత్మవిశ్వాసం, స్వదేశీ ఆదర్శాలతో కూడిన ఒక వ్యవస్థీకృత సమాజాన్ని నిర్మించడానికి ఆయన కృషి చేశారని పేర్కొన్నారు. ఈరోజు దేశంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం వరకు అస్సాం, మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. బీహార్, ఒడిషా, కర్ణాటక తీర ప్రాంతం, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కరైకల్, కేరళ, మాహే ప్రాంతాల్లో కూడా ఎల్లుండి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దంబుల్లాలో ఈవేళ జరగనున్న త్రైపాక్షిక క్రికెట్ సిరీస్ ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక ఏ జట్టుతో ఇండియా ఏ జట్టు తలపడుతుంది. భారత కల్మానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. గత మ్యాచ్ లో ఎదురైన చేదు పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉన్న ఇండియా ఏ జట్టు ఈ ఫైనల్లో శ్రీలంక ఏపై పైచేయి సాధించాలని చూస్తోంది. ఈరోజు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమాపేశం రేపటి నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో జరుగుతుంది. నీట్ యూజీ పునః పరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య మధ్యాహ్నం జరుగుతుంది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినండి హిట్లర్ చిత్రం కోసం మనో, సుజాత, సంగీత, రేణుక కలిసి పాడిన పాట భువనచంద్ర. సాహిత్యం కోటి సంగీతం.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినండి బిగ్ బాస్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట బప్పిలహరి సంగీతం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: నాన్నా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
2: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
4: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియో క్లాక్ లో టైం 10:33 అవుతుంది. అప్పుడే వచ్చేసాడు రంజిత్. ఏం రంజిత్,
5: ఎట్లున్నావు? గంగాప్రసాద్,
4: బాగున్నా. బాగున్నా,
5: సూపర్.
4: ఏం సంగతి, ఆసనాలు వేస్తున్నావు?
5: అంటే ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే కదా,
4: ఇక్కడ ఎలా ఆసనాలు?
5: అంటే ఒక 2-3 ఆసనాలు మనకు 10 నిమిషాలు మనం కేటాయించిన.
4: ఓకే,
5: మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం, హెల్త్ కి హెల్త్.
4: ఏ ఆసనం ఇష్టం నీకు?
5: నాకు నిద్రాసనం,
4: శవాసనం.
5: యా,
4: సో
5: అదంటారా? నాకు ఆసనాలు వేయడం తెలుసు, కానీ దాన్ని ఏమంటారా అనేది కొంచెం.
4: ఆఫ్ కోర్స్. సో ఇంకా ఏం స్పెషల్ కొత్తగా రెడీ అయ్యొచ్చు? అసలే ఫాదర్ వి.
5: సో అంటే గుర్తొచ్చింది, ఈ రోజు ఫాదర్స్ డే కూడా.
4: సో
5: పొద్దున వాట్సాప్ ఓపెన్ చేస్తే చాలు.
4: నిజంగా ఫాదర్స్ డే నా? అంటే కన్ఫ్యూజన్ ఉంది కదా,
5: అంటే ఇది అఫీషియల్ గా చేసుకుంటారా లేదా అనేది కూడా తెలీదు. బట్ కొన్ని దేశాల్లో
4: పొద్దున్న చేసేసా ప్రోగ్రామ్.
5: అవునా?
4: అంటే ఇండియాలో జరుపుకుంటున్నారు, స్టేటస్ పెట్టుకుంటున్నారు.
5: అవునవును, అది
4: గూగుల్ కూడా చెప్తుంది.
5: అయితే మరి ఇంకా ఫాదర్ అనేది ఒక ఎమోషన్, దాన్ని ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా తక్కువే కదా.
4: కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. బేసిక్ గా మనం కూడా ఫాదర్స్ అయిపోయాం కాబట్టి మన నాన్నల విలువ
5: మనకు
4: ఇప్పుడు తెలుస్తుంది.
5: తెలుస్తుంది.
4: సో బయట వాన కూడా పడుతున్నట్టుంది, నీకోసం ఒక మంచి పాట.
5: ఓకే, తప్పకుండా.
4: వాన పాట
5: సూపర్ అసలు.
4: ఓకే,

0: అబ్బా,
1: ఎంత బాగుంది కదా సాంగ్.
0: నిజంగా
1: సో సాంగ్ అంటే గుర్తొచ్చింది, మ్యూజిక్ అనేది మన లైఫ్ లో ఇమిడిపోయింది.
0: నిజంగా నువ్వు పాడతావా రంజిత్?
1: నేను, నాకు పాటలు అంటే ఇష్టం. నేను స్కూల్లో కాలేజెస్లో ఇప్పటికీ పాడుతూనే ఉంటాను.
0: నేను మాత్రం బాత్రూంలో మాత్రం.
1: జనాలు పాడటం అనేది ఇంపార్టెంట్.
0: అంటే అంటారు కదా, రాగము రోగము లేనివాడి ప్రపంచంలో ఉన్నాడని.
1: అస్సలే
0: కదా,
1: కరెక్ట్.
0: మంచి పాట ఒకటి చెప్పు, నీకు నచ్చింది.
1: నాకు నచ్చింది అంటే ఈ రోజు పాట మ్యూజిక్ గురించి
0: మాట్లాడుకోవాల్సిందే.
1: వరల్డ్ మ్యూజిక్ డే,
0: అది సంగతి.
1: కాబట్టి ప్రతి పాటలో మీనింగ్ ఉంటది, రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి. అయితే ఒక పాట మాకు మాత్రం చాలా ఇష్టం గంగా. ఏంటో తెలుసా? భైరవ దీపం సినిమాలో
0: ఏ శ్రీ తుంబుర
1: భైరవ దీపం కనిపెట్టేశాం. అది ఎంత కష్టతరమైన పాట కదా, వింటుంటేనే.
0: అవును అవును.
1: అంటే కొన్ని పాటలు ఈజీగా మనం పాడడానికి ట్రై చేస్తాం, కానీ అది ఎంత ట్రై చేసినా అదే
0: తపస్సు చేయాలి.
1: కరెక్ట్.
0: అయినా కూడా వస్తుందన్న గ్యారంటీ లేదు.
1: లేదు ఈ ఏజ్ లో అయితే నాకు ఇంకా డౌటే.
0: కష్టమే, ఇంకా మర్చిపో. సో నీకోసం, శ్రోతల కోసం ఆ పాట వేస్తాను.
1: వావ్ సూపర్, థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ.

0: అసలు నిజంగా ఎంత కష్టమైన పాట కదా. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నిజంగా ది గ్రేట్.
1: నిజంగా నిజంగా వింటుంటేనే కష్టం అనిపిస్తుంది పాట. ఇంకెంత
0: అనుకున్నాం కదా అసలు ఎంత కష్టతరమైన పాట.
1: అసలు ఫాదర్స్ డే అంటున్నావు కనుక ఫ్రెండ్షిప్ డే లాగా ఉంది వాళ్ళ.
0: ఎందుకన్నా గెస్ అయినా
1: చెప్పు.
0: అంటే ఒక నలుగురు ఐదుగురు ఫాదర్స్ అంతా కలిస్తే ఆడ
1: ఫ్రెండ్షిప్ డే. కరెక్ట్ కరెక్ట్. ఒక సినిమా గుర్తుకొస్తుంది తెలుసా నాకు?
0: ఏది?
1: దళపతి.
0: దళపతి అనగానే అందులో ఒక పాట గుర్తొస్తుంది నాకైతే.
1: నేను అనుకున్న పాట నువ్వు అనుకుంటున్న పాట ఒకటేనా?
0: ఆబ్వియస్ గా ఒకటే అయి ఉంటది.
1: చెప్పి ఏ పాట చూద్దాం?
0: సింగారాల పైరుల్లో.
1: కరెక్ట్ కరెక్ట్.
0: అది కూడా అసలు ఇప్పుడు ఒక్కో పాట గురించి చెప్పాలంటే
1: అందులో కొన్ని లైన్స్ చెప్పు చాలా బాగుంటాయి. ఒకటి రెండు లైన్స్ చెప్పు.
0: నాకు గుర్తునే చెప్తాను నేను. బంధాలేంటి బంధువులేంటి అని వస్తుంది.
1: అవును బాగుంటది.
0: ఇంకా
1: వద్దంటారే కొత్తదనాన్ని ముద్దంటారే పాట అలా కదా. వద్దంటారే పాత ధనాన్ని ముద్దంటారే కొత్త ధనాన్ని.
0: ఇది కరెక్ట్.
1: ఇప్పుడే పుట్టామంటూ అనుకో అంటారా కదా. చాలా బాగుంటది అసలు. రాజశ్రీ రాశారు. అద్భుతం అద్భుతం. సో ఆ పాట విందాం మరి.
0: తప్పకుండా.
1: థ్యాంక్ యూ రంజిత్.
0: థ్యాంక్ యూ.

0: ఎస్ స్టూడియో క్లాక్ లో టైం 10:54 దాటి ఇప్పుడే 55 అయింది.
1: ఇంకా రంజిత్ రైలు పట్టలేకే టైం
0: 5 నిమిషాలు మాత్రమే.
1: అవును, ఏంటి ప్రోగ్రామ్స్ ఏం ప్లాన్ చేసావు ఇవాళ?
0: ఇంకా ఆల్రెడీ మనం ముందు మాట్లాడేసుకుందాం, ఈ రోజు ఇంటర్నేషనల్ యోగా డే.
1: అవును,
0: సో దాని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్
1: చేసుకొచ్చావు కదా, ఇంత కట్ట
0: తీస్తే సౌండ్ అవుతుంది అని.
1: అవును,
0: ఇంకా తర్వాత శక్తిశీలిలో,
1: అవును,
0: ఇంకా చైతన్య స్ఫూర్తిలో.
1: అవును,
0: అన్నిటికంటే ముందు ఇప్పుడు 11 కాగానే ఒక్కసారి మళ్ళీ శ్రోతలందరినీ నేను బ్యాక్ టు టైమ్ మిషన్ తీసుకెళ్తాను.
1: ఓహో గ్రేట్, ఏం చేయబోతున్నావు?
0: అంటే 1980s లో 1990s లో వచ్చిన సాంగ్స్ స్పెషల్ గా వినబోతున్నాం, గుర్తుకొస్తున్నాయి.
1: ఓకే ఓకే, సో నెక్స్ట్ పొద్దునైతే మరి వాట్సాప్ కొంచెం ఇబ్బంది పెట్టింది.
0: ఓకే,
1: సో
0: మళ్ళీ ఇబ్బంది పెట్టిన పాటల విషయంలో మ్యూజిక్ విషయంలో అసలు ఏ ఇబ్బంది ఉండదు
1: ఖచ్చితంగా. సో మరి నీకు వెల్కమ్, ఈ ఇంట్లోకి వెల్కమ్ చెప్తూ ఇంటిలోకి వెల్కమ్ అంటూ పాట
0: వేస్తున్నాడు. ఏ సినిమా? మాస్టర్ సినిమా కదా.
1: ఎస్ ఎస్ ఎస్, మాస్టర్ సినిమా. రాజేష్ సౌమ్య పాడారు,
0: సూపర్.
1: చంద్రబోస్ గారు
0: అండ్
1: రాశారు, చంద్రబోస్ అండ్ దేవా మ్యూజిక్.
0: ఓ సూపర్,
1: విందాం
0: తప్పకుండా.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్టంలో పాడి పరిశ్రమ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులను ఆదుకోవడంతో పాటు విజయ డైరీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రజాప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట వ్యాప్తంగా నిన్న నిర్వహించిన రెండవ జాతీయ లోక్ అదాలత్ లో హైకోర్టుతో పాటు వివిధ జిల్లాల్లో మొత్తం 353 బెంచ్ల ద్వారా రికార్డు స్థాయిలో 6,43,400

కేసులు పరిష్కారమయ్యాయి. రాజీ మార్గాల ద్వారా బాధితులకు మొత్తం 422 కోట్ల రూపాయల భారీ పరిహారం లభించింది. హైదరాబాద్ పరిధిలో భవన నిర్మాణ కూల్చివేతల వ్యర్థాలను, రోడ్లు, ఖాళీ స్థలాలు, నాలాల్లో అక్రమంగా పడేయడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా చేయడం వల్ల పర్యావరణం దెబ్బతినడమే కాకుండా నగరంలో వరద ముప్పు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. అర్హులైన ప్రతి ఓటర్ పేరును ఓటర్ జాబితాతో నమోదు చేయాలని, అనర్హులైన వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలన్న ఉద్దేశంతోనే భారత ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలంగాణ రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యమే అత్యున్నతమైన అభివృద్దికి అసలైన నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి పట్టు విక్రమార్క స్పష్టం చేశారు. ఇండియా హెల్త్ సమ్మిట్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేవాలయ పరిపాలనలో నైపుణ్యాభివృద్ది, ఆధునిక నిర్వహణ విధానాల అమలుకు ఉద్దేశించిన స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ శిక్షణలో తెలంగాణ దేవాదాయ శాఖ దేశంలోనే ఉన్నత స్థానంలో నిలుస్తుందని నమ్మకం ఉందని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. రాష్టంలో మైనారిటీ విద్యాభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజరుద్దీన్, మహబూబ్నగర్ జిల్లా బోయపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ పాఠశాల భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా చెప్పారు. తెలంగాణ రాష్ట బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో మిషన్ వత్సల్య సక్షమ అంగన్వాడీ కార్యక్రమాలపై నిన్న నిర్వహించిన రాష్టస్థాయి సమీక్షకు కమిషన్ చైర్మన్ సీతా దయాకర్ రెడ్డి అధ్యక్షత వహించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసర అనసూయ సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వార్తల ముఖ్యాంశాల సమాప్తం 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 11:03.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి విరుద్భాతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సంగీతం అంటే కేవలం కొన్ని పాటలు ట్యూన్లు మాత్రమే కాదు, లాంగ్వేజ్ లేకపోయినా గుండెల్ని కదిలించే ఒకే ఒక్క మ్యాజిక్ సంగీతం. మన ఆనందంలో ఉన్నా బాధలో ఉన్నా ఎవరినైనా మిస్ అవుతున్నా లేకపోతే ట్రాఫిక్ లో ఉన్నా ఒంటరిగా ఉన్నా మనకి తోడుండే ది వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్ మ్యూజిక్. గుర్తు చేసుకోలేకుండా ఉండలేం కదా అసలు, మరెందుకు ఆలస్యం? సండే స్పెషల్ గుర్తుకొస్తున్నాయి, వినేద్దామా?

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: స్టూడియో క్లాక్ లో సమయం 11:10:50 అవుతుంది. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు విత్ మీ ఆర్జరంజిత్. ఇవాళ జూన్ 21 అంటే వరల్డ్ మ్యూజిక్ డే. మన లైఫ్ లో ప్రతి జ్ఞాపకానికి వెనుక ఓ సాంగ్ దాగి ఉంటుంది. ముఖ్యంగా 80s 90s ల నాటి పాటలు. అబ్బా అసలు ఎన్ని అవి పాటల, హృదయవీణలో మోగిన మీటల అద్భుతాలనే మాట చిన్నదవుతుందేమో కదా. మరి అలాంటి పాటల కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు. 1980లో వచ్చిన మూవీస్ లో లలితప్రియ కమలం అంటూ రుద్రవీణలో క్లాసికల్ టచ్ తో గుండెల్ని కదిలించిన సంగీతం. టెక్నాలజీ అంతగా డెవలప్ లేని ఆ కాలంలో నచ్చిన పాట కోసం ఎదురుచూసిన ఆ క్షణాలు మరొకసారి గుర్తు చేసుకుందామా?

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

స్టూడియో క్లాక్ లో సమయం 11:23 46 సెకండ్లు అవుతుంది. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. సంగీత నేపథ్యంలో తెలుగు సినిమాలు చాలానే వచ్చాయి. స్వాతికిరణం సినిమా ఆద్యాంతం సంగీతంతో ముడిపడి ఉంటుంది. ఆ సినిమా అనగానే మనకు గుర్తొచ్చేది లెజెండరీ సింగర్ వాణి జయరాం గారు. ఆవిడ పాడిన ఈ పాట మన కోసం.

0: నిజంగా ఎంత అద్భుతమైన గాత్రం గానం కదా.
1: ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు
2: సార్? ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కే వెళ్తున్నాం.
1: అవునా? సూపర్.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ ఆనం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్. చక్రవర్తి గారి సంగీతంలో చిరంజీవి విజయశాంతి నటించిన సినిమా పసివాడి ప్రాణం. SP బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన చక్కని చుక్కల అంటూ వస్తున్న ఈ డాన్స్ నంబర్ వినాల్సిందే కాదు, డాన్స్ చేయాల్సిందే.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. 90s లో మ్యూజిక్ రెవల్యూషన్, ఏఆర్ రెహమాన్, కీరవాణి, రాజ్ కోటి, వాళ్ల హవా మామూలుగా లేదు. అయినా నాకన్నా మీకే బాగా తెలుసు అనుకోండి. గుర్తుంచుకోండి ఒకసారి, గులాబీ సినిమాలో ఈ వేళ్లలో నీవు అనే పాటని పాడుతుంటే ప్రేమికులంతా ఎంతలా ఫీల్ అయ్యేవారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ 90s మెలోడీస్ ఇప్పటికీ మనందరి ఫోన్ ప్లేలిస్ట్ లో టాప్ లో ఉంటాయి కదా, కరెక్టేనా కాదా? మరి అందుకే ఎలాంటి పాటల లిస్ట్ లో వస్తున్న ఈ సూపర్ హిట్ నెంబర్ చైతన్య సినిమా నుండి ఎస్పి బాలుగారు పాడిన ఓహో లైలా ఓ చారు శీల అంటూ మనందరి కోసం వచ్చేస్తోంది స్టేడియం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: 11:45 and 45 seconds అవుతుంది స్టూడియో క్లాక్ లో ఎగ్జాక్ట్ గా. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్. ప్రేమికుడు సినిమా అనగానే గుర్తొచ్చేది ఏఆర్ రహమాన్ గారి సంగీతం, ప్రభుదేవ గారి డాన్స్, ఇంకా అసలు ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం అని చెప్పాలి ఆ సినిమాలో. మరి అందులో ముక్కాల ముకాబల అనే సాంగ్ కి అయితే డాన్స్ ఉంటుంది. అప్ప ఇప్పటికీ భారత్ లలో అవసరం వచ్చినప్పుడల్లా, అంటే ఎప్పుడైనా డాన్స్ చేయాలన్నప్పుడు ఇంకా ప్రభుదేవ లాగా చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కొందరు, ఆయన ఇమిటేట్ చేస్తూ ఉంటారు కొందరు, ఎగ్జాక్ట్ గా చేసేవాళ్ళు.

తరువాతి పాట నరసింహ సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కోరస్ పాడిన చుట్టి చుట్టి వచ్చావనే ఈ పాటను కూడా విందాం గుర్తుకొస్తున్నాయిలో.

ఇలాంటి ఎవర్ గ్రీన్ సాంగ్స్ ని మనకు అందించిన మ్యూజిషియన్స్ కి థ్యాంక్స్ చెప్తూ వన్స్ అగైన్ హ్యాపీ వరల్డ్ మ్యూజిక్ డే. సో నాకు తెలిసి ఇప్పుడు మీరు విన్న ఈ బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ ని కళ్ళు మూసుకొని వినేసి ఉంటారు కదా, ఐ మీన్ ఫీల్ తో వినేసి ఉంటారు అనుకుంటున్నాను. మరి ఇది ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు. మరి కాసేపట్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:05.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

అలరించే సంపూర్ణ వినోదం. మన జీవితంలో చైతన్యం, స్ఫూర్తి నింపే అంశాలు మన చుట్టూనే ఉంటాయి. వాటిని తెలుసుకుంటే మన జీవితం రంగులమయమవుతుంది. జూన్ 21 వరల్డ్ మ్యూజిక్ డేతో పాటు ఇంకొక వండర్ఫుల్ డే, అదే ఇంటర్నేషనల్ యోగా డే. సో ఈరోజు మన షోలో హెల్త్ అండ్ పీస్ గురించి అలా అలా మాట్లాడుకుందాం.

సూపర్ హిట్ ఎనర్జెటిక్ ట్రాక్ విన్నాం కదా. మరి అలా ఎనర్జెటిక్ గా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే చెప్తాను దాని గురించే ఇవాల్టి చైతన్య స్ఫూర్తిలో. యోగా అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే బాడీని వింత వింత షేప్స్ లో తిప్పడం లేదా గంటల తరబడి కళ్ళు మూసుకొని కూర్చోవడం అనుకుంటారు. కానీ నిజంగా అది కాదనే విషయం వాళ్లకు కూడా తెలిసేమో. యోగా అంటే శ్వాసకి, శరీరానికి, మనస్సుకి మధ్య జరిగే ఒక బ్యూటిఫుల్ కనెక్షన్. ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఎక్సర్సైజ్, ఇట్స్ అ వే ఆఫ్ లివింగ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడిఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: 12:23:29 అవుతుంది. చైతన్య స్ఫూర్తి వింటున్నారు విత్ మీ ఆర్జి రంజిత్. మరి ఇంతకీ మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే, ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం కదా. అయితే మన థాట్స్ అన్ని రేసింగ్ కార్స్ లా ఉరుకుతున్న ఈ బిజీ లైఫ్ లో మనసుని కాసేపు ప్రశాంతంగా ఒకే చోట నిలబెట్టే అద్భుతమైన పవర్ హౌస్ యోగా. మన బాడీ ఫ్లెక్సిబిలిటీని పెంచడమే కాదండో, మెంటల్ స్ట్రెస్ ని డిలీట్ చేసే పవర్ టూల్ ఇది. మరి ఈ యోగా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్ విషయాలు తెలుసుకుందామా ఈ పాట తర్వాత. కథలో రాజకుమారి అంటూ వచ్చేస్తుంది ఈ పాట, ఏ సినిమాలో మీ అందరికి తెలిసే ఉంటుంది.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు కదా. యోగా గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. స్టూడియో క్లాక్ లో సమయం 12:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో దేశీయంగా నిర్మించిన 3 భారతీయ నౌకాదళ ప్లాట్ఫామ్లను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీట్ యూజీ పునఃపరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగుతుంది. త్రికోణపు ఏ క్రికెట్ సిరీస్ ఫైనల్లో భారత శ్రీలంక జట్లు ఈరోజు శ్రీలంకలోని డంబులలో తలపడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రేలను ఈరోజు నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. నౌకా నిర్మాణ రంగంలో భారత్ ఒక కొత్త దార్శనికతో ముందుకు సాగడం ప్రారంభించిందని అన్నారు. నావికాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ నిర్మించిన ఈ నౌకలు పోరాట కార్యకలాపాలు, హైడ్రోగ్రాఫిక్ సర్వే, జలాంతర్గామి నిరోధక యుద్ద సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఉద్దేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇటీవలి సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం అనేక విధానపరమైన సంస్కరణలు చేపట్టిందన్నారు. దేశీయ నిర్మాణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రధానమంత్రి గుర్తు చేశారు. నౌకల నిర్మాణం, నౌకల మరమ్మత్తు

0: మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఆపరేషన్స్ లను ఒక ప్రధాన జాతీయ మిషన్ లో భాగంగా పరిగణిస్తున్నట్టు ఆయన తెలియజేశారు.
1: భారత్ ఆజ్ అప్నే పూరే మెరిటైమ్ ఇకోసిస్టమ్ కో సశక్త బనా రహా హై, ఇస్లియే ఆజ్ భారత్ అప్నే బందర్గాహో కా ఆధునికరణ కర్ రహా హై, నయి క్షమతా తయార్ కర్ రహా హై, నయి కనెక్టివిటీ బనా రహా హై, నదీ జల్ మార్గో కా విస్తార్ కర్ రహా హై, మల్టీ మోడల్ లాజిస్టిక్ నెట్వర్క్ వికసిత్ కర్ రహా హై, సాగర్ మాలా జైసే అభియాన్ ఇసీ వ్యాపక సోచ్ కా హిస్సా హై.
0: ఈ యుద్ద నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం భారత భవిష్యత్తుకు సంకేతమన్నారు. రాబోయే సంవత్సరాల్లో భారత్ సముద్ర రంగంలో లక్షలాది కొత్త ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉందని, ప్రభుత్వం అభివృద్ది చెందిన భారత్ కు దీన్ని చోదక శక్తిగా భావిస్తోందని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. దేశంలో రక్షణ రంగం ఉత్పత్తి వేగంగా వృద్ది చెందడమే కాకుండా రక్షణ ఎగుమతులు కూడా మునుపెన్నడూ లేని వేగంతో పెరిగాయని ప్రధానమంత్రి చెప్పారు. 2014 వరకు భారతదేశం దాదాపు 700 కోట్ల రూపాయల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేయగా ఈ రోజు ఆ సంఖ్య దాదాపు 40,000 కోట్ల రూపాయలకు పెరిగిందని ఆయన గుర్తు చేశారు.
1: 2014 దేశ్ కా కుల్ డిఫెన్స్ ప్రొడక్షన్ 40,000 కరోడ్ రూపాయ కే ఆస్ పాస్ థా, ఆజ్ యహ్ బఢ్కర్ లగ్భగ్ 1,80,000 కరోడ్ రూపాయ తక్ పహుంచ్ గయా హై. ఔర్ సాథియో, ఏక్ తరఫ్ దేశ్ మే రక్షా ఉత్పాదన్ తేజీ సే బడా హై, దూసరీ తరఫ్ హమారా డిఫెన్స్ ఎక్స్పోర్ట్ అభూతపూర్వ గతి సే బఢ్ రహా హై.
0: ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన ఐఎన్ఎస్ దూనగిరి స్టెల్త్ ఫ్రిగేట్ నౌక బ్రహ్మోస్ క్షిపణులు మధ్యశ్రేణి వైమానిక రక్షణ వ్యవస్థలతో సన్నద్దమైంది. ఐఎన్ఎస్ సంశోధక్ తీర ప్రాంతంలో లోతైన నీటి హైడ్రోగ్రాఫిక్ కార్యకలాపాల కోసం రూపొందించిన ఒక సర్వే నౌక కాగా, ఐఎన్ఎస్ అగ్రయ్ అనేది తీర ప్రాంత రక్షణ కోసం టార్పెడోలు, రాకెట్ లాంచర్లు, సోనార్ వ్యవస్థలతో కూడిన జలాంతర్గామి నిరోధక యుద్ద నౌక. ఈ నౌకల్లో 75% పైగా స్వదేశీ పరికరాలను ఉపయోగించారని, దీని నిర్మాణంలో 200 పైగా సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు భాగస్వాములయ్యాయని, ఇది భారత దేశీయ నౌక నిర్మాణ పరిశ్రమ వృద్ధిని తెలియజేస్తుందని భారత నౌకాదళం పేర్కొంది. ఈరోజు భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నారు. ఆరోగ్యకరమైన, చురుకైన, గౌరవప్రదమైన వృద్ధాప్యం కోసం యోగాను జీవితకాల సాధనగా అలవర్చుకోవడంలోని ప్రాముఖ్యతను ఈ ఇతివృత్తం తెలియజేస్తుంది. కోల్కతాలోని రెడ్ రోడ్ నుండి దేశవ్యాప్తంగా జరుగుతున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. అక్కడ ఈ ఉదయం యోగా సాధనలో వేలాది మంది ప్రజలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జూన్ 21 భూమిపై కొన్ని ప్రాంతాల్లో అత్యంత సుదీర్ఘమైన పగటి సమయం గల రోజని, యోగా వల్ల అది ఇప్పుడు అతిపెద్ద సామాజిక పండుగ దినంగా మారిందని ఆయన అన్నారు. యోగాను నిర్దిష్ట సందర్భాలకే పరిమితం చేయకూడదని, దాన్ని మన జీవితాల్లో ఒక భాగం చేసుకోవాలని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా కోరారు. భారత నాగరికత ప్రారంభంతోనే మొదలైందని విశ్వసించే యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సంక్షేమానికి సంబంధించిన ఒక శాశ్వతమైన సాధన అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ అన్నారు. యోగా గురించి ఒక వ్యాసంలో తన ఆలోచనలు పంచుకుంటూ, యోగా భారత్ ఆధ్యాత్మిక వివేకంలో పాతుకుపోయి శరీరాన్ని, మనస్సును, ఆత్మను ఏకం చేసే ఒక పురాతనమైన క్రమశిక్షణ అని ఉపరాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమెంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈవేళ జరుగుతుంది. దేశంలో 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో 2,79,000 పైగా అభ్యర్థుల కోసం ఈ పునః పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షను ఇంగ్లీష్, 12 భారతీయ భాషల్లో నిర్వహిస్తారు. పరీక్షకు ముందస్తుగా జామర్లు, సీసీటీవీలు, ఫ్రిస్కింగ్ సిబ్బంది, బయోమెట్రిక్స్ వంటి అన్ని వ్యవస్థలను సరిచూసుకోవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిన్న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది. పరీక్షను సజావుగా, నిష్పక్షపాతంగా, పారదర్శకమైన రీతిలో నిర్వహించేందుకు తాము పూర్తిగా సిద్దంగా ఉన్నామని ఎన్టీఏ తెలియజేసింది. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు జరుగుతుంది. జాతీయ భద్రతా సలహాదారుల బ్రిక్స్ సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు మన దేశంలో జరుగుతుంది. ఈ సమావేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహిస్తారు. సమావేశంలో భాగంగా బ్రిక్స్ సభ్యదేశాల జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు

0: ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న సంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై తమ అభిప్రాయాలను పంచుకుంటారు. రాష్టీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్ బలిరాం హెడ్గే వారి వర్ధంతి సందర్బంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ హెడ్గే వారిని ఒక సోషల్ మీడియా పోస్టులో స్మరించుకుంటూ ఆయన ఆర్ఎస్ఎస్ ను స్థాపించారని, ప్రజల్లో దేశమే ప్రథమ అనే భావనను సాంస్కృతిక జాతీయవాదాన్ని విస్తరింపచేశారని కొనియాడారు. డాక్టర్ హెడ్గేవార్ సురక్షితమైన సుసంపన్నమైన అగ్రగామి దేశాన్ని ఊహించారని, అంటరానితనం లేని ఆత్మవిశ్వాసం స్వదేశీ ఆదర్శాలతో కూడిన ఒక వ్యవస్థీకృత సమాజాన్ని నిర్మించడానికి హెడ్గేవార్ కృషి చేశారని అమిత్ షా పేర్కొన్నారు. అమెరికా ఉపాధ్యకుడు జేడీ వాన్స్ స్విట్జర్లాండ్ చేరుకున్నారు. స్విట్జర్లాండ్ లో పర్యటన కోసం బయలుదేరే ముందు ఇరాన్తో చర్చలు జరిగే పద్దతిని అమెరికా ఏర్పాటు చేస్తుందని, పరమాణు అంశాలపై పురోగతి సాధించే అవకాశం ఉందని చెప్పారు. కాగా ఇరాన్ నుంచి ఒక ప్రతినిధి బృందం కూడా స్విట్జర్లాండ్ చేరుకుంది. అయితే లెబనాన్ కు సంబంధించిన అంశాన్ని మొదట పరిష్కరించకుండా చర్చలు ముందుకు సాగవని ఇరాన్ ప్రతినిధి బృందం హెచ్చరించింది. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడుల కారణంగా తాము హోర్ముజ్ జలసంధిని మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, పోరాటం ఆగకపోతే సాధించేది చాలా తక్కువని ఇరాన్ హెచ్చరించింది. దీనికి ప్రతిస్పందనగా అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, 60 రోజుల్లోగా ఇరాన్తో తుది ఒప్పందం కుదరకపోతే కీలకమైన ఆ జలమార్గంలో అమెరికన్ టోల్ విధిస్తామని కొత్త ముప్పును తెరపైకి తీసుకొచ్చారు. ఈరోజు పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే గురువారం వరకు అస్సాం, మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. మంగళవారం వరకు బీహార్, ఒడిశా, కర్ణాటక తీర ప్రాంతం, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కరైకల్, కేరళ, మాహే ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మూడు దేశాల ఏ జట్టు క్రికెట్ సిరీస్ లో భాగంగా ఈరోజు భారత్, శ్రీలంక జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. రంగిరి డంబులా అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. శ్రీలంక ఏ జట్టు టాస్ గెలిచి ముందు బౌలింగ్ చేయాలని నిర్ణయించింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో దేశీయంగా నిర్మించిన మూడు భారతీయ నౌకాదళ ప్లాట్ఫామ్లను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీట్ యూజీ పునః పరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగుతుంది. త్రికోణపీయ క్రికెట్ సిరీస్ ఫైనల్లో భారత్, శ్రీలంక జట్లు ఈరోజు శ్రీలంకలోని టంబులాలో తలపడుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లు సమయం 12:40:25.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు విత్ మీ ఆర్జ రంజిత్. చాలా మంది యోగా అంటే రీసెంట్ ఇయర్స్ లో వచ్చిన ఫిట్నెస్ ట్రెండ్ అనుకుంటారు, కానీ దీని హిస్టరీ వింటే మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే. యోగా అనేది నిన్న ఈ రోజు వచ్చింది కాదు, దాదాపు 5000 సంవత్సరాల క్రితం మన భారతదేశంలో పుట్టింది. హిమాలయాల్లోని మన ఋషులు మునులు శారీరక మానసిక శక్తులను ఏకం చేయడానికి కనిపెట్టిన ఒక డివైన్ సైన్స్. ఆ తరువాత మహర్షి పతంజలి గారు దీన్ని యోగా సూత్రాలుగా క్రోడీకరించారు. అంటే ప్రపంచానికి మన భారతదేశం అందించిన మోస్ట్ ప్రీసియస్ గిఫ్ట్ ఈ యోగా.

0: శరీరం ఆద్యం ఖలు ధర్మసాధనం అంటారు. అంటే శరీరం ఆరోగ్యంగా దృఢంగా ఉంటేనే మనం మన కర్తవ్యాన్ని నిర్వహించగలమంట. అందుకే కేవలం వ్యాయామం సరిపోదట, దానికి యోగా తోడైతే శరీరానికి క్రమశిక్షణ, ఉత్సాహం, ఇంకా చక్కటి నడవడిక అలవాటవుతుంది. సరే అంతా బాగానే ఉంది, కానీ అసలు సరిగ్గా జూన్ 21నే ఎందుకు యోగా డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనే ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందా? దీని వెనుకున్న ఆ ఇంట్రెస్టింగ్ రీజన్ ఏంటో కూడా తెలుసుకుందాం ఈ పాట తర్వాత. చైతన్య స్ఫూర్తి వింటున్నారు, విత్ మీ ఆర్జే రంజిత్.
1: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

0: తెలివింది?
1: తర్వాత తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: చైతన్య స్ఫూర్తిలో ఇంటర్నేషనల్ యోగా డే గురించి మాట్లాడుతున్నాం కదా. భూగోళ శాస్త్రం ప్రకారం జూన్ 21 అనేది సమ్మర్ సోల్స్టిస్, అంటే ఉత్తరార్ధ గోళంలో సంవత్సరంలోనే అతి పొడవైన రోజు. ఇవాళ సూర్యుడు భూమికి దగ్గరగా, చాలా దగ్గరగా ఉండి ఎక్కువసేపు వెలుతురునిచ్చే రోజు. ఇంకో రీజన్ ఏంటంటే, భారతీయ యోగా సాంప్రదాయం ప్రకారం శివుడు ఆదియోగిగా మారి తన మొదటి 7 శిష్యులైన సప్త ఋషులకు యోగా విజ్ఞానాన్ని అందించిన రోజుగా కూడా భావిస్తారన్నమాట. అందుకే మన దేశం ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదించినప్పుడు ఏకంగా 177 దేశాలు మద్దతు తెలిపి జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డేగా ఫిక్స్ చేశాయన్నమాట.

0: సరితా, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
1: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూమ్బర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పే. విజిట్ www.ipeindia.org.
3: మరి అంత గొప్పదైన యోగా సాధన చేయడం వల్ల ఎన్నో ఫిజికల్ అండ్ మెంటల్ బెనిఫిట్స్ ఉన్నాయంట. ఏంటంటే నడు నొప్పి, వెన్ను నొప్పి, గుండె నొప్పి, ఇంకా బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేయడం, ఇమ్యూనిటీ పెరగడం, బరువు అదుపులో ఉంచుకోవడం లాంటివి. ఇంకా వీటితో పాటు ఒత్తిడి, ఆందోళనల నుండి ఉపశమనం, బెటర్ స్లీప్, మెమొరీ పవర్ ని మెరుగుపరచుకోవడం, ఇంకా హ్యాపీ హార్మోన్స్ విడుదలై పాజిటివ్ మూడ్ లో ఉండడం లాంటి బెనిఫిట్స్ సొంతం కావాలంటే ఈ బిజీ లైఫ్ లో కేవలం 10 అంటే 15 నిమిషాలు యోగా కోసం స్పెండ్ చేద్దాం. హెల్తీ లైఫ్ ని లీడ్ చేద్దాం.

0: కాయేన వాచా మనసుని ప్రశాంతంగా ఉంచుకుందాం, హెల్తీగా జీవిద్దాం. వన్స్ అగైన్ హ్యాపీ ఇంటర్నేషనల్ డే టు ఆల్ ద లిజనర్స్.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:10 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. రాష్టంలోని అన్ని జిల్లాల్లో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగాసనాలు వేస్తున్నారు. దేశవ్యాప్తంగా కాసేపట్లో ప్రారంభం కానున్న నీట్ 2026 పరీక్షకు రాష్టంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై రాహుల్ గాంధీతో చర్చించేందుకు సమయం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట అధ్యకులు రామచందర్రావు లేఖ రాశారు. రాష్టంలో వచ్చే 3 రోజుల పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నారు. కోల్కతాలోని రెడ్ రోడ్ నుండి 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. అక్కడ జరిగిన ఉదయపు యోగా సాధనలో వేలాది మంది ప్రజలు ఆయనతో కలిసి పాల్గొన్నారు. శారీరక మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతగానో దోహదం చేస్తుందని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ ఉదయం లోక్ భవన్ లో ప్రత్యేక యోగా వేడుకల్లో గవర్నర్ పాల్గొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధుల పర్యవేక్షణలో అందరూ కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గవర్నర్, వేగవంతమైన ప్రస్తుత జీవన శైలిలో ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లను జయించడానికి యోగా ప్రతి ఒక్కరికి అంతర్గత ప్రశాంతతను, సానుకూల శక్తిని అందిస్తుందని పేర్కొన్నారు. యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారని ఆయన కొనియాడారు. దేశవ్యాప్తంగా కాసేపట్లో ప్రారంభం కానున్న నీట్ 2026 పరీక్షకు రాష్టంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లక్షలాది మంది అభ్యర్థులు హాజరవుతున్న ఈ ప్రతిష్టాత్మక పరీక్ష కోసం రాష్ట వ్యాప్తంగా వందలాది కేంద్రాలను సిద్దం చేశారు.

0: ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 4 కేంద్రాల్లో 1128 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. అలాగే జనగామ జిల్లాలోని 2 కేంద్రాల్లో 588 మంది అభ్యర్థులు హాజరవుతుండగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. మహబూబాబాద్, నల్గొండ జిల్లాల్లోని సెంటర్లలో పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల అమలుపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరుతూ బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు రామ్ చందర్రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు వ్యక్తిగతంగా ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు ఓటేశారని, కానీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ గ్యారంటీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఇందిరాపార్కులో బీజేపీ రాష్ట పార్టీ ఆధ్వర్యంలో యోగా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యకులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా ప్రజలు యోగాలో పాల్గొంటున్నారని హర్షం వ్యక్తం చేశారు.
1: మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు యోగా విన్యాసాలు భారతదేశానికే పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా దాదాపు 200 దేశాలు యోగాను అభ్యసిస్తున్నారంటే ప్రపంచానికే పరిచయం చేసినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిజంగా మహనీయులు. మనస్సును శరీరాన్ని మిళితం చేసి మానసిక ఉల్లాసము, శారీరకమైన ఉత్తేజము యోగా ద్వారా వ్యక్తిగా మనం ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది.
0: కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన నాగరికత వరమన్నారు. ప్రపంచ దేశాలన్నీ భారతదేశాన్ని యోగా భూమిగా గుర్తించాయని, ఇది కేవలం వ్యాయామం కాదని, శరీరాన్ని ఆత్మను ఏకం చేసే జీవన విధానమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ లో ఆయుష్ శాఖ నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి మాట్లాడుతూ
2: 2014 ఐక్యరాజ్య సమితి వేదికగా యోగా దినాన్ని ప్రకటించాలని చెప్పి ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు కోరినప్పుడు 90 రోజుల్లో 177 దేశాలు దీనికి మద్దతు తెలపడం నిజంగా చాలా గొప్ప విషయం. ఈ రోజు దాదాపు 190 పైగా దేశాల్లో 100 కోట్ల మంది యోగాను ఆచరిస్తున్నారు. యోగాను పాటించిన యోగానికి మనం అందరం కూడా యోగాని ఎప్పుడైతే పరిమితం కాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే అందరం నిత్యం 1 గంట సమయం పాటు యోగా కేటాయించండి.
0: ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప కానుక యోగా అని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్టంలో ఈరోజు ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాగల 3 రోజులు రాష్ట వ్యాప్తంగా గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు ఎల్లుండి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్తో సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున యెల్లో అలర్ట్ జారీ చేశారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, మానసిక ప్రశాంతతను, క్రమశిక్షణను ఇచ్చే ఒక గొప్ప జీవన విధానమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగులో నిర్వహించిన యోగా దినోత్సవం కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. యోగా కేవలం వ్యాయామం కాదని, మానసిక ప్రశాంతతకు మార్గమని, ప్రతి ఒక్కరూ రోజుకు 1/2 యోగాకు కేటాయించాలని మహబూబ్ నగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యకురాలు డికే అరుణ అన్నారు. మహబూబ్ నగర్ పిల్లల మర్రి ఇండోర్ స్టేడియంలో యోగా దినోత్సవ వేడుకల్లో అరుణ పాల్గొన్నారు.
3: ఇంటర్నేషనల్ యోగా డేలో యూత్ తో పాటు మహిళలు పాల్గొన్నారు. రోజు రోజుకి కూడా యోగా యొక్క ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను ప్రజల లోపల పెద్ద ఎత్తున అవగాహన కలుగుతుండడం, దీని ద్వారా ప్రతి ఒక్కరు కూడా రోజు వాళ్ళ దినచర్యలో భాగంగా యోగాని చేసుకోవడం మన మానసిక ఉల్లాసం కోసం గాని, మానసిక ఒత్తిడులను ఎదుర్కోవడానికి, ఫుడ్ హెల్త్ ను కూడా మెయింటైన్ చేయొచ్చు అనేది అందరూ గ్రహిస్తున్నటువంటి విషయం.
0: ఈరోజు గచ్చిబౌలిలోని శాంతి సరోవర్ లో బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యోగా గురువు దేవేందర్ సాహ్వి ఆసనాలను చేయించగా డైరెక్టర్ కుల్దీప్ దీది, అంజలి సిస్టర్ రాజయోగా ధ్యాన ప్రాధాన్యతను వివరించారు.

0: ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఆధ్యాత్మిక విద్యను ఉన్నత విద్యలో భాగం చేయాలని సూచించారు.
1: సో ఈ రోజు మనం కూడా ఈ ఇంటర్నేషనల్ యోగా డే యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, మనము ప్రపంచానికి అందించినటువంటి ఒక గొప్ప వరం ఏంటంటే ఈ యొక్క యోగాను అంతర్జాతీయంగా చేయడం అన్నట్టు. ఇది 2014 లో మనము యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఇండియా ప్రతిపాదనను అంగీకరించి ఈ రోజు 12th ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేస్తున్నాము.
0: అన్నమయ్య పీఠం అధ్యక్షుడు శ్రీ శ్రీ విజయ శంకర స్వామి మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వ్యసనానికి రాజయోగమే సరైన పరిష్కారమన్నారు. లవ్ యోగా వ్యవస్థాపకులు నాగేశ్వరరావు భగవద్గీతలోని యోగా సందేశాన్ని గుర్తు చేశారు. మెదక్లోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమా సింగ్, ఆయుష్ అధికారి మోహన్ రెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
2: మనకి యోగా చేసిన తర్వాత ఒకటి పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుంది, ప్రశాంతంగా డైలీ 10-15 మినిట్స్ కూడా చేస్తే సో ఫర్దర్ ఆలోచించడానికి, మీ ప్లానింగ్ గురించి, మీ గోల్ కి ఎలా రీచ్ అవ్వాలి, ఎలా చేయాలి, మీ కెరియర్ లో ఎలా ముందుకెళ్ళాలి, అది చేయడానికి మీకు చాలా హెల్ప్ అవుతుంది.
0: నిర్మల్ పట్టణంలో అంబేద్కర్ భవన్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిత్యం యోగా సాధనతో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత లభిస్తుందని జనగామ జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జునరావు అన్నారు. జగిత్యాల ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో డాక్టర్ బి సత్యప్రసాద్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మినీ స్టేడియంలో యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. జిల్లా యువజన క్రీడల శాఖ ఎన్సీసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆసనాలు వేశారు. హన్మకొండ జేఎన్ఎస్ గ్రౌండ్స్ లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పాల్గొని యోగాను ప్రతి ఒక్కరూ జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. చారిత్రక ఖిల్లా వరంగల్ ప్రాంగణంలో సుమారు 500 మందితో కలిసి కలెక్టర్ డాక్టర్ సత్యశారద యోగాసనాలు వేశారు. యోగాను ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నరేష్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి స్టూడియో క్లాక్ లో సమయం 1:20:50.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ആകാശവാണി വിവിധ ഭാരതി തരതരാല തരകണി ആനന്ദം അലറിഞ്ചേ സമ്പൂർണ്ണ വിനോദം మా అభిమాన శ్రోతల అభిమాన కార్యక్రమం షో టైం. మిగతా టైంలో ఎక్కడున్నా ఈ టైంలో మొబైల్తో రెడీగా ఉండాల్సిందే, ఎందుకంటే ఇది షో టైం. సో లేట్ చేయకుండా మొదటి ప్రశ్న ఏంటో చూద్దామా. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటామని మనందరికీ తెలుసు, అలాగే చైతన్య స్ఫూర్తిలో కూడా మనం దాని గురించి మాట్లాడుకున్నాం కూడా. దానికి సంబంధించిన ఒక ప్రశ్న ఏంటంటే, యోగా అనే పదం ఏ సంస్కృత ధాతువు నుండి వచ్చింది? ఈ క్వశ్చన్ కనుక మీకు ఆన్సర్ తెలిసినట్టయితే 0402324085 నెంబర్ కి వాట్సాప్ పంపించండి. ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది ఆ పాట తర్వాత. చూద్దాం ఎంత మంది కరెక్ట్ ఆన్సర్ పంపిస్తారో.

షో టైం వింటున్నారు. మనందరికి ఇష్టమైన షో టైం లో ఫస్ట్ క్వశ్చన్ అడిగా మనం, జూన్ 21st నా ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకుంటాం, మరి ఈ యోగా అనే పదం ఏ సంస్కృత ధాతు నుండి వచ్చిందని. మరి దీని కరెక్ట్ ఆన్సర్స్ పంపిస్తున్నారు, కొన్ని రాంగ్ ఆన్సర్స్ కూడా వస్తున్నాయి. మరి ఇప్పుడు కనుక మీరు ఇప్పుడే ఈ ప్రశ్న విన్నట్టయితే, ఈ ప్రశ్నకి సమాధానం మీకు తెలిసినట్టయితే, మీరు చేయాల్సిందల్లా మీ మొబైల్ ఫోన్ లో వాట్సాప్ లో మీ ప్రశ్నకి అంటే ఆన్సర్ మీ పేరు ఊరు టైప్ చేసి 0402324085 నెంబర్కి వాట్సాప్ పంపించండి. నేను డెఫినెట్ గా ఇదిగో ఈ సాంగ్ తర్వాత ఆ కరెక్ట్ ఆన్సర్ ఏంటో, ఆ కరెక్ట్ ఆన్సర్ పంపిన వాళ్ళ నేమ్స్ కూడా రివీల్ చేస్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

let's go out, man. Yo, please.

సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా, ఆడువారి మాటలకు అద్దాలే వెర్లే సినిమా నుండి. స్టూడియో క్లాక్ లో 1:33 అవుతుంది. షో టైమ్ లో షో టైమ్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ క్వశ్చన్ కూడా అడగడం అయిపోయింది, ఆన్సర్లు కూడా వచ్చేసాయి. మరి ఆ కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ నేమ్స్ ఏంటో తెలుసుకుందామా. వాణి లింబాద్రి నందిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గజ్వేల్ నుండి చేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్, పోలేపల్లి శ్రీనివాస్, రాజన్నపేట సిరిసిల్ల, జగిత్యాల మేడంపల్లి నుంచి ముదిగంటి విష్ణువర్ధన్ రెడ్డి, ఇంకా ఇదే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప డిస్టిక్, బ్రహ్మయ్య కర్నూల్, శివాని ఉమేష్ తోట సైనిక్పురి, ఇంకా వెంకటేశం హేమలత నార్కెట్పల్లి నుండి, ఆర్ము నుంచి మేడిగా రాధ, జ్ఞానేశ్వర్ రూప సుజిత, గద్వాల్ డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఇంకా పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ నంద్యాల డిస్టిక్ నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు, చింత శ్రీనివాస్ షాపల్లి, శ్రీరామ్ సూర్య అంజలి నేవనంది నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఇంకా శ్రీరామ్ వెంకట నర్సయ్య నాగమణి, మురహర యశోద చానక్కి నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీరితో పాటు జాన్కంపేట నిజామాబాద్ డిస్టిక్ నుంచి చిలుక నారాయణ, అనసూయ యమున, ఇంకా కాళ్ల శ్రీనివాసరావు కోదాడ, ఇంకా ఇదే ఆన్సర్ ని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. సో ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పలేదు కదా, యూజ్, YUZ కానీ జే కానీ, యూజ్ అనే పదం నుండి ఈ యోగ అనే పదం వచ్చిందనమాట, ఆ సంస్కృత ధాతు నుండి. మరి సెకండ్ ప్రశ్న ఏంటో తెలుసుకుందామా లేట్ చేయకుండా. అయితే రీసెంట్ గా ఫినాన్షియల్ యాక్షన్ టేక్ ఫోర్స్, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనమాట, ఆ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన భారత అధికారి పేరేంటి? రీసెంట్ గా ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన భారత అధికారి పేరేంటి? ఈ ప్రశ్నకి సమాధానం మీకు తెలిసినట్టయితే మీ ఆన్సర్ టైప్ చేసి, మీ ఊరు పేరు టైప్ చేసి 0402324 0852 నెంబర్కి వాట్సాప్ పంపించండి. ఇప్పుడైతే హ్యాపీ డేస్ సినిమా నుండి రంజిత్ సునీత సారథి పాడిన సూపర్ హిట్ నెంబర్ మనకోసం.

0: కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: స్టూడియో క్లాక్ లో 1:40:29 అవుతుంది. మీరు వింటున్నారు షో టైమ్ విత్ మీ ఆర్జే రంజిత్. సో మరి షో టైమ్ లో మనం అడిగిన సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్ గా ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన భారత అధికారి పేరు ఏంటి అని. మరి దీనికి కరెక్ట్ ఆన్సర్స్ తో పాటు కొన్ని రాంగ్ కూడా వచ్చేస్తున్నాయి మనకి. మరి ఆ కరెక్ట్ ఆన్సర్ కనుక మీకు తెలిసినట్టయితే మీరు చేయాల్సిందల్లా, మీ కరెక్ట్ ఆన్సర్ టైప్ చేసి మీ ఊరు పేరు టైప్ చేసి 0402324085 నెంబర్ కి వాట్సాప్ పంపించండి. రెడీగా ఉండండి, మీ ఆన్సర్ ని నేను డెఫినెట్ గా రివీల్ చేస్తాను. మరి రెడీ సినిమా నుండి ఇంకొక సాంగ్ అయితే రెడీగా ఉంది మన కోసం. రంజిత్ కల్పన పాడిన నిన్నే పెళ్లి ఆడుకుని అంటూ వచ్చేస్తోంది మన కోసం. స్టేడియం

రెడీ సినిమాలో సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా, మరి షో టైంలో మరి నెక్స్ట్ మనం అడిగిన ప్రశ్నకి సమాధానాలు కరెక్ట్ గా పంపించిన వాళ్ళ నేమ్స్ చదువుతామని చెప్పాను కదా. సో మరి మనం అడిగిన ప్రశ్న ఏంటంటే, రీసెంట్ గా ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన భారత అధికారి పేరేంటి అని. మరి కరెక్ట్ ఆన్సర్ పంపించారు తోట ఉమేష్, తోట శివాని సైనిక్పురి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా హరీష్ కుమార్ ఓల్డ్ బోయిన్పల్లి నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కాకతీయ పాష వరంగల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వెల్లుల్ల ఏంటిది జాప భూమేశ్వర్ వెల్లుల్ల నుంచి అని పంపించారు, ఆయన ఊరు పేరు నుంచి అనుకుంటాను. ఓకే, ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు పూలపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల డిస్టిక్ నుంచి. ఇంకా జోగులాంబ గద్వాల్ డిస్టిక్ నుండి కె ఆనందరావు, రూపాయి సుజిత కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీరితో పాటు మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, ఇంకా గజ్వేల్ నుండి చీర్ల వెంకటేష్, సుగుణ రామ్ ప్రసాద్, అలాగే వీరితో పాటు కరెక్ట్ ఆన్సర్ పంపించారు దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప డిస్టిక్ నుంచి.

కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే వివేక్ అగర్వాల్ గారు. సో కరెక్ట్ ఆన్సర్ ఇది. సో కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వారందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఫైనల్ క్వశ్చన్ అనుకుంటా ఇవాళ షో టైంలో ఏంటంటే, మనం తప్పకుండా ఉన్నాను ఈ సినిమా పాటలోని లిరిక్స్ మీకు విన్నట్టయితే తెలిసినట్టయితే మీరు అది ఏ సినిమాలోదో నాకు రాసి పంపించండి. సో మరి ఇంతకీ ఆ బిట్ వినిపిస్తాను ఇప్పుడు నేను. ఇదన్నమాట. సో మరి ఈ పాటలోని లిరిక్స్ కనుక మీకు తెలిసినట్టయితే అది ఏ సినిమాలో పాట నాకు మీరు పంపించవచ్చు. మరి మరొక్కసారి కూడా వినిపిస్తున్నాను అది. ఎస్, మరి పచ్చని పసిరిక నువ్వైతే పులి గడ్డే తినదా అనుదినము అనే ఈ లిరిక్ లైన్ ఏ సినిమాలో పాటది? సో మీ కనుక ఆ సినిమా పేరు ఆ పాట కనుక తెలిసినట్టయితే మీ ఆన్సర్ ని టైప్ చేసి 0402324085 నెంబర్ కి వాట్సాప్ పంపించండి. సూపర్.

సూపర్ ఎనర్జెటిక్ ట్రాక్ విన్నారు. అసలే సండే, ఇంకా మనందరికి హాలిడే రైట్. స్టడీ క్లాక్ లో 1:55 అవుతుంది టైం, మనకి 5 మినిట్స్ ఏ ఉంది. మరి మనం అడిగిన ప్రశ్న ఏంటంటే, ఎస్ ఇదే పాటని లిరిక్ ఏ సినిమాలోది, ఏ పాటలోది అని అడిగాము. మరి దీని కరెక్ట్ ఆన్సర్ పంపించారు లతా పోచారం నుండి, హరీష్ కుమార్ ఓల్డ్ బోయిన్పల్లి నుంచి, సంజీవ్ నిజామాబాద్, ఇంకా శైలజ కూకట్పల్లి, శివాని ఉమేష్, ఇంకా వరంగల్ కాశీబుగ్గ నుండి శివాజీ, కాకతీయ పాష వరంగల్ నుంచి, అనురాధ బొబ్బిలి నుండి, జయలక్ష్మి ఖైరతాబాద్, భాను మియాపూర్, అల్లాపురం ఎలకుర్తి హవేలి నుంచి రాజు పంపించారు కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి, సీను రాపూర్ నుంచి, ఇంకా వీళ్ళు పాట కూడా పెట్టారనమాట ఈ సినిమాలో, రజనీకాంత్, ఐశ్వర్య రాయ్ గారు ఉంటారని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల డిస్టిక్ నుంచి, ఇంకా బోడుప్పల్ నుంచి కృష్ణగీత కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. శ్రీరామ్ సూర్య అంజలి నేవనంది నుంచి, జాప భూమేశ్వర్, ఇంకా పోలేపల్లి శ్రీనివాస్ రాజనపేట సిరిసిల్ల నుండి, అనిత గజ్వేల్ నుంచి కరెక్ట్ ఆన్సర్, ఇంకా జయరామ్ మణుగూరు నుంచి, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ నుంచి, బ్రహ్మయ్య కర్నూలు నుంచి పంపించారు, ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా జగిత్యాల మేడంపల్లి నుంచి ముదిగంటి విష్ణువర్ధన్ రెడ్డి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఇంకా పోలు శివదాసరెడ్డి వారి కుటుంబ సభ్యులు గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు, యమున జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి. సో మరి ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, రోబో సినిమాలో మనకి కిలిమంజారో అనే సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ లో ఒక లైన్ అనమాట ఇది. సో ఆ లైన్ ఏంటంటే, చాలా బాగుంది కదా ఈ లైన్. సో ఇది ఇవాల్టి షో టైం, హోప్ యు ఎంజాయ్డ్ అలాట్ అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించి అలాగే ఆన్సర్స్ పంపించడానికి ట్రై చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది కుర్రాడు సినిమా నుండి, కార్తిక్ పాడిన ఏమంటావే, ఇది కూడా బాగుంటుంది, ఎంజాయ్ చేయండి, స్టే ట్యూన్డ్.

0: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: టూ 2:35:36 అవుతుంది స్టూడియో క్లాక్ లో. శక్తిశీలి వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్. డాక్టర్ శుభా వెంకటేష అయ్యంగర్ వాళ్లది మధ్యతరగతి కుటుంబం. ఆమె తల్లిదండ్రులకి 9వ సంతానం అయితే అందులో శుభ చిన్నమ్మాయి. ఆడపిల్లలు సైన్స్ సబ్జెక్టులోకి అడుగు పెట్టాలనే ఆలోచన కూడా చేయని కాలంలోనే ఆమె ఈ రంగం మీద పరిశోధనలు ప్రయోగాలు చేయాలని ఇష్టం పెంచుకున్నారు. బెంగళూరులోని సెంట్రల్ కాలేజ్లో బీఎస్సీ హానర్స్ లో, ఆ తర్వాత ఎంఎస్సీ చదివారు, టాపర్ కూడా అయ్యారు శుభ అయ్యంగర్. మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: శక్తిశీలు వింటున్నారు, శుభ అయ్యంగారి గారి గురించి తెలుసుకుంటున్నాం కదా. శుభ గారి నాన్నగారు కూడా ఆడపిల్లలు ఉన్నత విద్యను చదవాలని కోరుకునేవారట, కానీ దురదృష్టవశాత్తు శుభ MSc చదివేటప్పుడే ఆయన మరణించారు. తండ్రి కోరిక ఎలాగైనా నెరవేర్చాలని ఒకవైపు, ఉద్యోగం చేస్తూనే మరోవైపు PhD కూడా పూర్తి చేశారు శుభ.

0: www.ipeindia.org
1: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడే క్లాక్ లో 2:47:30 అవుతుంది. 1974 ఫిజిక్స్ లో పట్టా పొందిన వెంటనే ఆమె సిఎస్ఐఆర్ ఎన్ఐఎల్ అంటే నేషనల్ ఏరోస్పేస్ లెబొరేటరీస్ లో చేరారు. అందులోనే వివిధ హోదాల్లో సుమారు 40 ఏళ్లకు పైగా సేవలందించి డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్ గా పదవీ విరమణ చేశారు. అక్కడ ఆమె నేతృత్వంలో రూపొందించబడిన దృష్టి ట్రాన్స్మిస్సోమీటర్ భారతదేశం అభివృద్ది చేసిన తొలి స్వదేశీ రన్వే విజిబిలిటీ కొలిచే పరికం అన్నమాట. మరి దాని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: శక్తిశీలిలో శుభాయంగర్ గారి గురించి మాట్లాడుతున్నాం. దృష్టి భారతదేశంలో విమానాలు సురక్షితంగా ఎగరడానికి, ల్యాండ్ అవ్వడానికి సహాయపడుతుంది. రిటైర్ అయినా కూడా నేషనల్ ఏరోస్పేస్ లెబొరేటరీస్కి కన్సల్టెంట్గా పనిచేస్తూ కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి, అనుకున్నది పూర్తి చేయాలనే తపన తనని నడిపిస్తున్నాయంటారు శుభా.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: దృష్టి, మంచు, భారీ వర్షాలు ఉన్నప్పుడు విమానాల ల్యాండింగ్, టేకాఫ్ చేసేటప్పుడు రన్వే ఎంత స్పష్టంగా కనిపిస్తుందో కొలిచే పరికరం అన్నమాట. ఈ దృష్టిని డెవలప్ చేశారు శుభ. ఇంతకు ముందు ఫిన్లాండ్ అండ్ ఆస్ట్రేలియా నుండి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చేది, ఇంకా చాలా రోజులు ఎదురు చూడాల్సి వచ్చేదన్నమాట. మెయింటెనెన్స్, రిపేర్ కూడా కష్టమే. ఈ దృష్టి పరికరం పొగ, మంచు, వర్షం, ధూళి లాంటి ప్రతికూల పరిస్థితుల్లో రన్వే వ్యూ డిస్టెన్స్ ని ఖచ్చితంగా కొలిచి పైలట్స్ కి సమాచారం ఇస్తుంది. దీనివల్ల విమానాలు, ముఖ్యంగా మన నార్త్ ఇండియా ఉంటుంది కదా, అందులో వింటర్ వచ్చేసరికి సో ఇబ్బందిగా ఉంటుంది, సో అలాంటి ప్లేసెస్ లో సేఫ్ గా ల్యాండ్ అండ్ టేక్ ఆఫ్ చేయగలుగుతున్నాయి. లక్నో, ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో 10కి పైనే ఈ దృష్టి ఎక్విప్మెంట్స్ ని అమర్చారంట. లక్షలాది మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణం చేయడం, విమానయాన రంగంలో భద్రతను సరికొత్త స్థాయికి తీసుకెళ్లారు. స్త్రీలలో దాగి ఉన్న శక్తిశీలి రూపానికి డాక్టర్ శుభ వెంకటేశ అయ్యంగర్ ఒక గొప్ప నిదర్శనం. ఇది ఇవాల్టి శక్తిశీలి.
0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే

0: మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
0: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 3 గంటలుగా వస్తుంది. మరి కాసేపట్లో వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే.
4: వివిధ భారతి సే మంచి హై గీత్ కార్యక్రమం కే లియే బస్ థోడా సా ఇంతజార్.

0: కాశీవాసీ రావయ్య నాటకం. రచన శ్రీ పిటి మాధవ్ గారు. నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణ మూర్తి గారు. వినండి నాటకం ఓ కాశీవాసీ రావయ్య.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పించు ఓ కాశీవాసి రావయ్య నాటకం. రచన శ్రీ పిటి మాధవ్. నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి.

0: చూస్తున్నావు సమే ఎక్కడు
1: మూల మూల మూల మూలమ్మ నీకేటొచ్చింది అలా పాటలు పాడుతున్నావు? పొద్దుటి మందుగాని వేసేసినావు అయితే పాపం జీవితంలో ఎంతో అలసిపోయి సమాధుల్లో హాయిగా పడుకున్నారు ఆలు, లెగిసి వెళ్ళిపోగలరు. ఏటాలని ఎక్కడ కూడా బతకనివ్వవా? నీ పాటలతో మళ్ళీ చంపెత్తవా? అన్నన్నన్నన్నన్న నాకైతే ఎలాగా తప్పటం లేదు, వాళ్ళకెందుకే కర్మ.
0: అలాగే ఇప్పుడు అలాగే ఉంటది. అదే మనం పెళ్ళిని కొత్తలో అయితే నేనేం పాడినా అచ్చు ఘంటసాలగారులో ఉందని తెగ మురిసిపోయేదని మర్చిపోయాబెట్టే.
1: జీవితాంతం ఒకే అబద్ధం చెప్పి ఎంతకని కాదు ఎంతకని ఇన్ని ఇన్ని నీకు బోరు కొట్టలేదేమో గాని చెప్పి చెప్పి నాకు తెగ బోరు కొట్టేసిన. నీ పాట వింటే చాలు నాకేదో రైల్లో ప్రయాణం చేసినట్టుగా ఉంటది.
0: ఏట మాట
1: ఏటేటి ఎక్కడో దూరాన కూసున్నావు ఎక్కడి మాటల రాతలు రాస్తున్నావని రైల్లో ముష్టోళ్ళు అడుక్కుంటారు చూడు, అలాగుండదు.
0: మళ్ళీ అదే మాట.
1: పని పాట లేకపోతే సరే, పని పాట లేనోడు దేవుణ్ణి నిందిస్తాడంట, పనున్నోడు దేవుణ్ణి మరిసిపోతాడంట, అలాగున్నది నీ వ్యవహారం.
0: పని లేకే కదే పాటలు ప్రాక్టీస్ చేస్తాడట. రేపు రాములూరు గుళ్ళో కచేరీకి పనికొస్తాయని ఇంతకే ఏట నొకాలో ఊళ్ళో సంగతులేటి.
1: లాయర్ గారు భార్య నూతిలో పడిపోయిందట.
0: మరి పైకి తినేదా?
1: రేపుటికి వాయిదా వేసేసారు.
0: ఏంటి పెళ్ళ నూతిలో ఉన్నా వాయిదా తీసుకురా?
1: లాయర్ కదా మరి.
0: సర్లే అది ఆయనకి అలవాటేమో గానే ఏట నూకాలో ఇవాళ ఎవరైనా పోవటానికి సిద్ధంగా ఉన్నారేమో, పోయి చూసిరావే.
1: నేనున్నానయ్యా, నన్ను కాల్సివయ్యా.
0: అంత కోపం దేనికే, 10 రోజులు బట్టి ఏ బేరం లేదు కాబట్టి చూసిరమ్మన్నాను. జనాలు ఇలా సావున్ చేయించేస్తే మరి మనం బతికేదట.
1: అది ఎవరు నిలిపమంటావు? పాడు జన్మని తెల్లారు లేస్తే చాలు ఎవరు పోతారా అని ఎదురు చూడటమే.
0: మరి ఎవరైనా పోతేనే కదా మనం బతికేది, లేకపోతే మనం ఎలా బతుకుతాం చెప్పు.
1: అలాగనకపోతే ఏదైనా పని చేసుకుని బతకొచ్చు కదయ్యా, పోయి వాళ్ళ కోసం ఎదురు చూడకపోతే.
0: పిచ్చి మగమా, యుద్ధాలు వస్తాయనే మిలిటరీ, యుద్ధాలు వచ్చాక మిలిటరీ అనుకుంటే కంట్రీ ఏటైపోద్ది. పోయినోడి తెత్తారనే మనం ఇక్కడ ఉండేది, ఆయన తెచ్చాకే మనం అనుకుంటే శవం కులిపోదా? అయినా మనకు వచ్చిన పది ఇదే కదే.
1: ఒకళ్ళు పోతేనే గాని బతకలేని బతుకు మనకి ఎందుకయ్యా? అంతో ఇంతో మా అయ్యి ఇచ్చిన మడిసెక్కున్నది. భూములు ఎక్కువైపోయిన మహారాజులు భూమిని కౌలుకిస్తారట, బ్యాంకోళ్ళు అప్పులు ఇస్తారు, ఇత్తనాలు ఫ్రీగా ఇస్తారు, హాయిగా వ్యవసాయం చేసుకుని బతుకుదాం.
0: అబ్బో ఏడు వ్యవసాయం చేసి బతికేద్దామనే, వ్యవసాయం చేసుకునే రైతులంతా మన కాడికొచ్చి బుగ్గైపోతుంటే తెలిసి తెలిసి వ్యవసాయం చేస్తానంటావేటే ఎర్రిమోగన. రైతు పండించే పంటకి దిగుబడి లేకపోవచ్చునేమో గాని మన పంటకు తిరుగునేదే. వరదొచ్చినా ఎండలు ముదిరిపోయినా మరిక రోడ్డు మీద తిరిగే లారీలు కార్లు రైళ్లు ఇలా ఎందరో మనకు చేతి నిండా పని అప్పగిస్తుంటే చివరికి పుణ్యం కోసం గుడికెళ్ళినా ఏదే పుష్కరాలు వచ్చినా మన కాడికి వచ్చేస్తుంటే మనం ఎందుకే మరో పనిలోకి వెళ్ళిపోవటం? బొద్ది నేకపోతే సరే, కాకపోతే అప్పుడప్పుడు చిన్న గ్యాప్ వస్తా ఉంటది అంతే.
1: అంతేనా? అయితే జీవితాంతా ఇదే పని?
0: గుండె దైన్యం ఉన్నాడు చేసే పనే ఇది. కంపెనీలో జాబ్ ఎవడనే చేయగలడు, కానీ సుశానంలో మాత్రం దమ్మున్నాడే చేయగలడు. అసలు ఏటనుకుంటున్నావు? ఈ పని అంటే శివరికి కన్న కొడుకు పోయి కట్టుకున్న ఆడది కాటికి తీసుకొచ్చినా కరిగిపోకుండా కాల్చడానికి సిద్ధపడాలే హరిశ్చంద్ర మహారాజు నాగా. అందుకే నేను అంటాను ప్రతి శ్మశానంలోనూ శివయ్యతో పాటు హరిశ్చంద్ర మహారాజుకు గుడోటి కట్టాలని. ఆ గుడేదో నేను కట్టగానే గుడి కట్టడానికి 50 రూపాయలు నేను నీతోనే మొదలెట్ట.
1: నన్ను అడిగితే అడిగావు గాని ఇంకెవరిని అడక్క. గుడి పేరు చెప్పి మోసం చేస్తున్నావని సీటింగ్ కేసెట్టి బొక్కలేసిగలరు.
0: సిసి ఏ పని చేద్దామన్నా భయమే, అని ఊరు శుభం పలకదా?
1: అదిగో ఎవరో కారు మీద వచ్చినారు, నిన్నే పిలుస్తున్నారు. ఏదో పెద్ద బేరం లాగున్నది, వెళ్ళు వెళ్ళు వెళ్ళు వెళ్ళు చూడు.
0: నువ్వు వెళ్ళు, నాన్ను చూసుకుంటానులే.
1: ఏడు చూసుకుంటా కదా, ఏడు చూసుకుంటావు, వచ్చిందల్లా తాగేస్తావు. ఈ నెలలో పిల్లోడికి పీజీ కట్టాల, మరిసిపోనవా?
0: వస్తే నోకాలు, మన పనికి చదువు ఎందుకే, పైగా కాన్వెంట్ చదువు ఒకటి.
1: ఏమయ్యో, నా కొడుకు ఈ పని చెయ్యడయ్యా. నా కొడుకుని 10వ తరగతి వరకైనా నన్ను చదివిస్తాను. ఆడు ఇంగ్లీష్లోను హిందీలోను గడగడ గడగడ గడగడ గడగడ ఆడించేయాల, అప్పుడు నీకు
0: నా గాని తిక్కరేగినదంటే ఆడిని ఇప్పుడే చదువు మానిపించేస్తాను.
1: చదువు మానిపించేస్తావా? ఇదిగో ఇదిగో ఇదిగో, నువ్వు ఆ పని చేసినావంటే నన్ను రైలు కింద
0: బుర్రెట్టేస్తాను. వెళ్ళు, కాకినాడ ప్యాసింజర్ రెడీ ఉంది నీకోసం.
1: ఏమి, మా బుర్రకి ప్యాసింజర్ రైలే కాని ఎక్స్ప్రెస్ పనికిరావేటి?
0: నీకు అదే ఎక్కువ.
1: సర్లే, అలాగే ఎడతాను గాని ఉన్న ఒక గుంట నీ చదివించకపోతే ఎందుకయ్యో నీ బతుకు.
0: బస్, నీకేం పట్టిందే ఇవాళ ఇలా తినేస్తున్నావు దయ్యో నాగా?
1: అంతేనయ్యా, అంతే. తాగిన మందు ఒళ్ళంతా తినేసినా కనబడదు గాని పెళ్ళాం తినేస్తే మాత్రం తెగ కనిపించేస్తుంది. చివరికి నువ్వు తాగి తాగి ఆసుపత్రి పాలైపోతే చూసేది పెళ్ళమేనయ్యా. ఈ నిజం నువ్వు ఎప్పటికైనా తెలుసుకోక తప్పదు.
0: అయితే ఇప్పుడేటే, అయితే నాను ఇప్పుడు ఆసుపత్రి పాలవ్వాలా? నువ్వు మరో మాట మాట్లాడినావు అంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఎల్తావా ఎల్లవా?
1: ఇదిగో ఇదిగో ఇదిగో, నన్ను ఇప్పుడే మా తమ్ముడికి ఫోన్ కొట్టేస్తాను. ఒరే తమ్ముడు, తమ్ముడు, నానే రాని అప్ప నోకాల్ని, నువ్వు అర్జెంట్ గా వచ్చి మీ బావుని బొక్కలో నేసియాల. ఏటి, ట్రైనింగ్ కెళ్దావా? హోరే, నీ ట్రైనింగ్ ఎప్పుడు పూర్తవుతుంది? నువ్వు ఇతగాని ఎప్పుడు లోపలేస్తావు? ఓరే అమ్మ, అంతవరకు నన్ను బతకనిచ్చిలేడ్రా. ఇదిగో ఆ పాప, ఆపేట, నా తమ్ముడు పోలీసు, అది మర్చిపోక.
0: నీ తమ్ముడు కాకపోతే హోమ్ గార్డును పిలుచుకో, నాకేటి భయం. ఎవడైనా మన కాడికి రావాల్సిందే, మనం ఎవడికాడికి పో. అవతల కారులో పెద్ద మనిషి ఎయిటింగ్, నువ్వు ఎడతావా లేదా?
2: ఎవరయ్యా? ఎవరిక్కడ?
0: రండి బాబు, రండి రండి. నాను నాన్న ఇక్కడ కాటు కాపర్నండి. నన్ను సారయ్య అంటారు బాబు.
2: నన్ను ఆనందరావు అంటారు.
0: అదేంటి సార్, మీరు పెద్దోళ్ళు, నాకు పేరు చెప్తున్నారు.
2: లేకపోతే నాకు పేరు లేదనుకుంటావు కదా.
0: ఏటి బాబు, మీ వాళ్ళు ఎవరైనా పోయారా? ఎక్కడ పోయినారు బాబు? ఇంట్లోనా ఆసుపత్రిలోనా జబ్బు చేసిపోయినారా? ఐసిపెట్టులో పెట్టారా బాబు? ఎన్ని రోజులు ఉంచారు?
2: ఏమిటి ఇన్ని వివరాలు అవసరమా?
0: అవసరమే బాబు, దాన్ని బట్టే మరి ఎన్ని కర్రలు అవసరమో చెప్పగలను.
2: సరే, ఓ వ్యక్తి పూర్తిగా కాలడానికి ఎన్ని కర్రలు అవసరమో అన్ని సిద్ధం చెయ్యి.
0: అలాగే బాబు. బాబు అది మొత్తం 5,000 అవుద్ది బాబు.
2: 5,000? 6,000 తీసుకో.
0: ఇతగాడెవరో మానుభావుళ్ళ ఉన్నాడు. చుట్టుపక్కల ఎవరు పోయినా సరే బండెడు కర్రలకు రూపాయి కూడా ఎక్కువ ఇవ్వరు. పైగా బేరాలు ఆడతారు, 100కి కలుస్తావా, 10కి కలుస్తావా అని. అయ్యో అయ్యో, ఏటే ఆ డబ్బులను అలా లాగేసుకుంటాను?
1: ఇయ్యాల నీ పంట పండిందిలే. ఇదిగో ఇయ్యి కర్రలకి, ఇదిగో 500.
0: ఏటే ఇది?
1: నీకు ఇది సాలే, చేసుకో చేసుకో, పండగ చేసుకో. ఇదిగో అలా చూడక, కర్రలయ్యి నేను పేరుస్తాలే.
0: బాబు, మా ఆడ మనిషి నోకాలు బాబు, కాస్త స్పీడ్ ఎక్కువ.
1: దండాలయ్యా.
2: ఏమిటి, ఇద్దరు కలిసి కలుస్తారా?
0: నాకెప్పుడైనా ఉంటో బాగోకపోతే
1: ఉత్తిదే బాబు, ఆడు తాగి పడిపోతే నాను కాలుస్తాను.
0: ఎంతకీ పోయింది ఎవరు బాబు?
2: నా స్నేహితుడు. కారులో గంధం చెక్కలు ఉన్నాయి, అవి కూడా కలుపు.
0: వస్తే నోకాలు, ఆ గంధం చెక్కలు అట్టరావే.
1: అలాగే అలాగే. పోయిన బాబు ఎవరో గొప్పోళ్ళగున్నాడు. ఇదిగో అట్టుకొచ్చేస్తాను అట్టుకొచ్చేస్తాను.
2: సారయ్యా, చెట్టు కట్టిన ఆ మూటలేంటి?
0: అయ్యా, అవి పోయిన వాళ్ళ తాలూకా అత్తికలు బాబు. ఆనక ఏ నదిలోనో గంగలోనో కలపడానికి ఎక్కడ మూటలు కట్టుకుపోతారు.
2: వాటిని చూస్తే నీకు అంత నవ్వొస్తుందా?
0: లేకపోతే ఏటి బాబు, పోయినోడు మీద నిజంగా అంత ప్రేమే ఉంటే అదేదో వాళ్ళిళ్ళకి తీసుకెళ్లిపోయి ఏ పూజ గదిలోనో ఎట్టుకుని అట్టుంచటే నదికి తీసుకెళ్లిపోవచ్చును కదా. అబ్బే అవి ఇక్కడ కట్టిపోతారు, అవి ఇక్కడ వాటిని పెట్టలు కొట్టేస్తాయి, అవి కింద అడిపోతాయి. కొందరేమో అడావుడిగా వచ్చి ఒకళ్ళు ఒకళ్ళు పట్టుకుపోతారు. మా ఇవి మా అమ్మవి కూడా ఆ మూటల్లోనే కట్టేశాను బాబో. పుణ్యాత్ములు పట్టుకుపోనారు, లేకపోతే నా వల్ల అవుతుందా బాబు కాశీ కట్టుకుపోవడం? అందుకే వాటిని చూసినప్పుడల్లా నాకు ఒకటే నవ్వొస్తుంది బాబో. బాబో నన్ను పెద్ద చదువు చదువుకోలేదు, ఈ పద్ధతులు తెలవు, ఏదో నాకు తోసింది చెప్పాను బాబు. బాబో తప్పుగా మాట్లాడితే మన్నించండి బాబా.
2: పర్వాలేదు గాని నువ్వు ఏ శాస్త్రాన్ని నమ్మవా?
0: నేను నమ్మను బాబా.
1: నేను నమ్మను బాబు. మనిషి మీద మనిషికి నమ్మకం లేకపోతేనే మూర్తాల మీద నమ్మకం పెట్టుకుంటారు. మూర్తాలే అంత మంచివైతే పెళ్ళైన ఏడాదికే ఆడకూతుళ్ళు ఎందుకు శవాలై సమాధులవుతున్నారు? ఏట్రా అంటే కర్మ కర్మ కర్మ అంటారు బాబు. కర్మ అనుకుంటే కడుపు మంట సల్లారదు బాబు. వాళ్ళ సావుకి కారకులైన ఆ నలుగురిని తెచ్చి పోయినోళ్ళతో పాటు కాల్సెత్తే గాని ఈ సావులు ఆగవు బాబు, ఆగవు.
0: అదంతే బాబు, అది అట్టగా మాట్లాడుతుంది. అది మాట్లాడితే వినాలనిపిస్తుంది, తిరగబడాలనిపిస్తుంది.
2: లేదు సారయ్యా, నిజం మాట్లాడింది. మీ వాళ్ళు ఎవరైనా అలా పోయారా?
0: మా వాళ్లే పోనక్కర్లేదు బాబు. ఎవరు పోయినా అంతా తన వాళ్ళేని అనుకుంటుంది మా నోకాలు.
2: అందరికీ అంత మంచి మనసు ఉండొద్దా సారయ్యా? దాన్నే ప్రేమతత్వం అంటారు, ఆ ప్రేమతత్వాన్నే శివతత్వం అని కూడా అంటారు. ఇంతకీ నువ్వెంతవరకు నమ్ముతావు?
0: నేను నమ్మను బాబు. మా అమ్మ పోయినప్పుడు సిద్ధాంతి గారు చెప్పినాడు, ఒరే సారయ్యా మీ అమ్మ పోయిన గడియ మంచిది కాదురా, ఓ ఏడాది పాటు తలుపులు మూసేయాలని. ఆ గది తలుపులు తెరవకూడదని చెప్పినాడు బాబు. నాకు నవ్వొచ్చింది. అసలు మా అమ్మ పోవడమే మంచిది కాదు, ఇక అందులో మంచేటి సెడ్డేటి. నేను ఆ గదిలోనే పడుకునేవాణ్ణి. అమ్మంటే ఓ నమ్మకం బాబు, అమ్ముంటే అదో దైన్యం బాబు. అదిగో ఆ అమ్మ పోయింది, ఈ అమ్మను అంపింది. దీనికి అన్నీ తెలుసు బాబు, నా ఆకలి తెలుసు, ఇంటికి ఎంతమంది వస్తే ఎంత బాగుండాలో తెలుసు, వాళ్ళని ఎలా చూసుకోవాలో తెలుసు. నాకేడు తెలుసు బాబు, తినడం తెలుసు అంతే. నేను దేవుణ్ణి ఒకటే కోరుకుంటున్నాను బాబు.
2: ఏమిటది?
0: దీనికంటే నాను కాస్త ముందే పోవాలని.
2: మరి పెళ్ళా మీద అంత ప్రేమ ఉన్నవాడివి అన్ని మాటలు అంటావెందుకు? ఆ ఇందాక నేను కారులోంచి అంతా చూశానులే, నువ్వు కర్ర తీయటం, మీద కొరకడం, కొట్టడం.
0: మరి మనకు పెళ్ళామే లోకు కదా బాబో, ఎవరినట్టు ఎవరు ఊరుకుంటారు? అదో ఎర్రిమోగం, ఎంత తిట్టినా కొట్టినా భరిస్తారు గాని ఏటి అందు. నానంటే పేనం బాబు దానికే.
2: సారయ్యా నీకిక్కడ భయం అనిపించదా?
0: భయమా? నాకెందుకు బాబు, శివయ్య ఇక్కడ ఉండగా భయం ఎందుకు బాబు? పోయినోడు భయపడ్డు, భయం ఉన్నాడు బతుకుండగా ఇటువైపు రాడు. అందుకే మా అయ్య అంటుండేవాడు బాబు, పోయినోడిని అందరూ శ్మశానంలో ఒగ్గేసి వెళ్ళిపోయినా శివయ్య తోడుగా నీడగా ఉంటాడని. శివయ్య తోడుండగా మరి నాకెందుకు బాబు భయం? లేకపోతే శవాన్ని ఎలా కలుస్తారు బాబు?
1: ఎలాంటి కబుర్లే నైనా చెప్తాడు బాబు, కానీ ఒక పాలి కాశీకి తీసుకెళ్ళమంటే మాత్రం తీసుకెళ్ళడు. ఊర్లో శివాలయం లేదా అంటాడు. మరి ఊర్లో ఏడు కొండలోటి గుడి ఉన్నది కదా, అందరూ తిరుపతికి ఎందుకు బాబు వెళ్తున్నారు? కాంతంత బోధపడేలాగా చెప్పండి బాబు.
0: దేంతో గోల బాబు, ఈ పిచ్చి మా అయ్యకి ఉండేది. ఒరే సారయ్యా నేను బతుకుండగా ఓ పాలి కాశీకి తీసుకెళ్లరా, అక్కడ హరిశ్చంద్ర ఘాట్ చూడాలని ఉంది అని అడుగుతుండేవాడు బాబు. కాశీకి తీసుకెళ్దాం నా వల్ల అవుతుందా బాబు? అసలే మా బతుకులు అంతంత మాత్రం.
1: మనకి ఇదే కాశీ గాని నా పని అయిపోయింది, నన్ను ఇంటికి వెళ్తున్నాను. పిల్లోడు బండ్నుంచి వచ్చేస్తాడు. ఇదిగో రాత్రికి
0: ఏటే
1: బొమ్మిడాల పులుసు వండుతాను, ఎక్కువ తాగునాక నోటికి రుచి తెలీదు.
0: సాడేలే గాని అలాగే ఉండదు గాని. ఉసన్ ఒకలో ఆ డబ్బులు మాత్రం మిగల్చకపో అప్పుడు ఉంటది నీ పని.
1: డబ్బులు డబ్బులు డబ్బులు అని ఏటలా తినేస్తున్నావు? నేనేమన్నా మా పుట్టింటికి పంపించేస్తున్నానా ఏంటి? పిల్లోడు చదువు కోసమే కదా దాస్తున్నాను.
0: అది గది దీనికి ఎవడో చెప్పాడు బాబు, కోపంలోనే అందంగా ఉంటదని. అదిగో అప్పటి నుంచి నవ్వడం మానేసింది. ఆడు చెప్పింది అబద్ధమే అంటే నా మాట ఎందుకు?
1: ఆడెవడో చెప్పడం కాదయ్యా, నిన్ను కట్టుకుని కణించి నవ్వడం మర్చిపోయానన్న సంగతి చెప్పరాదా? ఆ బాబు నమ్ముతాడు. బాబు మీకు తెలిసిన మంచి పేడర్ అడ్రస్ ఇవ్వండి, మా ఆయనకి ఎడాకులు ఇచ్చేస్తాను.
0: ఇచ్చేస్తావు ఎడాకులు? ఏంటి మరి అలా ఆయనకి ఫీజు ఆడి నుంచి ఇస్తావు?
1: అతగాడు పోయినప్పుడు ఫ్రీగా కాలుతానయ్యా. నీకెందుకు? ఓ పాలు కాసీలు తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళను, కానీ కబుర్లు చెప్తాడు. కబుర్లు ఎన్నైనా చెప్తాడు.
0: ఒకలో కాశీకి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి వదిలేయాలట. ఈసారి ఎలాగైనా కాశీకి తీసుకెళ్లి నిన్ను ఒగ్గేస్తాను. అప్పుడు నాకు నీ నసుగుడు తగ్గుద్ది.
1: ఆ పంజాయి పేడ ఎరగడైపోద్ది. నాకు ఇది అప్పలైనా తప్పుతే అక్కడ మాత్రం శవాలు ఉండవా? పాను ఉండదా? కాశీలో ఒగ్గేస్తాడంట, కాశీలో ఒగ్గేస్తాడు. కాశీలో
0: అది సంగతి. మా ఆడదే 10వ తరగతి దాకా చదివింది బాబు, అందుకే బాబు దానికి పొగరం.
2: ఆహా సరయ్యా, కాశీకి పెడతావా?
0: ఏటి బాబు ఏటంటున్నారు?
2: అదే నీ కొడుకుని మీ ఆవిడ్ని తీసుకుని కాశీకి వెళ్తావా?
0: నా వల్ల ఎట్టగోతుంది బాబు అదే.
2: పర్వాలేదయ్యా, ఆ డబ్బు నేనిస్తాను, వెళ్ళి రండి. ఇదిగో ఈ 10,000 సరిపోతాయా?
0: బాబో ఏటి బాబో, నాకేం మాట్లాడాలో తెలియటం లేదు బాబో. నాకంతా అయోమయంగా ఉంది, ఎంతెంతగా ఉంది.
2: ఇందులో వెంతే ఉంది సారయ్యా, డబ్బు లేక నువ్వు వెళ్ళలేకపోతున్నావు. డబ్బు ఉండి కూడా చాలా మంది వెళ్ళలేరు. నా కారణంగా మీరెళ్ళిన తృప్తి నాకుంటుంది. అదైనా దక్కని తీసుకో. తీసుకోవయ్యా పర్వాలేదు, నీకున్న దాంట్లో కొంతైనా ఇతరులకు దానం ఇస్తే నువ్వు ధనవంతుడివి. ఇంకా ఏదో కావాలని కోరుకుంటే నువ్వు భేదవాడివే. నన్ను కాస్త ధనవంతుడిగా ఉండనివయ్యా సారయ్యా, అదే శివతత్వం. అందులో శివదర్శనం అంటే మాటలా?
0: ఏటా బాబా.
2: ఏం లేదు గాని ఇదిగో ఈ డబ్బు తీసుకో.
0: వద్దు బాబా, వద్దు బాబా.
2: తీసుకోవయ్యా, ఇలాంటి నోట్లు నా దగ్గర చాలా పడున్నాయిలే, తీసుకో.
0: వద్దు బాబా.
2: తీసుకో, పర్లేదు తీసుకో.
0: సరే గాని బాబా, నువ్వు ఎవరువో గాని ఏళ్ళగాని ఏళ్ళలో ఇక్కడికి వచ్చిన మా శివయ్య బాబు. రోగం వచ్చిపోతున్నామన్నా శంభు ముంతైనా తాకట్టు పెట్టందే, రూపాయి కూడా అప్పు పుట్టని ఈ రోజుల్లో. తిరిగి ఆ రూపాయి తెచ్చకపోతే అమ్మ నా బూతులు తిట్టే ఈ రోజుల్లో. నోరు తెరిచి అడగకుండానే కాశీకి పోవడానికి కాసులు ఇస్తున్నావంటే అద్గో ఆ శివయ్య నిన్ను మా కోసం అంపినట్టుంది బాబు. బాబు నీ కాళ్ళకి దండం పెట్టాను బాబు.
2: సరయ్యా సరయ్యా, ఏమిటయ్యా కాళ్ళ మీద పడుతున్నావు? అంత వద్దు గాని నువ్వు నాకు వాటి ఇవ్వాలయ్యా.
0: చెప్పండి బాబు, నానేటి చేయాలో చెప్పేయండి.
2: ఏమీ లేదు, మధ్యలో శవం పూర్తిగా కాలలేదని ఎవరిని డబ్బు కోసం ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే సరిగ్గా ఇదే శ్మశానంలో 25 ఏళ్ల క్రితం డబ్బు లేని కారణంగా నా తల్లి అస్థికలు తీసుకోవడానికి నేను రాలేకపోయాను.
0: క్షమించండి బాబు, మాదో దిక్కుమాలిన బతుకు. మనం ఎంత అడిగినా కానీ రాల్చినోళ్ళు మధ్యలో శవం పూర్తిగా కాలలేదంటే మాత్రం డబ్బిస్తారు బాబు. మీరు పోతేనే కదా బాబు మాం బతికేది. అదిగో అటు చూడండి బాబు, అది డాక్టర్ బాబు సమాధి. ఆ బాబు బతికినంతకాలం వచ్చిన జనానికి అవసరం ఉన్నా లేకపోయినా గుండెలు కోసేసి ఆపరేషన్ చేసేసి పీడించి మరీ లక్షలు లక్షలు గడించాడు. చివరికి ఆ బాబుకే గుండె జబ్బు వచ్చిపోయాడు. ఇద్దరు పిల్లలు, వాళ్ళ పిల్లలు ఆత్తుల కోసం కొట్టుకుని కోర్టుల దాకా పోయారు. కానీ బాబు చివరికి అతగాడి శవాన్ని మోయడానికి కూడా నలుగురంటే నలుగురు మిగలలేదు. ఇంత పెండం పెట్టే దిక్కు లేకుండా పోయింది. ఇతగాడిని అటు పెళ్ళాలు తిట్టుకున్నారు, అవసరం లేకపోయినా గుండెలు కోసేయడం వల్ల కూలోళ్ళు తిట్టుకున్నారు. మరి వాళ్ళు కూలి పనికి వెళ్ళారు కదా బాబా. ఇతగాడేమో సమాధిలో పడున్నాడు. ఇంతమంది పెద్దలు చేసే మోసం ముందు బాబో నా మోసం ఏ పాటది అనుకున్నాను బాబు ఎన్నాళ్ళు. కానీ బాబో పోయిన మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను బాబు, ఈ రోజు నుంచి పైసలు కోసం ఎవరిని ఇసిగించను బాబు. నన్ను నమ్మండి బాబు.
2: నమ్ముతాను సారయ్యా, నువ్వు త్రోవ భాష్యకారుడివి, నమ్మకుండా ఎందుకుంటాను?
0: ఏటేటే ఏటి బాబయ్య, ఏటంతన్నారా?
2: భగవంతుడి దగ్గరికి మార్గం చూపేవాడిని త్రోవ భాష్యకారుడు అని అంటారు సారయ్య.
0: నాకదేటి తెలదు బాబు, నేను నా పనిని ప్రేమిస్తాను బాబు. మీరేం అనుకోకపోతే శవాన్ని తెచ్చే లోపలు నేను కాసింత మందేసుకుని వచ్చేస్తాను బాబు.
2: తాగి చేస్తే తప్పు కదా సారయ్య?
0: ఏటి బాబు తప్పు? ఏటి, ఇదేమన్నా గవర్నమెంట్ వారు ఉద్యోగం అనుకున్నారా? తాగకుండా చేయడానికి పెద్ద పెద్ద లారీలు, బస్సులు, కార్లు నడిపే వాళ్ళే ఒళ్ళు కొవ్వెక్కి తాగి నడిపి జనాల మీద పోనిస్తంటే మరి వాళ్ళని కాల్చే ఓన్ని నాను తాక్కుంటే ఎట్లా బాబు?
2: అందుకని నువ్వు తాగుతావా? నలుగురు ఏమనుకుంటారయ్యా?
0: ఎవరు బాబా నలుగురు? మనం బాగున్నప్పుడు మన కూడా ఉండే ఆ నలుగురు, మనం పాడైపోతే దూరంగా వెళ్ళిపోయి నవ్వుకునే ఆ నలుగురు ఇల్లేనా బాబు మీరనే ఆ నలుగురు? ఆ నలుగురు కోసం నేను ఎప్పుడు ఆలోచించను బాబు. ఆ నలుగురిని మర్చిపోయే వరకు తాగెత్తాను బాబు. బాబు నా గొడవ ఎప్పుడు ఉండేదే గాని నానిప్పుడు కట్టెల దుకాణానికి వెళ్ళి కట్టెలు పట్టించుకొని వస్తాను బాబు. బాబు ఎండగా ఉంది, ఇక్కడ మీరే ఉంటారు గాని పోయి మీ కారులో సల్లంగా కూర్చోండి బాబు.
2: నాకిక్కడ బానే ఉందయ్యా, నువ్వు వచ్చే వరకు నీ ఆస్థానాన్ని కాపలా ఉంటాను. నిజంగా ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందని నేను అనుకోలేదు.
0: ముందు అలాగే ఉంటది బాబు, కాసేపు అయితే బోరు కొడుతుంది. ఇందాక కారులో ఘంటసాలూరి పాటలు ఎన్నో పడ్డాయి కదా, అయ్యింటూ కూర్చోండి బాబు. కూకోండి బాబు, ఇప్పుడే చిలిపొచ్చేస్తాను.
2: సరే గాని ఈ డబ్బు ఎక్కడ దాస్తావు?
0: ఇదిగో బాబు, నా బ్యాంకు ఇక్కడే ఉన్నది బాబు. నన్ను బ్యాంకులు నమ్మను బాబు. మా అయ్య కట్టబడి దాచిన బేడా పరక డబ్బులు బ్యాంకులో వేశాను వడ్డీ వస్తుందని. ఆ బ్యాంకును ఎత్తేసినారు, పోలీసులు కేసులు కట్టినారు, కానీ దమ్మిడి చేతికి రానేది. మరి అప్పటి నుంచి ఇదిగో ఈ డబ్బాయే. పోయినవాడికి డబ్బులతో పని లేదు, బతుకున్నాడు సుశానానికి మాత్రం రాడు. కాబట్టి నా బ్యాగు డోకానేది బాబు.
2: సారయ్య నువ్వు ఏం చదువుకున్నావు?
0: నోకాన్ని బాబు.
2: అబ్బో పెద్ద చదువే
0: బాబో. మరి నేను బేగెళ్ళి కట్టెలు పట్టించుకుని వచ్చేస్తాను, తవరు కూకోండి.
2: సరే వెళ్ళిరా.
0: సన్నాసే.
3: ఏంటి బాబా?
0: ఎందు గుళ్ళు కట్టెలు బేగి రిచ్చాలు వేసుకుని ఆడ పేరుసాయి. నాను కాస్త సొక్కేసుకుని బేగ వెళ్ళిపోచ్చేస్తాను, నువ్వు బేగెళ్ళాలి మరే అర్జెంటు. ఒరేరా బాబు, ఓ కాయ కిరసనాయ కూడా ఒట్టుకెళ్ళు, సాయంత్రం అయిపోతాంది, బేగెళ్ళరా బేగెళ్ళ.
3: మరి కిందటి సారి బాకీయో?
0: ఓరి ఇగోరా డబ్బులు మొత్తం ఇచ్చేస్తాను నాను, బేగ తీసుకెళ్లి పేరుసాయి. నాను కాస్త సొక్కేసుకుని పారొచ్చేస్తాను, వెళ్ళెళ్ళు బేగెళ్ళు.
3: అలాగే అలాగే.

0: ఏది అని ఎంత తాగేసినా తాగింది ఎక్కువ తక్కువ తెలియటం లేదు. ఎందుకంటే ఇవాళ మనం చాలా ఖుషీగా ఉన్నాం. ముందు బాబుకు థ్యాంక్స్ చెప్పాలా?
1: ఏది అవునేది ఆవు పెంచడం లేదు,
0: సమయానికి రాలేకపోయినందుకు శవాన్ని కాల్చలేనందుకు సారి కూడా చెప్పేసేయాలి ఆ బాబుకి. బాబు శవరే బాబా, బాబా బాబా.
1: ఏది బాబు ఎక్కడ అవిపించడం లేదో? కారులో కూహుని ఉంటారు.
0: బాబు బాబా
1: కారులో కూడా నేరు, కారు గీసి ఎక్కడికి పోనాడు? ఎవరు ఎక్కడ శవాన్ని తెచ్చిన జాడ కూడా లేదు,
0: దండలు లేవు, చల్లిని పూలు లేవు, పైసలు లేవు.
1: మరి కాలుతున్న శవం ఎవరిది? మా నౌకాలు కూడా ఎక్కడ లేదు, ఎవరిద శవం? మరి
2: ఆనంద్ బాబే, ఆనంద్ బాబే కాలిపోతున్నాడు. అయ్యో అయ్యో చెప్పులు ఇక్కడే ఉన్నాయి, కుండు గుడ్డు కూడా ఇక్కడే పడి ఉండేది. బాబు బాబు ఏటి బాబు, ఏటి ఘోరం, ఏటి బాబు, ఎవరు చేశారు ఈ పని? బాబు
3: లేనా కొడక, ఏడిసిన చాలు కానీ నీగే.
4: ఏట్రా
3: ఆ చూపేటి
4: ఏట్రా అలా చూస్తున్నా?
3: అటు పోలీసు ఎప్పుడు చూడండి ఏటి, లేకపోతే యూనిఫారం చూడగానే నోరు పడిపోయినదా?
4: మాట్లాడిపెట్రా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ?
3: నాకేం తెలదు బాబు, శ్మశానంలో జరిగింది నీకు కాక ఇంకెవరికి తెలుస్తుందిరా? కారులో వచ్చిన బాబు ఏమయ్యాడు? నిజం చెప్పరా కొడక.
0: బాబు బాబు ఘోరం జరిగిపోనాడు బాబు.
3: అదే అడుగుతున్నాను రా, ఘోరం ఎలా జరిగిందని?
0: నాకేం తెలదు బాబు.
3: తాగుపోతే ఏదో అక్కడ మూతి మీద తన్నీకెళ్ళను.
4: ఏట్రా అంటే నన్ను కంటికి నన్ను ఏమైనా సినిమా పోలీసులో గోపిస్తున్నాను ఏట్రా?
0: బాబు నాన్న చెప్పింది నిజం బాబు, అమ్మ తోడు బాబు.
3: తెలరా మేమని
0: అమ్మ సత్య శానా కాలం అయిపోయింది.
3: మరి అమ్మ తోడు అంటే ఏట్రా?
0: చనిపోయినా అమ్మ అమ్మే కదండే.
3: అవునరా, అసలు బాబుని ఎందుకు కాల్చేసినవరా?
0: నాను కాల్చిపోయేటి బాబు, నాకేం తెలదంటే ఏంట్రా?
3: నీ పిల్ల మీదరే
0: అది ఇంటికి వెళ్ళిపోనాది బాబు.
3: మరి నువ్వెక్కడికి వెళ్ళినవరా?
0: నేను బాందీ కొట్టుకెళ్ళినాను బాబు, తిరిగి వచ్చేసరికి ఘోరం సరిపోనాది బాబు.
3: అంటే అది ఇంటికి వెళ్ళిపోయి నువ్వు బాందీ కొట్టుకెళ్ళిపోతే మరి ఇక్కడెవరు ఉంటారా నీ అమ్మ మూడు?
0: మా అయ్యి చనిపోయి చాలా కాలం అయిపోయినా.
3: నాతో ఎక్సక్కలాడుతున్నావు ఏట్రా, చూసినావా నాటి ఎలాగుందో లోపలికి దిగేసి దించి గెలగ తిప్పేసినానంటే గెలగలు అడిపి గుండె చచ్చిపోతున్నా కొడక.
0: ఇప్పుడు మాత్రం బతుకున్నాను ఏటి బాబు.
3: చెప్ప
5: అసలు ఏడు జరిగింది మూలమ్మో ఈ దెబ్బలేటి
0: నోకాల నాకేడు తెలదు.
5: ఏటి రాత్రి అంతా ఇక్కడే ఉండిపోదాం అనుకున్నావా?
3: రాత్రి అంతా మొగుడు రాకపోతే నువ్వేడు చేస్తున్నావా?
5: మందు ఎక్కువైపోతే రాడు బాబు, నేను తిడతానని భయం, ఆయన తీసుకెళ్తానికే నన్ను వచ్చినాను.
3: మరి ఆడు రాకపోతే నువ్వెవరితో ఉన్నావే
5: బాబు? పోలీసు బాబు ఏటా మాటలు.

0: మీకు నైట్ డ్యూటీలు ఉంటాయి కదా బాబు, మరి మీ ఇంటి కాడ ఆడవాళ్ళు.
1: సరే నిన్ను నమ్మికే స్టేషన్ తీసుకెళ్లి తోలు ఒలిపించేస్తాను పదా.
0: స్టేషన్ తీసుకెళ్తా, ఎట్టేసిన అంటే నాకు ఎట్టనా భయం అనుకున్నావా ఏటి? ఆడు మనిషి అనుకున్నావా, పశువు అనుకున్నావా, అలా కొట్టేస్తున్నావు ఏటి? తప్పుడు కేసు రాసేసి లోపల వేసేద్దాం అనుకున్నావా? ఏసీ బాబు ఏసీ, ఇదిగో మావేటి భయపడం, నీతిని నమ్ముకున్నోళ్ళు అండి.
1: అంటే ఏటే వదిలేస్తే నువ్వు రోజంతా తెరగా మాట్లాడేస్తుంటావా? చెప్పు చెప్పు రా కొడుకు.
2: బాబు మీరు కొట్టి చంపేసిన నాకు చెప్పేది నిజం బాబు. నన్ను వచ్చేసరికి ఆ బాబు మాటల్లో కాలిపోతున్నాడు బాబు. అసలు ఏం జరుగుతుందో నాకేటి బోధ పండేది బాబు. మేము ఎంత చెప్తే అంత బేరపాడకుండా డబ్బు ఇచ్చినా బాబు కళ్ళు ఎదురుగుండా మంటల్లో పడి మస్ అయిపోతుంటే పిచ్చెక్కిపోయింది బాబు. నా కాలు చేతులు ఆడలేదు, మరి గట్టిగా అరిసినాను, గోలు పెట్టాను, ఎవరూ రాలేదు. ఆ మంటలు ఆర్పడానికి ప్రయత్నించినాను బాబు, కానీ బాబు అప్పటికే ఆ బాబు కాలిపోన్నాడు బాబు.
1: ఇప్పుడు చెప్పగా నీ ఉపన్యాసాలు, నీ మొగుడు బతుకున్నోని కాల్చినాడా, సంపేసి కాల్చినాడా, లేక ఎవరితోనైనా చేతులు కలిపినాడా? నా ఎంక్వైరీలో తేరాలి ఇప్పుడు.
0: ఏంటి మామా, ఏంటి నువ్వు వేడి చెప్తున్నావు, నీకు తెలుస్తుందా? నువ్వు సరిగ్గా చూసినావా? అమ్మో అయ్యో, ఎంత పని అయిపోనది, మల్లె పువ్వులంటి మనిషి మాడి మసైపోనాడు. ఎంత చక్కగా మాట్లాడినాడు, ఇప్పుడు ఏడు చేయడు, ఇప్పుడు ఏడు చేయడు. దేవుడా ఏమయ్యా, అసలు నువ్వు శ్మశాన మొదలు ఎందుకు వెళ్ళినావయ్యా? ఆ మాయదారు మందుకేనా? చూడ ఏం జరిగిందో, సాగుబోతు మాటకి ఇల్లు ఉండదయ్యా. నీతో ఆగుడు మండిపోను మండిపోను.
2: ఒరే లోకాల, జీతులో మధ్య నేను ఎప్పుడు తాగినా నీవే దొట్టేదన్న.
1: నోరు ముయ్యండిరా, పోయినోడి కోసం మీరు ఏడుస్తున్నారు, ఆడు ఎలా పోయాడా అని నేను ఏడుస్తున్నాను. చెయ్యాల్సిందంతా చేసి డబ్బు కోసం ఎవరితోనూ చేతులు కలిపేసి ఇప్పుడు దెయ్యం దేవుడని నాటకాలు ఆడతారా? రేయ్ నువ్వు ఇలాగ చెప్పవరా, నిన్ను స్టేషన్కి తీసుకెళ్లి గుడ్డలు ఉడదీసి పైనుంచి వేలాడదీసి కుమ్మేస్తా నా కొడక, నిజం దానంతా అదే బయటకు వస్తుంది. డబ్బుల కోసం మనిషిని చంపేస్తారు.
0: అదిగో అదిగో ఆ మాట అనొద్దండి బాబు. మా కాడికి చాలా శవాలు వస్తాయి, శవాన్ని చూడగానే పోల్చేస్తాం బాబు. ఏ మనిషి ఎలా చచ్చిపోయాడు, కాసుల కోసం కక్కుర్తి పడి తేడాగా ఉన్న ఏ శవాన్ని ఇప్పటిదాకా కాల్చలేదు. మేమే మీ కేసులకు బోలుడి కేసులు అప్పగించినాం. మీ పాత సిఐని ఎస్ఐని అడిగితే చెప్తారు బాబు మా గురించి. అవతలోళ్ళు మమ్మల్ని చంపుతారని బెదిరించినా మేమేనాడు బెదరలేదు, నీతి తప్పలేదు.
1: ఏటలో పెట్టిరిగిపోతున్నావు. హేజ్ ఇప్పుడు నన్ను గాని స్టేషన్కి పరిగెత్తికెళ్లి నీ కాంటాక్ట్ సర్టిఫికెట్ తీసుకొచ్చమంటావు ఏటే? నాకు గాని తిక్కరేగిందంటే ఆడదానం అనుకుంటు చూడడం జాగ్రత్త. ఏటే నీ ఉపన్యాసాలు వినడానికి వచ్చాను అనుకుంటున్నావా? ఇదిగో అసలు పోయినోడు ఇక్కడికి ఎప్పుడు వచ్చాడు, ఎందుకు వచ్చాడు, మీకు ఏడు చెప్పాడు చెప్పండి, అంతా ఇప్పుడు తేలిపోవాలా?
2: చెప్పమంటారా బాబా, అడగాడి స్నేహితులు ఎవరో చనిపోయినారు, శవాన్ని తీసుకొస్తారని చెప్పినారు బాబు. అంతే బాబు.
1: వద్దు వద్దు కదలొద్దు, నిజం చెప్పు. సచ్చినోడిని కాల్చకుండా బతుకున్నోడిని ఎందుకు కాల్చేసినావరా దొంగగాడిది కొడక?
2: బాబు బతుకున్నోడిని కాల్చడానికి నాకేమన్నా పిచ్చా బాబు? బతుకున్నోడిని ఎవరైనా కాలుస్తారా బాబా?
1: మరి బతుకున్నోడు ఎవడైనా కర్రలు ఆడి మీద ఆడి పేర్చేసుకొని ఆడికి ఆడే చిట్టెట్టేసుకుంటాడేట్రా, ఆడికి మీద పిచ్చేట్రా? అంతగా పోవాలనుకున్నాడు ఎవడైనా నూతిలో పడతాడు, రైలు కింద బుర్రెడతాడు, లేదా ఇంట్లోనే ఉరేసుకొని చచ్చిపోతాడు. అంతేగాని శ్మశానానికి వచ్చి కాల్చుకుని పోతాడరా? నా సర్వీస్ మొత్తం మీద ఇలాంటి కేసు ఎక్కడ చూడలేదు, ఎన్నదో. నువ్వు నేను ఒకటనరా,
2: కాదు బాబు, ఎప్పటికీ కాదు. మీరు బతుకున్నోడిని శవాన్ని చేస్తారు, నేను ఆ శవాన్ని బూడిద చేస్తాను బాబు. మీరు నేను ఒకటి అనాగవుతాం బాబు, పోయినాక మాత్రం అందరూ ఒకటవుతాం అంతే బాబు.
1: నోర్మి, నోరెంతో పొడి చేస్తాను నా కొడుక. రై, కూలి కేసు మీద లోపలేసి కుల్ల పొడి చేస్తే అప్రూవర్గా మారిపోయి నువ్వే చెప్తారు వాళ్ళ పేర్లన్నీ. చెప్పరు నా కొడక. దీని వెనక అసలు ఎవరున్నారు
0: బాబు? ఆ బాబు స్నేహితుడు ఎవరో చచ్చిపోనాడని చెప్పి గంధపు సెక్కలు కారులో ఇట్టు అట్టుకొచ్చినాడు బాబు.
1: ఎవ్వట్రా స్నేహితుడు ఎవ్వట్రా? మీరు కథలు చెప్పకండి రై. వచ్చిందాడే చచ్చిందాడే, రెండు రోజులైంది ఆడు ఇల్లుడిచిపోయి. ఆడి కొడుకు కోళ్ళు మ్యాన్ మిస్సింగ్ కింద స్టేషన్కి వచ్చినారు రిపోర్ట్ ఇవ్వడానికి. ఇప్పుడు అనుమానం ఉన్న చోట్లలో ఎతకమని చెప్పాం. ఎవరో చెప్పారు ఆడి కారు ఇక్కడే ఉందని, అది తెలిసి వచ్చాం. ఇంకా సేపట్లో కుక్కలు వచ్చేస్తాయి. మీరు చెప్పకపోతే అవే చెప్తే ఏం జరిగిందో.
0: మీకంటే అయ్యే నయ్యం బాబు.
1: అలాగే ఇది మీద కూని కేసు కట్టి లోపలేసేస్తే అప్పుడుంటుంది నీ బతుకు. అదిగోరా, పోయినోడు కొడుకు కోళ్ళు వచ్చేసినారు. వాళ్ళు కనుక రిపోర్ట్ ఇస్తే అప్పుడు బయటపడుతుంది అసలు నిజం. ఈ పోలీసోడు కర్ర రుచేటో దేశంలో చూద్దు కంటరా
2: బాబు. నాను కర్మనే నమ్ముతాను బాబు. నా కర్మ నీ కర్రలో ఉందంటే అది నా కర్మ అనుకుంటాను బాబు.
1: కర్మ నీది కాదురా, నాది. ఇక్కడికి వచ్చి నీ పెళ్ళాం మాట్లాడుతున్నాను కదా, అదిరా కర్మల్లో కల పెద్ద కర్మ. ఇక్కడి పని పోగానే బందోబస్తుకి వెళ్ళాలా, పెద్దోళ్ళు కాపలకాయలకు చచ్చిపోతున్నావు రా
2: బాబు. ఓ ఎడు బాబు, ఎవరుండి పోతాం బాబు? అందరం పోతాం. కానీ బాబు, ఈ లోకంలో మిగిలింది రెండే రెండు, మంచి చెడు. ఎవరైనా పోతే అయ్యో పాపం పోయాడు అనుకోవాలి, గాని దొంగనా అక్కడికి పోనాడు, భూమికి భారం తగ్గిందని అనుకోకూడదు బాబు.
0: అది గుర్తెట్టుకుని డ్యూటీ చేయి బాబు. పోయినా పుస్తకంలో ఉండిపోతావు. మా పిల్లోడు చదువుకుంటాడు నీ జీవిత చరిత్ర.
1: అంటే ఏటే, ఇప్పుడు నేను పోతే గాని ఊరుకున్నాడు లేవు. ఎలా చెబుతున్నావు దీంతో? నన్ను కూడా మంటలో పెట్టి కాల్చియే, ఓ పని అయిపోద్ది. మా వాళ్ళకి నన్ను మూసుకొచ్చి బాధ తప్పిపోద్ది. ఏం కొబ్బరిలాడుతున్నారు రా, ఉండండి మీ పని చెప్తాను. అరుగు వచ్చారు అమ్మా, రండమ్మా రండి, అన్ని చూసుకున్నమ్మా, మీ కార్డులు గోల్డ్ చెక్ బుక్లు సి బుక్.
3: ఇది ఏటీఎం, ఓకే, యా సి బుక్. సరిపోయి
1: బాబు, ఇక్కడ నేను ఉత్తరం చూడండి. ఇది మీ నాన్నగారి చేతిరాతో కాదో ఒకసారి చూసి చెప్పండి బాబు.
3: అతందే
1: మరి సంతకం బాబు.
3: ఇది కూడా అయిందే
1: అమ్మ, తమరు కూడా చూడండి అమ్మ, సరిపోయిందో లేదో.
4: సరిపోయింది. ఆగ్రాలో తాజ్ మహల్ చూపించలేకపోయావు గాని శ్మశానాన్ని మాత్రం చూపించావులే.
0: అది కూడా సమాధే కదమ్మా.
4: యు బ్రూట్, నీకేం తెలుసే, అది ప్రపంచంలోని వింతల్లో ఒకటి. ఇక్కడ ఇక్కడ అంతకంటే పెద్ద ఇంతే జరిగిందమ్మా.
5: వాట్ నాన్సెన్స్ ఈస్ టాకింగ్.
2: అది అంతేనమ్మా, అది అలాగే మాట్లాడుతుంది. మనం దాని నోట్లో నోరెట్టలేమమ్మా.
1: రే, ఎవరనుకున్నాయి అమ్మాయి, ఎమ్మెల్యే జోగులింగం గారు అమ్మాయి. రాబోయే మంత్రివర్గ విస్తరణలో అతనికి మంత్రి పదవి గ్యారంటీ. తెలిసిందా?
0: తెలుసు బాబు. ఆ బాబు నాకెందుకు తెలదు బాబు. మా గుడిసెల కాడికి చాలా సార్లు వచ్చి అది చేసేస్తాం ఇది చేసేస్తామని చెప్పి మమ్మల్ని ఉద్ధరిస్తానని చెప్పి తెగ ఊగిపోయి వాడు. మా వాళ్ళు ఈనాటికి తెగిపోయిన చెప్పులు కుట్టుకుంటున్నారు కానీ ఆ బాబు మాత్రం చెప్పులు మార్చినంత సులువుగా పార్టీని మారుస్తూ ఈ చుట్టుపక్కల ఎన్నో భూములు కబ్జా చేసేసాడు. మరి ఆ బాబు ఎప్పుడు తెలుసుకుంటాడో చివరికి ఇక్కడికే రావాలని.
5: రవి, ఇది వినడానికే నన్ను ఇక్కడ తీసుకొచ్చావు నువ్వు.
1: మీరు 10 నిమిషాలు ఓపిక పట్టండి అమ్మా.
5: ఏంటిది?
1: సీనఫెన్స్ ఎంక్వైరీ చేస్తే రేపు ఏం వచ్చినా తిరుగుండదు. ముందు వీళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసేసుకుందాం.
0: ఇప్పటిదాకా కర్రతో తీసుకున్న స్టేట్మెంట్ చాలా దట్టు బాబు.
5: ఇలాంటి వాళ్ళు ఉండేది మా ఊరు చివర, తెలుసా నీకు?
0: నిజమేనమ్మా, మేము ఊరు చివరున్నా చివరికి మీరు కూడా మా కాడికి రావాల్సిందే.
5: ఇదిగో ముందు దాన్ని నోరు మూయిస్తారా లేదా?
1: అది చాలా కష్టం, ఇప్పుడే తెలిసిందమ్మా. ఇప్పుడే నాకు సినిమా చూపించింది, ఇంకా మాట్లాడిస్తే ఇంకో సినిమా చూపించేస్తుంది. ఒకే రోజున 2 సినిమాలు చూసే ఓపిక నాకు లేదమ్మా.
5: పోలీస్ అయ్యుండి ఇలా మాట్లాడతారేంటండి?
1: తప్పదమ్మా, ఇంతకు ముందులో లేవు మా బతుకులు. పోలీసు వాళ్ళు చిన్న తప్పు జరిగితే చాలు పబ్లిక్ గోల్ గోల్ చేసేస్తున్నారు. పేపర్ వాళ్ళు తెగ రాసేస్తున్నారు. మీడియా వాళ్ళు చూపించిందే తెగ చూపించేస్తున్నారు. మీ నాన్నగారు ఈ ఫైల్ ఎలాగైనా మూసేయమన్నారు. మీరు కాస్త సహకరిస్తే మిగతావన్నీ స్టేషన్లో మా రైటర్ చూసేసుకుంటాడు. అవసరమైతే మంచి కథలుతాడు. అందుకే కదమ్మా ప్రతి స్టేషన్కి రైటర్ని ఇస్తారు. మరి కథలు రాసేవాళ్ళని రైటరేనే కదమ్మా అంటారు. హలో అయ్యా సిఐ గారా, నమస్తే అండి. సార్ వచ్చారు సార్, అన్నీ సరిపోయాయి సార్. సార్ ఇక్కడ సిగ్నల్ అందట్లేదు సార్. సార్ అదేనండి, బయటకు వచ్చి మాట్లాడతాను సార్. సార్ వచ్చేస్తాను సార్, బయటకు వచ్చేస్తున్నాను సార్.
6: అంతా నీ వల్ల జరిగింది.
5: ఏంటి నా వల్ల ఏం జరిగింది?
6: కాదా మరి,
5: నేను పొమ్మన్నానా? అసలు మీ నాన్న నేనా పొమ్మన్నది?
6: పోకుండా ఎలా ఉంటారనుకుంటున్నావు? పోకుండా ఎలా ఉంటారనుకుంటున్నావు? అతను ఇక్కడికి రావడానికి కారణం నువ్వు.
5: అయితే
6: పోవడానికి కారణం కూడా నువ్వే.
5: మరి బాగుంది,
6: తన చితిని తానే ఏర్పరచుకుని కాల్చుకుని చనిపోయే తెగింపు అతనికి వచ్చిందంటే నీ మాటలు అతన్ని ఎంతలా వేధించి ఉంటాయో ఒక్కసారి ఆలోచించు. చివరికి మనకి కాటిక మూసుకుపోయే పని కూడా మిగల్చలేదా మహానుభావుడు. ఎందుకంటే నువ్వు నీ పనిలో బిజీ, నేను నా పనిలో బిజీ. మనం ఎంత బిజీ అంటే
5: మీ ఉద్దేశం పనులన్నీ మానుకొని తిరగాలనా?
6: విను, తిన్నావా నాన్న అడిగే టైం నాకు గాని అన్నం పెట్టే టైం నీకు గాని లేనప్పుడు బహుశా కాటికి తీసుకెళ్లే టైం కూడా మనకు ఉండదని ఇలా చేసి ఉంటాడు. ఆ రోజు నువ్వు నా ఒక్క మాట నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే పోయింది మా నాన్న కాబట్టి నాకింకా వినిపిస్తూనే ఉన్నాయి ఆ మాటలు.
5: రవి,
6: ఏమిటి?
5: ఎందుకు అసలు మీ నాన్న మాటి మాటికి అలా వంటగది వైపు చూస్తారు? ఏ హాల్లో ఉండలేడా? తన గదిలో తను పడుకోలేడా?
6: ఇప్పుడు టైం ఎంత అయింది?
5: 2 అయింది.
6: మరి షుగర్ పేషెంట్ 2 గంటల వరకు ఏమీ తినకుండా ఆకలికి ఎలా ఉండగలనుకున్నావు?
5: మరి బాగుంది,
6: పెద్ద ఆయనకి వేళ కింద తిండి పెట్టాలని ఇంగిత జ్ఞానం కూడా నీకు లేకపోతే ఎలాగా?
5: నన్నేం చేయమంటావు? నేను ఇప్పుడే మహిళా మండలి మీటింగ్ కెళ్ళి వచ్చాను, నీకు చెప్పాను కదా.
6: నువ్వు ఏ మీటింగ్ కన్నా వెళ్ళు, అతనికి వేళకి భోజనం తినేలా ఏర్పాటు చేయమని నీకు లక్షణాలు చెప్పాను.
5: ఏ ఆ మాత్రం ఆగలేరా మీ నాన్న?
6: ఆగలేరు.
5: అయితే వండుకు తినమను.
6: అతనికి మంచినీళ్లు తెచ్చుకోవడమే తెలియదు, అసలు వంటగదిలో ఏది ఎక్కడుందో కూడా తెలియదు. అటువంటిది ఈ రోజు అతను ఆకలికి ఆగలేక వంటగది వైపు ఆశగా చూస్తున్నారంటే మనం అతన్ని ఆకలితో ఎంతలా చంపేస్తున్నామో అర్థం చేసుకో.
5: అంతగా ఆకలికి ఆగలేకపోతే హోటల్లో తినమని చెప్పు.
6: అది ఆయన ఒంటికి పడదు.
5: ఏ లోకల్లో పెళ్లం పోయిన వాళ్ళంతా బతకడం లేదా? మీ నాన్నని మరో పెళ్లి చేసుకోమని చెప్పు రవి.
6: వాట్?
5: యా, రేపు మీ నాన్న పోతే ఆ వచ్చే ఆవిడకి పెన్షన్ వస్తుంది, మీ నాన్న ఓ ఆడదాన్ని ఉద్ధరించినట్లు అవుతుంది. అందుకు గనక అవసరమైతే నా హెల్ప్ తీసుకోమను.
6: అమ్మకిచ్చిన స్థానాన్ని మరో స్త్రీకి ఇవ్వడం అనికి ఇష్టం లేదని నీకు చాలా సార్లు చెప్పాను.
5: అయితే తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్ లోనే చేర్పించు. ఈ విషయం నీకు చాలా సార్లు చెప్పాను నేను.
6: నేను ఇంకా బతికే ఉన్నాను.
5: నేను కూడా బతికే ఉన్నాను, హాయిగా బతకాలని కూడా అనుకుంటున్నాను. అంతేగాని మీ నాన్నకి సేవలు మాత్రం చేయాలనుకోవడం లేదు.
6: అయితే ఏం చేద్దామంటావు?
5: చేసేదేముంది, విడిపోదాం. నువ్వెలాగో మీ నాన్న వదలలేవు, అతను నిన్ను వదలలేడు, కనీసం నువ్వు నన్నైనా వదిలే.
6: ఓకే ఓకే, అలాగే కానీ
7: రవి రవి ఆయరా ఆగు. ఏంటా ఇది? నా తిండి కోసం మీరిద్దరూ ఇంతలా దెబ్బలాడుకుంటారా? ఏమవుతుందో, ఒక బోడ తినకపోతే ఆ రోజు ఏకాదశి అనుకుంటారు. అమ్మా, వాడి మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా, వాడి తరఫున నేను క్షమాపణ చెబుతున్నాను.
5: ఏదో అనుకున్నాను గాని మీ నాన్నలో చాలా పెద్ద యాక్టరే ఉన్నాడు.
6: రమ్య,
5: అవును ఈ గొడవ అంతటికి కారణం అతనే అని తెలిసి కూడా చూడండి చూడండి ఎలా వెళ్ళిపోతున్నారా. ఏ ఆ మాత్రం ఆగలేడా ముసలుడు?
6: రమ్య, ఆగలేరు. అసలే కాదు, ఎవరు ఆఖరికి ఆగలేరు.
5: ఆగాలి, పెట్టేదాకా ఆగాలి.
6: ఏం మాట్లాడుతున్నావు, నువ్వు అసలు మనిషివేనా?
5: ఆ మనిషినే. మీ నాన్నకి ఆకలైతే అన్నం పెట్టగలను గాని ఆలిని కాదు మంచం ఎక్కడానికి.
6: రమ్య!
5: ఎస్, నేను చెప్పింది ఏమైనా అబద్ధమా? ఈ రోజు ఆకలికి ఆగలేని మహానుభావుడు రేపు పెళ్ళం లేడని రమ్మంటాడు. చెప్పండి,
6: టూ మచ్!
5: వెళ్ళమంటారా?
6: టూ మచ్! రమ్య, ఏమిటంటున్నావు నిన్ను నిన్ను?
5: ఏ చెయ్యి చెయ్యి లేస్తుంది, ఏం కొడతారా ఏంటి?
6: కొట్టాలా చంపాలా నిన్ను? నా తండ్రిని అంత మాట్లాడవా?
5: ఇదిగో
6: ఏ మాట వస్తే ఆ
5: మాట్లాడవా.
7: హే రవి, ఏమిటి ఆవేశం, ఎందుకు అలా కొడుతున్నావు నువ్వు?
6: నాన్న, అది ఎవరో విన్నారా మీరు?
7: విన్నాను రా, అంతా విన్నాను. అమ్మా చాలమ్మా, నువ్వన్నా ఆ ఒక్క మాట చాలు, ఇక నాకు జీవితంలో ఆకలి వేయదమ్మా.

0: నేనేమి ఆకలితో చచ్చిపోను, కాకపోతే ఆకలే నాలో చచ్చిపోతుంది. ఈ లోకంలో ఏ కోడలు అనకూడని మాట, ఏ మామగారు వినకూడని మాట నువ్వన్నావంటే ఇది వినడానిక నేను ఇంకా బతుకున్నాను అని అనిపిస్తోందమ్మా. వాళ్ళమ్మ చాలా అదృష్టవంతురాలు, ఇవన్నీ ఏవి వినకుండానే వెళ్ళిపోయిందమ్మా. వాళ్ళమ్మ పోయిన తర్వాత అన్నీ వాడిలోనే చూసుకున్నానమ్మా. అన్నం పెట్టినప్పుడు నీలో మా అమ్మను చూసుకున్నానమ్మా. నువ్వెంత మాట అన్నావంటే నేను ఇంట్లో ఉండడం నీకు ఎంత మాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది. నీకు ఇష్టం లేని ఇంట్లోనే కాదమ్మా, ఈ లోకంలోనే ఉండను. ఈ లోకంలోనే ఉండను.
1: వెళ్ళకండి నాన్న.
2: రవి వెళ్ళివ్వు, నాలుగు రోజుల్లో ఆయనే తిరిగి వస్తారు. ఈలోగా కొంపేమీ మునిగిపోదు.
1: రమ్య రమ్య, నువ్వెంత తప్పు చేశావో తెలుసా? మీ నాన్నకు ఆకలేస్తే అన్నం పెట్టగల కాని ఆరిన కాను మంచం ఎక్కడానికి అన్నావు. ఎంత నింద వేశావు రమ్య, ఆ నింద తట్టుకోలేకలా చనిపోయాడు మా నాన్న. చాలా తప్పు చేశావు, చాలా తప్పు చేశావు రమ్య. ఏ ఆడది చేయరాని పాపం చేశావు. ఎప్పటికైనా అర్థమైందా? లేదు, నీకెలా అర్థమవుతుంది?
2: ఏంటి ఏంటి వాళ్ళు చాలా వింతగా మాట్లాడుతున్నావు? నీకు అంతరాత్మ అప్పుడప్పుడు పనిచేస్తుంటుందా?
1: అంతరాత్మ? నా అంతరాత్మ నీ దగ్గర ఎప్పుడో తాకట్టు పెట్టాను.
2: అంతరాత్మ ఏం కర్మ, కొంపను కూడా తాకట్టు పెట్టావు కదా.
1: మరి నేను చేసుకున్న తర్వాత అన్ని తాకట్టు పెట్టకుండా ఎలా ఉండగలను?
2: పోయిన తండ్రి కోసం కాదు, ముందు తాకట్టు పెట్టిన కొంపను ఎలా విడిపించుకోవాలా అన్నది ఆలోచించు.
3: కొంప పోయినా పర్లేదమ్మా, చేతనైతే మరో కొంప వస్తుంది, లేకపోయినా పర్లేదు. ఎందుకంటే ఈ లోకమే ఓ పెద్ద కొంప అమ్మ, కానీ పోయేంతవరకు మనం శాంతిగా బతకాల, బతకనివ్వాలా. ఈ కొంపలేం కూడారావని నీకు మాత్రం తెలియదమ్మా.
4: అయ్యా, ఆవిడకెందుకు తెలీదు, ఆవిడకి అన్నీ తెలుసు. ఏ మాట అంటే మనసు ఎలాగ ముక్కలైపోద్దో ఆవిడకి బాగా తెలుసు, అందుకే అన్నదా మాట.
2: ఏహే ఆపనివో, చూడు రవి, ఇదంతా మీ నాన్న చేసిన నిర్వాకం. పోయేటప్పుడు రావాల్సిన చోటికి బతికొండగానే రావాల్సి వస్తుంది, ఇదంతా వినాల్సి వస్తుంది.
3: అవునమ్మా, ఇలా రావడమే మంచిదమ్మా. బతికుండగానే ఇలాంటి చోటుకొస్తే ఎప్పటికైనా రావాల్సింది ఇక్కడికే కదా అన్న సత్యం తెలుసుకుని కాతంత ఓళ్ళు దగ్గర ఎట్టుకుని ప్రవర్తిస్తారు. అప్పుడు ఇన్ని నేరాలు ఘోరాలు జరగవు తల్లి.
2: ఇదంతా నా కర్మ. చూడు, నీ వల్ల మీ నాన్న వల్ల ఇలా అడ్డమైన వాళ్ళే చెప్పింది వినాల్సి వస్తుంది. అయినా నీలాంటోని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను చూడు, అందుకు నేను నా చెప్పు తీసుకుని నన్ను నేనే కొట్టుకోవాలి.
4: కొట్టుకోమ్మా, కాస్త గట్టిగానే కొట్టుకో. పోయిన బాబుకు ఇనబడేలాగా కొట్టుకో, ఆయన ఆత్మైనా శాంతిస్తుంది. దేవుళ్ళాటి బాబు మీద అంత నిందేసినందుకు నీకు బుద్ధొచ్చే వరక కొట్టుకో.
3: శబాసే, అలా చెప్పు ఆవిడ గోరికి.
2: ఏమిటి ఒకళ్ళ నాకు చెప్పేది? ఆ పోయినోడు పిరికోడు, పిరికోళ్ళు అసలు ఈ సమాజంలో బతకడం అనవసరం.
3: ఆ మాట అనకమ్మా, నా జీవితంలో ఎందరో ఎన్నో రకాలుగా పోయిన వాళ్ళని చూశాను, కానీ బతికుండగానే సుసైనానికి నడుచొచ్చి తనకు తానే కొరి అంటించుకునే మనిషిని నేను మొదటిసారి చూశానమ్మా. ఎంత గుండె ధైర్యం ఉండాలమ్మా అలా కాలిపోవటానికి. అయినా నువ్వేసిన ఎందుకంటే ఈ చితిమంటలు చాలా చిన్నవమ్మా. బహుశా ఆ బాబుకి ఆయనిచ్చుంటాయి. దేవుడు లాంటి మనిషి మీద అంత నిందేయడానికి నీకు మనసెలా ఒప్పిందమ్మా?
1: సరయా, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, నా పర్సనల్, నీ జోక్య అనవసరం.
3: బావా, ఇక నీ బతుకు పబ్లిక్కే బాబు. నీ తండ్రి పోయాడన్న బాధ మీ ఆవిడలో కలగటం లేదు, కనీసం ఓ మనిషి నిష్కారణంగా పోయాడన్న బాధ కూడా మీ ఆవిడలో లేదు. ఈ నిజాలేవి తెలుసుకోకుండా ఆ పోలీసుడు మమ్మల్ని అనుమానిస్తున్నాడు. ఆళ్ళకి చెప్పు బాబు, ఆళ్ళకి చెప్పు బాబు నీ పెళ్ళం నిందేసిన సంగతి. అందుకు కారణమైన నీ పెళ్ళాన్ని లోపల ఇచ్చు బాబు, అప్పుడన్నా మీ నాన్నకు నా హింస వేసినోడు అవుతావు. నానొచ్చి సాక్షీకం చెప్తాను బాబా.
2: అంటే నన్నెంత

0: నీ అంతరాత్మని సంపుకుని మరిగిపోతున్నావు
1: బాబా. నీకెడిస్తే ఎవడేటి, ఇందాక చెప్పాడు కదా పెళ్ళం దగ్గర తాకట్టు ఎట్టేశాడు అంతరాత్మని. అంత అన్నాడు ఇంత అన్నాడు, చూడు చూడు చూడు చూడు ఎలా వెళ్ళిపోతున్నాడో కుక్కెనకల కుక్కనాగా.
0: అట్నెందుకే అవమాన పరుతావు, వీడికంటే అయ్యేనయ్యే. ఏడు బాబు మళ్ళీ ఇచ్చేసినావు, తుపాకాన్ని తెచ్చేసినావేటి, కాల్చేస్తావా? దా కాల్చి కాల్చి.
2: లేదు, నీకు నిజం చెప్దామని వచ్చాను.
0: ఏడు బాబా నిజం?
2: అవును నిజమే, నేను పెళ్ళాన్ని ఎదిరించలేను. నన్నేం చేయమంటావు? నా పెళ్ళం వెళ్ళి ఓ ఫాల్స్ రిపోర్ట్ ఇస్తే కట్నం కోసం వేధించామని నాతో పాటు నా తండ్రిని కూడా మూసేస్తారు. నన్ను కన్న పాపానికి నా తండ్రిని జైలుకు పంపించమంటావా? నా తండ్రి కోడల మీద రిపోర్ట్ ఇస్తే ఎవరిని ముయ్యరు. అందుకే నేనేమి చేయలేకపోయాను, ఏమీ చేయలేకపోయాను.
0: ఎల్లు బాబు ఎల్లెళ్ళు, ఎప్పటికైనా ఇక్కడికే రావాలి. ఈ కార్లు మేళ్ళు శాశ్వతం కావని తెలుసుకో బాబు.
1: ఆపో, ఎల్లి ఆ అడ్డును పిలు. ఇప్పటిదాకా తెగ పేలినాడు కదా కేసు రాసేస్తాను కేసు రాసేస్తానని, ఇప్పుడు ఏడు శాతాడో చూద్దాం. పిలు ఏవయ్ ఏటి హెడ్ని పిలు. ఓ హెడ్ బాబు, ఫోన్లో బేరాలాడి సాలు గాని రా రా రా. ఎవరికి తెలీదు ఇక్కడ సిగ్నల్స్ బాగానే పనిచేస్తున్నాయి. ఏంటి మీరు రోజు మాట్లాడుకోవట్లేదటి, రావయ్యా.
0: రండి బావా.
1: ఏటి బాబు నువ్వు చూసుకునేది కాదు, ఏటి నువ్వు చూసుకునేది? ఆవిడ గారు పెట్టిన బాధలు భరించలేక దేవుళ్ళటి మనిషి మాడి మసైపోనాడు. ఇదిగో ముంద కోడలు లోపలయ్యి బాబు.
3: అంత కోపంది ఎనికే, ఏటల్లా తిరగబడిపోతున్నావు?
1: ఇది కోపం కాదండి, బాధ బాధ. ఈ లోకంలో పేదోడెప్పుడు తిరగబడలేదు, కన్నెర్ర చెయ్యలేదు. పేదోడే గనక తిరగబడితే శివుడు మూడో కన్ను తెరిసినట్టే. ముందు ఆవిడ్ని లోపలేయి.
3: అంటే ఎవరిని లోపలేసిమంటా? పోయినోడు పోతూ పోతూ ఓ సూసైడ్ నోట్ రాసి మరి పోయాడు.
1: అదే
3: తన సావుకు ఎవరు కారణం కాదని, ఈ జీవితం మీద విరక్తి పుట్టి చచ్చిపోతున్నానని ఉత్తరం రాసి మరి పోయాడు. అధికారులందరికీ కాపీల మీద కాపీలు పంపించేసినాడు. ఇది అత్తగారి చేతిరాతని ఆడి కొడుకు కోళ్ళు ఒప్పుకున్నాక ఇక నువ్వు నాను చేసేదట నా నాటి.
1: అయితే నువ్వేటి చేయలేవన్నమాట, నువ్వేటి చేయలేవన్నమాట. ఇదిగో నువ్వు ఊరుకున్న మేము ఊరుకోవయ్యా, కమిషనర్ కాడికి వెళ్తాం.
3: ఏంటి కమిషనర్ దగ్గరికి వెళ్తావరా? రే నువ్వు కమిషనర్ దగ్గరికి వెళ్ళినా కోర్టుకి వెళ్ళినా మమ్మల్ని ఎంక్వైరీ చేయమంటారా? మేము ఫాల్స్ అని చెప్పి మిస్టేక్ ఫ్యాక్ట్ కింద తీసేస్తావరా? రే పోలీసోడు కేసులో రాసిందే భగవద్గీతరా? అయినా రే నీకెందుకు రే దొరద? పోయినోడేమన్నా నీ సొంత మనిషి అట్లా అలా బాధపడిపోతున్నావు? ఇందాక చూస్తావు నువ్వు
0: బావా, మనం మనుషులం బావో.
3: ఇదేంటారా,
0: చెట్టు పైన ఓ కాకి కింద పడి చచ్చిపోతే ఎన్నో కాకులు కావు కావు మరి ఒకటిగా ఎడుతాయి బాబా, ఆ సావును జాలిగా పంచుకుంటాయి బాబా. ఏటి కాకిపాటి ఇలుసైనాడా బాబు? మరిసే ఎప్పుడు నేర్చుకుంటాం బాబా వాటిని చూసి. అయినా కాకులుంటాయో మనకెప్పుడు గుర్తొస్తుంది గనక, ఎంత పెండా కూడు పెట్టినప్పుడు తప్ప. ఆ కూడు తిని మనకు ఆనందాన్ని ఇస్తున్నాయి, కాకిపాటి ఆనందాన్ని ఇవ్వలేకపోయాడు బాబు. ఆ కొడుకు నా కొడుకు కార్డులు చూసుకుంటాడు గానే కన్న తండ్రి కాలిపోయిన సీతేపు కన్నెత్తు కూడా చూడలేదు బాబు. ఇలాంటి కొడుకుని కన్నా తండ్రి పోవటమేనా ఏం బాబు? బాబా ఇప్పుడు నాకేటనిపిస్తున్నాదో తెలుసా, ఇలాంటి లోకంలో ఇక ఎవరి తలకి ఆడే కొరువు పెట్టుకునే రోజు వస్తుంది. ఆ రోజు వస్తుంది బాబు.
3: అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏదో ఊరెళ్తే బట్టలు సర్దుకున్నట్టు ఎవడి కర్రలు ఆడే సర్దేసుకుని కాటుకొచ్చి కాల్చుకుపోయే రోజు వచ్చేస్తుందంట వేటరా? నీకు ఎంత ముందు చూపించాడు దేవుడు. ఏమో రావచ్చేమో, ఎవరికోసమో ఎవడో ఏడ్చే టైము ఈడ్చే టైము ఉండదేయడమోరా. అయినా ఈ లోకంలో ఎవర్రా బతుకున్నారు? కొందరు శారీరకంగా చచ్చిపోతున్నారు, కొందరు మానసికంగా చచ్చిపోతున్నారు. ఏట్రా అన్ని నిజాలే మాట్లాడేస్తానని ఇయ్యాలా?
1: మాట్లాడు బాబు మాట్లాడు, నిజాలు మాట్లాడు.
3: అరే పోలీసుడు ఎక్కువగా మాట్లాడకూడదురా, ఎవడైనా మాట్లాడితే ఖండించాలా దండించాలా. పోలీసుడు నిజాలు మాట్లాడడం మొదలెడితే చాలా ఇబ్బందిరా, మా బాధను మీకేం తెలుసురా. రే సారయ్య ఆ పోయినోడు గుండాకి చచ్చి

0: తే ఆడి కొడుకు తీసుకొచ్చినట్టు ఆయన నువ్వే కాల్చినట్టు రాసుకున్నావు
1: బావా.
0: ఈ ఫారాల మీద నువ్వు సంతకం చేస్తే ఆడెళ్ళి ఓ డెత్ సర్టిఫికెట్ లీగల్ హెయిర్ సర్టిఫికెట్ తెచ్చుకొని ఆడు బాబు లాకర్లో దాచుకుని డబ్బు బంగారం తెచ్చుకుంటాడు. సంతకం చేయరా ఇదిగా. ఇవన్నీ ఆ చచ్చిపోయినోడు పనులు అనుకో.
2: అవును బాబు, అంతో ఎంతో ఎంతో కొంతైనా నేకపోతే అతగాడి పని నీకెందుకు బాబు? మామా చేసే, నీ పని నీకుంది కదా, పోరాగా చేసి మామా.
1: చేస్తాను బాబు, చేస్తాను. కన్న తండ్రి శవాన్నైనా పోరాగా కాలకముందే పెళ్ళామంటే వెళ్ళిపోయాడు. ఎందుకంటే పెళ్ళం మాట కాదనలేడు కదా. కానీ బావో, నాదొకటే కోరిక, ఆ తండ్రి తాలూకా బూడిద తీసుకుని కాశీలోనైనా కలపటానికి ఉపాలు రమ్మని సిబ్బాబా కొడుకుని. ఆ తండ్రి ఆత్మైనా సంతోషిస్తుంది బాబు.
0: సరేరా, నీదో గొడవ, ఉండు ఫోన్ చేస్తాను. బాబు నేను హెడ్ని మాట్లాడుతున్నాను. ఏం లేదు బాబు, అస్థికి తీసుకెళ్ళడానికి ఓ పాలు రమ్మంటున్నాడు మీ నాన్న స్నేహితుడు. అలాగే బాబు, ఉంటాను బాబు.
2: ఏటి బాబు, ఏటన్నాడు, వస్తానన్నాడా?
3: ఎందుకు రాడే, పెళ్ళం వల్ల నలిగిపోతున్నాడు కానీ తప్పక వస్తాడు.
0: ఏట్రా వచ్చేది నా లాటి, అస్థికెళ్ళిన ఆస్తులో తీసుకుపోవడానికి అంటున్నాడు. అవతలాడు పెళ్ళం సస్తాను సస్తాను పరిగెడుతుందంట, ఈడు దాని వెనకాల పరిగెడుతున్నాడు. సంతకం చేయడానికి అంతసేపు ఆలోచిస్తా బెటరా. మేమేమైనా సెక్షన్ 174 CRPC కింద కేసు కట్టడం లేదు, సభ పంచాయతీ జరిపించడం లేదు, ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపడం లేదు, చివరికి అసలు ఏమీ చేయడం లేదు. మరి నువ్వేట అంత నలిగిపోతున్నావు, పెద్ద గవర్నర్ లాగా సంతకం ఏటా?
2: సంతకం చేసి మామా, మనకెందుకు వచ్చిన గొడవ, సంతకం చేసి.
3: బావా మరి ఈ బూడిదో.
0: రే మరోసారి అస్థికలు గట్ర అన్నామంటే ఆ కొడక నీ అస్థికలు ఏరుకోవడానికి నీ కొడుకు రావాల్సి ఉంటుంది. జరిగింది ఇక్కడితో మర్చిపో, ఇది పెద్దోళ్ళ వ్యవహారం కాదు. కూడదు అన్నామంటే రే పిచ్చాసుపత్రికి పంపించగలను జాగ్రత్త. అస్థికలు అట అస్థికలు
3: ఆ పని చేయి బాబు. ఈ పిచ్చోళ్ళ కంటే లోకంలో అదృష్టమంతులు ఎవరుంటారు బాబు? బాబు ఎవరు తీసుకెళ్ళినా తీసుకెళ్ళకపోయినా నాన్ తీసుకెళ్తాను బాబు. ఈ అత్తికలు కాశీకి వెళ్తాను బాబు, గంగలో కలుపుతాను. ఆ బాబు ఆత్మ శాంతించేలా చేస్తాను బాబు.
2: ఏటి మామా, నీకు నిజంగా మతి గాని పోనదా? ఏటి ఉన్న పొలంగా కాశీకి ఎలాగెళ్తావు? మనకు ఆడంత డబ్బేది?
3: ఆ బాబు ఇచ్చినాడు, ఇదిగో ఈ నోట్లన్నీ ఆ బాబు ఇచ్చినవి. అలా అనుమానంగా చూడకే నా నేటి తప్పు చేయలేదు, చేయను కూడా. కాశీకెళ్ళు సారయ్యా అని ఆ బాబు ఇచ్చినాడు, ఇంకేదో చెప్పినాడు. కాదని లేకపోయినాను, నిన్ను తీసుకెళ్లొచ్చని ఆశపడినానే. నువ్వు మా అమ్మో కదే, ఈ డబ్బు మనకి ఇవ్వటం వలన ఆ బాబుకి ఎంత సంతోషం కలిగిందో నాన్న చెప్పలేను. కానీ ఆ బాబు అస్థికలు తీసుకెళ్ళి గంగలో కలపాలంటే నాకు అంతకంటే సంతోషంగా ఉందే. మనం ఏడదాం నోకాళ్ళు, మనం వెళ్దాం, మనతో పాటు ఆ బాబు అస్థికులు కూడా తీసుకెళ్దాం. పాపం ఆ బాబు ఎంత నలిగిపోయినాడో, ఇసుమంత ఓదార్పు లేక ఓదార్చే దిక్కునేక మాట్లాడుకునే మనిషినేక మనసునేక ఎంతలా నలిగిపోయాడో తలుసుకుంటేనే బాధేస్తుందే.
2: అంతేనయ్యా అంతే, మా అయ్యా అంటూ ఉండేవాడు పిల్లలు పెరిగి తల్లిదండ్రులకు స్నేహితులు అవ్వాలి కానీ శత్రువులు అవ్వకూడదు అని. ఆ బాబు కొడుకు పెరిగి పెద్ద సెట్ అంతైనా కూసింత నీడని ఇవ్వలేకపోయాడు. భర్త చచ్చిపోయిన ఆడది మనసు సంపుకునైనా పిల్లల దగ్గర బతికేయగలదు, కానీ భార్య చచ్చిపోయిన తర్వాత మగోడు దిక్కులేనోడు అవుతాడయ్యా. ఈ బాబుని చూస్తే అదే అనిపిస్తుంది. ఓ భార్యగా అయినా తల్లిగానైనా అక్కగానైనా చెల్లిగానైనా ఆడది మాత్రమే ఆత్మీయత పంచగల కల్పవృక్షం అయ్యా. పాపం ఆ బాబుకు ఆ వృక్షం కరువైపోయింది. అదే నిజం అనిపిస్తుంది. వెళ్దామయ్యా వెళ్దాం, ఆ బాబు అస్థికల్ని కాశీకి తీసుకెళ్దాం. ఏనాటి రుణమో ఆ బాబుకి మనకి. ఎలాగైనా తీర్ని ఉండు, అస్థికలన్నీ మూట కడతాను.
3: పదే పోదాం పద, ఆ కాశీ విశ్వేశ్వరిని దర్శించుకుందాం, ఆ స్వామిని పిలుద్దాం. ఇక్కడ కాలి బూడిదవుతున్న కథలెన్నో ఉన్నాయి, బతుకులెన్నో ఉన్నాయి. వాటిని సమాధానపరచడానికి ఓ కాశీవాసి ఓ పాల్ రావయ్యా అని ఏడుకుందరే.
4: మీరింతవరకు ఓ కాశీవాసి రావయ్య నాటకం విన్నారు. రచన శ్రీ పిటి మాధవ్, నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి, ఇందులో ఆనంద్ శ్రీ వంకాయల సత్యనారాయణమూర్తి, సారయ్య శ్రీ ఏ మల్లేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ శ్రీ కేవీఎండి ప్రసాద్, రవి శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి, నూకాలు శ్రీమతి కె విజయలక్ష్మి, రమ్య శ్రీమతి వి లక్ష్మీ ప్రసన్న. ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
5: नजर आते हैं, जैसे हम याद रखते हैं हीरो को, वैसे ही विलेन को भी नहीं भूल पाते हैं. एक ऐसे ही कलाकार सदाशिव अमरापुरकर, जिन्होंने पर्दे पर विलेन का किरदार निभाकर हमारे दिल में पैदा किया एक खौफ, और दूसरी ओर अपनी कॉमिक अंदाज से ठहाका लगाने पर किया मजबूर. पर फिल्मी पर्दे से दूर कैसा था उनका व्यक्तित्व? पर्दे पर विलेन बनते सदाशिव अमरापुरकर असल जिंदगी में थे कैसे? उनका ये व्यक्तित्व हमारे सामने लाई है उनकी बेटी रीमा अमरापुरकर, उजाले उनकी यादों के. इस कार्यक्रम में आज जाने माने अभिनेता सदाशिव अमरापुरकर की यादों के उजाले हमारे साथ बांट रही हैं उनकी सुपुत्री रीमा अमरापुरकर. आपसे बातचीत की है यूनुस खान ने. आइए सुनते हैं इस बातचीत की पहली कड़ी.
6: दोस्तों नमस्कार, मैं हूं आपका दोस्त यूनुस खान, और उजाले उनकी यादों के कार्यक्रम में आज हमारे साथ एक बहुत खास शख्सियत मौजूद हैं, जो एक और बहुत ही खास शख्सियत को याद करने के लिए हमारे इस कार्यक्रम में आई हैं. कार्यक्रम का नाम ही उजाले उनकी यादों के है, तो आज का कार्यक्रम है उजाले सदाशिव अमरापुरकर की यादों के, और ये उजाले बांटने के लिए मौजूद हैं उनकी बेटी रीमा अमरापुरकर. बहुत बहुत स्वागत रीमा जी.
7: धन्यवाद धन्यवाद.
6: पिताजी की यादों के उजाले बांटने के लिए आकाशवाणी के स्टूडियोज में, विविध भारती के स्टूडियोज में आते हुए जो पहली फीलिंग है वो क्या है?
7: आकाशवाणी या विविध भारती के स्टूडियोज में मैं जब भी आती हूँ तो थोड़ा मैं अपने बचपन में चली जाती हूँ, बिकॉज हमारी पूरी फैमिली का आकाशवाणी, ऑल इंडिया रेडियो, विविध भारती, इससे बहुत ही करीबी संबंध रहा है. तो मेरी माँ भी रेडियो आर्टिस्ट थी, अलग अलग ड्रामास, एड फिल्म्स में उन्होंने काम किया था ऑल इंडिया रेडियो के लिए. मैं खुद बचपन में मराठी दो शोज कर चुकी हूँ जिसमें मैं वॉइस आर्टिस्ट थी. और सबसे जरूरी बात कि 77-78 में मेरे पिताजी सदाशिव अमरापुरकर एक ही बार उन्होंने पूरी लाइफ में जॉब करी है जो उन्होंने आकाशवाणी के साथ की है,
6: परभणी में.
7: तो वो एज एन अनाउंसर उन्होंने ज्वाइन किया था, और वहां पर वो लगभग 2 महीने टिके, तो ये टिके ही कहना सही होगा, बिकॉज उनकी वो पर्सनालिटी नहीं थी कि वो जॉब करे. क्योंकि शादी हो चुकी थी, 2 बच्चियां थी, तो इसलिए पिताजी को दिखाने के लिए कि नहीं नहीं मैं कमा रहा हूँ, उन्होंने वो जॉब की थी.
6: ये सोचकर कितना मजेदार लगता है कि वो मराठी में बोलते होंगे आकाशवाणी का ये परभणी केंद्र है.
7: और उनकी आवाज तो वैसे भी उनकी स्ट्रेंथ थी, आज भी है. मतलब आज भी जब भी हम आवाज सुनते हैं तो फैमिली मेंबर्स की तो हमारी आंखें भर आती है. उस वक्त तो उनकी ताकत बहुत ही ज्यादा थी उस आवाज की, तो उनके बहुत सारे फैंस हो गए थे. और फिर ऐसे हुआ कि एक पॉइंट पे मम्मी को ऐसे लगने लगा कि अरे अभी बहुत ही ज्यादा फैंस हो रहे हैं इनके, विशेषतः लड़कियां, तो ये अगर छोड़ रहे हैं जॉब तो ठीक ही बात है.
6: वाह वाह वाह. ये रेडियो में आना उनका कैसे हुआ था, इसकी कोई कहानी हो तो वो?
7: हाँ, तो उसमें बात ऐसी थी कि जैसा मैंने कहा कि पापा बिल्कुल ही पूरी तरह से वो थिएटर, रंगमंच, नाटक, इसमें पूरी तरह से इन्वॉल्व थे। उनके दिमाग में 2400 घंटे वही चलता था। और माँ की और उनकी जो मुलाकात हुई थी वो भी नाटक के दौरान ही हुई थी। मतलब मजे वाली बात यह है कि वो बचपन से, जैसे हम लोग कहते हैं किंडरगार्टन से, वैसे बचपन से वो एक ही स्कूल में, एक ही क्लास में पढ़े। लेकिन कॉलेज में, क्योंकि माँ बहुत होशियार स्कॉलर, उस जमाने में जो कंसेप्ट थी स्कॉलर की, वैसी स्कॉलर थी, तो इसलिए उसने साइंस लिया हुआ था और पापा ने आर्ट्स लिया था। तो कॉलेज में भी वो एक ही कॉलेज में थे। तो जब थिएटर करना शुरू किया तब उन्हें लगा नहीं नहीं नहीं, ये सुनंदा ने करना चाहिए हमारे साथ काम, तो इसलिए उन्होंने उनसे रिक्वेस्ट करी। और फिर वो थिएटर में मम्मी जो घुस गई तो फिर साइंस वायंस सब पीछे रह गया, थिएटर ही चलता रहा।

పొద్దుగల 10 గుట్టెడ్సంది. ఇప్పటిదాకా ఆకాశవాణి తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి, అలాగే హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి విన్నారు. ఇక ఇప్పటి నుంచి రాత్రి 11:00 ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM నుండి వెలువడే కార్యక్రమాలను వింటారు. మరి కొంచెం సేపట్లో మీరు ఫోన్లు పెట్టే ముచ్చట్లు మీరు కోరే సినిమా పాటల కార్యక్రమము మాట చెప్పుండ్రి పాటి నుండి. ఈ కార్యక్రమానికి చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ కోట్ నంబర్, ఫోన్ నంబర్లు 29081, ఇంకొక నంబర్ 23008. మాట చెప్పుండ్రి పాటి నుండి కార్యక్రమం తర్వాత ఈ పొజమటు 5:30 సంబురం కార్యక్రమంలో చిన్నారి చిత్రకారుడు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మోక్ష అద్వైత్తో ముచ్చట, ఇంకా జైనత్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం వింటారు. వినడం యాది మరవకండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి, మీ మాటలు మీకోసం సినిమా పాటలు. పసందైన ఎన్నో తీర్ల పాటలేంటూ సరదాగా ముచ్చట పెడుతూ మీకు నచ్చిన పాటను కోరి నుండ్రి. ఈ కార్యక్రమానికి మీరు చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ కోడ్ నంబర్, ఫోన్ నంబర్లు 29081, ఇంకొక నంబర్ 23008. మీరు టీమ్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాటి నుండ్రి కార్యక్రమము. మార్పుకి మార్గదర్శి, ఓర్పుకి మారుపేరు, నీతికి నిదర్శనం, మన ప్రగతికి సోపానం తండ్రి మాత్రమే.

0: सहायता टेलीलॉ के ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఇది మన యాస, మన భాష, మన ఎఫ్ఎం, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పండ్రి పాటి నుండ్రి కార్యక్రమము. ఈ కార్యక్రమానికి చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ కోడ్ నంబర్, ఫోన్ నంబర్లు 2950081, ఇంకొక నంబర్ 2300081.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: మనతో మాట్లాడడానికి శ్రోత రెడీగా ఉన్నారు. హలో,
1: హలో మేడం.
0: నమస్తే.
1: నమస్తే మేడం.
0: మీ పేరు?
1: రాజు మేడం.
0: రాజు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: అంకుల్ నుంచి.
0: అంకుల్ ఏం చేస్తుంటారు రాజు?
1: వ్యవసాయం మేడం.
0: వ్యవసాయమా? మరి ఈ ఏడు ఏ పంటలు వేస్తారు?
1: పత్తి, తొగరి మేడం.
0: అవునా, రెడీ ఉన్నారు? ఇక
1: అవునవును,
0: వర్షాలు పడితే మీ పని స్టార్ట్ అవుతుంది కదా.
1: వర్షాలు లేక పత్తి బాగున్నాను.
0: బాగుందా?
1: అవును, వర్షాలు.
0: సరే చెప్పండి, ఏ పాట వింటారు?
1: దేవుడు వరం.
0: సరే పాట వేసేస్తా, వినేసేయండి. 16 చిత్రంలోని పాట ఇది, దేవుడు వరం అందిస్తే అనే పాట. సరే పాట వచ్చేస్తుంది, వినేసేయండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ మేడం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది మన యాస, మన భాష, మన ఎఫ్ఎం, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పు రే పార్టీ నుండి కార్యక్రమము. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఇంకొక శ్రోత రెడీగా ఉన్నారు. హలో,
2: శుభ సాయంత్రం.
1: శుభ సాయంత్రం. మీ పేరు?
2: బాబన్న.
1: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు బాబన్న?
2: ఆదిలాబాద్.
1: ఎక్కడ? చెప్పండి, ఏ పార్టీ అంటారు? హలో,
2: హలో,
1: చెప్పండి.
2: సైనికుడానికి ఒక పాట ఇయండి.
1: సైనికుడు చిత్రం నుంచి ఒక పాట ఇయన్నా. సరే బాబన్న, మీరు ఏం చేస్తుంటారు?
2: వ్యవసాయం
1: చేస్తుంటారా? మరి ఈ ఏడే పంటలు వేయాలనుకుంటున్నారు?
2: నేను పత్తి విత్తనం వర్షాలు లేవు చూడు.
1: అయితే
2: వెనుకబడ్డాం.
1: వెనుకబడ్డారా? వర్షాలు అంటే వర్షాలు కరెక్ట్ టైంకి పడితేనే మనకు పంట సరిగ్గా పండుతాయి అన్నమాట కదా. అయినా ఈ ఏడు చాలా తక్కువనే. ఏం చేయలేము ఇక, పైకి చూడడం తప్ప కదా. అంతే అంతే. సరే అండి, ఇప్పుడైతే నేను మీరు కోరిన పాట వేసేస్తున్నా, వినేసేయండి. త్వరలోనే వర్షాలు పడతాయి, మీరు విత్తనాలు నాటేస్తారు, పంటలు కూడా సమృద్ధిగా పండాలనుకుంటున్నాము.

0: లో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పార్టీ నుండి కార్యక్రమము. శ్రోతలు, మాట చెప్పుండ్రి పార్టీ నుండి కార్యక్రమానికి ఫోన్స్తోనే కాకుండా ఉత్తరం దశగా మీకు నచ్చిన పాటను కోరచ్చు. మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్ 504001. మాట చెప్పుండ్రి పార్టీ నుండి కార్యక్రమానికి ఉత్తరంతో పాటను కోరిన శ్రోతలు శ్యామసింగరాయ చిత్రం నుంచి సిరివెన్నెల అనే పాటను ప్రసారం చేయగలరు అని కోరిన శ్రోతలు మహారాష్ట్ర నాందేడ్ విష్ణుపురి నుంచి అనిత థోరాత్, మిలింద్ థోరాత్, సూరజ్ థోరాత్, విద్యా థోరాత్ వీళ్ళ కోరిక మేరకు ఈ పాట వేస్తున్నాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ఈఎల్టీ మాట చెప్పుండ్రి పాటి నుండి కార్యక్రమము. తిరిగి రేపు పొజమటు 5:00 మాట చెప్పుండ్రి పాటి నుండి కార్యక్రమంలో మరిన్ని సినిమా పాటలు వినిపిస్తారు. మా రేడియో ఇస్తాం. ఇప్పుడు ఫోన్ కలవని శ్రోతలు, రాత్రి 8:00 ప్రసారమయ్యే ఉషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరి నుండ్రి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సంబురం పిల్లల కార్యక్రమము. బడికిపోయే పిల్లలు వాళ్ళు చెప్పే కథలు, నీతి కథలు, ఏకపాత్ర అభినయము, నాటికలు, పాడే పాటలు, పద్యాలు, జానపద పాటలు, వీటినన్నింటినీ కదంబంగా ప్రసారం చేస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ప్రతి ఆదివారము పొజమటు 5:30 సంబురం కార్యక్రమంలో. మరి ఇలా చిన్నారి చిత్రకారుడు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మోక్ష అద్వేత్తో ముచ్చట పెడతారు జయజ్యోతి. ఇంకా జయనత్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమము.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆకాశవాణి శ్రోతలకు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. నైతం భాగ్యలక్ష్మి, బాటిల్ ఆర్ట్ కళాకారిణి, ఆదిలాబాద్. క్రమం తప్పకుండా యోగా సాధన చేయండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆస్వాదించండి. మీ స్నేహితులు, బంధువులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ రోజున అద్భుతమైన బాటిల్ ఆర్ట్ కళాఖండాన్ని కానుకగా అందించండి. వారి ఆనందాన్ని రెట్టింపు చేయండి. సంప్రదించండి నైతం భాగ్యలక్ష్మి, ఆదిలాబాద్. సెల్ నంబర్ 6300-7595-08.
1: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు సంబురము. ఇప్పుడు చిన్నారి చిత్రకారుడు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మోక్ష అద్వైతితో ముచ్చట పెడతారు జీజ్యోతి.
3: చిన్నపిల్లలు చిచ్చర పిడుగులు. వాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. అయితే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో వాళ్ళు ఏ రంగాన్ని సెలెక్ట్ చేసుకున్నా కూడా ఆ రంగంలో ముందుకు దూసుకెళ్తారు, నిష్ణాతులైతారు. కన్న తల్లిదండ్రులకే కాదు, పుట్టిన ఊరికి కూడా పేరు ప్రతిష్టలను తీసుకురాగలుగుతారు. మరి ఆ చిచ్చర పిడుగులలో ఒకరైనటువంటి మోక్ష అద్వైత్ ఇప్పుడు మనతో పాటున్నారు. జాతీయ స్థాయిలో చిత్రలేఖనంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినరు. వయసు 7 అయినా తల్లి తండ్రుల ప్రోత్సాహంతో పెయింటింగ్ లో ఇప్పుడు రాణిస్తున్నారు. తనతో మాట్లాడదాము. నమస్తే బిటా అద్వైత్, బాగున్నావా?
4: బాగున్నా మేడం.
3: బాగున్నావు. మరి నువ్వు 8వ తరగతి చదువుతున్నావు?
4: సెకండ్
3: క్లాస్ లోనే నువ్వు జూనియర్ స్టార్ ఆర్టిస్ట్ అవార్డుని, గోల్డ్ మెడల్ అవార్డుని గెలుచుకున్నావు. ఎలా అనిపిస్తుంది నీకు?
4: హ్యాపీగా ఉంది.
3: చాలా సంతోషంగా ఉందా? ఫస్ట్ నీకు ఈ అవార్డు వచ్చిందని తెలియగానే ఎట్లా సంతోషపడ్డావు? ఏమనిపించింది నీకు?
4: హ్యాపీ అనిపించింది.
3: ఎవరు చెప్పారు నీకు ఇది అవార్డు వచ్చిందని?
4: పప్పా.
3: పేరేంటి?
4: రమేష్.
3: మీ అమ్మ పేరేంటి?
4: ఉమ్మ.
3: మీకు అన్నయ్య ఉన్నారా? ఒక్కడువేనా? ఓకే. అయితే నువ్వు క్లాస్ లో చదువుతూ ఉంటావు కదా, టీచర్లు చెప్తూ ఉంటారా ఇలా పెయింటింగ్ వెయ్యాలి అని చెప్పేసి? ఎవరు చెప్పారు నీకు?
4: మా పప్పా.
3: ఏం నేర్పించాడు మొదట, ఎలా నేర్చుకున్నావు నువ్వు?
4: పప్పా చెప్తే నేను నేర్చుకున్నా.
3: ఫస్ట్ వేసిన పెయింటింగ్ ఏది నువ్వు వేసింది?
4: హౌస్.
3: దాంతో పాటు ఇంకేం వేసావు?
4: ఫ్లవర్స్, ట్రీస్, ఫ్లవర్స్, అనిమల్స్, బటర్ఫ్లై వేసిన.
3: నీకు వీటన్నింటిలో బాగా వెయ్యాలి అనుకుంటున్నది ఏది పెయింటింగ్?
4: మ్యాంగో.
3: మ్యాంగో. అయితే నిన్ను పెయింటింగ్ వేయడంలో మమ్మీ బాగా ప్రోత్సహిస్తుందా నాన్న?
4: తప్ప.
3: ఎంత టైం తీసుకుంటావు వేయడానికి ఒక పెయింటింగ్? నువ్వు
4: 5 మినిట్స్.
3: చూడగానే నేర్చేసుకుంటావా నువ్వు? అది నీ కళ్ళలో కనిపించేస్తుంది అది? ఎలా, నువ్వు ఏమనుకుంటావు, ఎట్లా వేయాలనుకుంటావు చెప్పు.
4: నేను చూసుకుంటే వేస్తా.
3: ఇప్పటి వరకు ఎన్ని వేసినావు పెయింటింగ్లు నువ్వు?
4: 5.
3: అయితే నీకు నువ్వు వేసిన వాటిల్లో బాగా నచ్చినది ఏంటి?
4: బాటిల్.
3: బాటిల్? ఏ బాటిల్? వాటర్ బాటిలా? అయితే ఇప్పుడు నువ్వు స్కూల్లో ఉంటావు, చదువుకుంటావు కదా, చదువుకున్నప్పుడు హోంవర్క్ అయితే బాగా ఉంటుంది, ఇంటికి వచ్చిన తర్వాత ఈ పెయింటింగ్స్ వేయడానికి టైం ఉండదు కదా, మరి ఏ టైంలో వేస్తావు నువ్వు? హోంవర్క్ పూర్తి చేశాక వేస్తావా, ఎప్పుడు వేస్తావు పెయింటింగ్? ని
4: హోంవర్క్ అయిపోయినాక వేస్తా.
3: దానికి అంటే హోంవర్క్ ఒక టైం కేటాయించుకుంటావు, పెయింటింగ్ లకు కూడా ఒక టైం కేటాయించు. ఎంత టైం ప్రాక్టీస్ చేస్తావు వేయడానికి? అర్ధగంటనా, గంటనా, ఎట్లా?
4: హాఫ్ అన్ అవర్.
3: అయితే ఇప్పుడు ఆన్లైన్ లో పెయింటింగ్ ఉందని ఎవరు చెప్పారు నీకు? పాపనే చేసేసి ఇలా వెయ్యాలి బేట అని చెప్పేసి నేర్పించాడు. అయితే వెయ్యాలి అనుకున్నప్పుడు నువ్వు మొదటగా ఏ పెయింటింగ్ వేస్తా అనుకున్నావు? మోక్ష అద్వైత్ మరి జాతీయ స్థాయిలో ఈ పురస్కారాన్ని అందుకోవడానికి వాళ్ళ నాన్న ప్రోత్సాహం ఎంత ఉంది? అయితే మోక్ష అద్వైత్ తరపున వాళ్ళ నాన్న మాట్లాడతారు ఇప్పుడు. మీ పేరు చెప్పండి సార్, మీ గురించి చెప్పండి.
5: ఆర్టిస్ట్ దేవంత్ రమేష్.
3: ఆర్టిస్ట్? ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు?
5: చిన్నప్పటి నుండి చేస్తున్నాను.
3: అయితే మీ అబ్బాయిని ఇలా ప్రోత్సహించడంలో మీ పాత్ర ఎంత ఉంది? మరి ఈ ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్ వేయించాలి అన్న ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? ఈ సందర్భం ఎలా కలిసి వచ్చింది దాని గురించి చెప్పండి.
5: నేను ఆర్టిస్ట్ టైంలో అప్పుడు ఎప్పుడు అబ్జర్వ్ చేసేవాడు మా బాబు. చూస్తుంటే మనం చూస్తాను అంటే హోంవర్క్స్ అన్ని కంప్లీట్ అయినాక వారికి కొద్దిగా ట్రైనింగ్స్ ఇచ్చాను, ఇట్లా వేయాలి పాప, ఇట్లా ఇస్తే బాగుంటుంది అని కొన్ని ట్రైనింగ్స్ ఇస్తే వాళ్ళకి స్కిల్స్ నేర్చుకున్నాడు. పక్కకు ఏమైనా చెప్తే వాడు వేయగలుగుతాడు. అదే విధంగా నేను ఆన్లైన్ లో చూస్తూ ఉంటాను, ఏమైనా మనకు స్టేట్ లెవెల్ గానీ సెంట్రల్ లెవెల్ అవార్డు దొరుకుతుందా అని చూస్తే, అయితే మొన్న అనుకోకుండా చూస్తే మణికర్ణిక వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. చేస్తే నేను అందులో యాళ్ళు కొన్ని నేచర్ ఇచ్చారు, అందులో సెలెక్ట్ చేసి వీడు ద్వారా నేను వీడియో తీసి పంపించాను. అదృష్టం కలిసి మాకు సెలెక్ట్ అయ్యాను మా బాబు.
3: అంటే ఒక థీమ్ అనేది వాళ్ళు ఇచ్చారనమాట ఆ పెయింటింగ్ పర్పస్ లో. ఆ థీమ్ లో మీ బాబుకు నేర్పిస్తే అతను చేసి పెయింట్ వేసి చూపించాడు. అంటే ఇప్పుడు అతను 7 ఇయర్స్ ఉన్నాయి, 2వ తరగతి చదువుతున్నాడు. ఎన్ని సంవత్సరాల వయసు నుంచి అతను పెయింటింగ్ వేయడం షురూ చేసిండు?
5: అంటే యాక్చువల్ గా ఎల్కేజీ నుండి చిన్న చిన్న వేస్తాడు, మనం అది పూల వార్తలు వేస్తుంటే నేను అబ్జర్వ్ చేయలేను కదా. ఇక యూకేజీ నుండి ఫస్ట్ క్లాస్ నుండి చూస్తాను, ఓకే వీడి కొద్ది మనం స్కిల్ చెప్తే కొద్ది ముందుకెళ్తాడని ఈ ఇయర్ కొద్ది నేను ముందుకు తీసుకెళ్ళాను. కొద్దిగా
3: తను కూడా ఆసక్తి కనబరిచి తను కూడా వేయడానికి ముందుకు వచ్చాడు, అది గర్వకారణమే. ఇంకా మంచి పెయింటర్ గా అతన్ని తయారు చేయాలి మీరు. అయితే చదువులో ఎలా ఉన్నాడు అబ్బాయి?
5: క్లాస్ ఫస్ట్ మేడం, లీడర్ క్లాస్ లో.
3: అవునా? అద్వైత్ నువ్వు పెద్దగా అయిన తర్వాత ఏం కావాలనుకుంటున్నావు చెప్పు. ఏం చదువుకొని ఏం కావాలనుకుంటున్నావు? డాక్టరా, టీచరా, ఎలా ఏమవ్వాలనుకుంటున్నావు?
4: పోలీస్.
3: పోలీస్ అవుతావు? అమ్మో, మరి బాగా చదువుతావా అట్లాగే?
4: అవును.
3: అమ్మా నాన్న సతాయించావు కదా. చిన్నప్పటి నుంచి మీరు ఇతనికి నేర్పిస్తా ఉన్నారు కదా, నేను చెయ్యను నేను వెయ్యను అనే ఆలోచన ఏమైనా చెప్తుండేవాడా ఇతను?
5: అట్లా అనేవాడు కాదు, మనం ఇస్తే కొన్ని కలర్స్ అని దగ్గర ఇస్తే వాడు చూసుకొని చేసేవాడు. నేను ఏం పక్కా చూస్తాను మేడం, నేను ఏ ఆర్ట్ వేసినా చూసేవాడు. అదే విధంగా ఇప్పుడు చిన్న కోరిక కూడా ఉంది మేడం, వచ్చి అడిగింది నాకు, మా బాబు వాళ్ళని కూడా కొద్దిగా ముందు తీసుకెళ్ళని చెప్పారు. అతి తొందరలో ఇట్లా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో, ఆర్టిస్ట్ ఇంట్రెస్ట్ ఉందో, వాళ్ళకు నేను చెప్దాం అనుకుంటున్నాను
3: మేడం. నేర్పించాలనుకుంటున్నారు?
5: చెప్దాం
3: అనుకుంటున్నాం.
5: చేద్దాం అనుకుంటున్నాను.
3: సరే, మీ నంబర్ కూడా చెప్పండి. ఎవరైనా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ వింటున్నప్పుడు వాళ్ళకి మా బాబు మా పాప నేర్చుకోవాలి అని అనుకున్నారు అనుకోండి, మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు, మీకు కాల్ చేస్తారు. మీ నంబర్ చెప్పండి.
5: 9 8 6 5 6 5 1 5 6.
3: అద్వైత్ నువ్వు ఇంకోసారి చెప్ప నంబర్ చెప్పు.
4: 9 8 6 5 6 5 1 5 6.
3: వెరీ గుడ్. అద్వైత్ కూడా నేర్పిస్తాడు త్వరలోనే పెయింటింగ్ అందరికి కదా, ఎందుకంటే నీకు ఇప్పుడు అవార్డు వచ్చేసింది, గోల్డ్ మెడల్ అవార్డు వచ్చింది కదా. అవునా? ఇంకా మంచి మంచి పెయింటింగ్లు వేసి ఇంకా మంచి అవార్డులు తెచ్చుకుంటావా?
4: అవును.
3: ఎవరికైనా నేర్పిస్తావా నీలాగానే వచ్చిన వాళ్ళకి? అయితే మీరు చాలా సంవత్సరాల నుంచి ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నా అన్నారు కదా, మీరు ఎలాంటి పెయింటింగ్లు వేస్తారు? ఎలా?
5: నేను మేడం ఎవరైనా బర్త్డే ఇస్తున్నానుకో, బర్త్డేస్ ఉంటే వాళ్ళ ఫోటో వేసి వాళ్ళకి ఇచ్చేసేవాని. జస్ట్ 5 మినిట్స్ వాళ్ళ ముందర ఫోటో తీసి వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేవాని. మ్యారేజ్ కి వెళ్తే వాళ్ళ కపుల్స్ ఫోటో తీసి ఇచ్చేవాని. ఎవరైనా అకేషన్స్ ఎవరు వస్తుంటే వాళ్ళ ఫోటో తీసి ఇచ్చేవాని. గాడ్ గిఫ్ట్ ఇది, మనం పర్టికులర్ ఎక్కడ
3: నేర్చుకోలేము
5: అంతే.
3: అయితే ఇప్పుడు కొత్తగా వచ్చింది అన్ని ఫంక్షన్స్ లలో కొత్త ఈ మధ్య కాలంలో ట్రెండ్ అవుతున్నది కూడా మీరు చెప్పిందే, పెళ్లి కూతురు పెళ్లి కొడుకున్నాను వాళ్ళ ముందనే కూర్చోబెట్టి వేసేస్తారు. ఎంత టైం లో వేస్తారు మీరు?
5: నేను 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ ఇస్తాను మేడం.
3: మీకు అది చేతి కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది, అయినా కూడా వేయగలుగుతారు.
5: మొన్న రీసెంట్ గా ఒక చిన్న బైక్ దగ్గర పడ్డా మేడం.
3: ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు ఆర్టిస్ట్ గా?
5: నేను దగ్గర చిన్నప్పుడు మేడం, చాలా చిన్నప్పటి నుండి నాకు ఉపదేశం నుండి వేస్తున్నాను. ఏదో కోరిక, అప్పుడు ఫైన్ ఆర్ట్ చేయాలని బాగా కోరిక ఉండి, మనకు సపోర్ట్ ఇవ్వలేకపోవడం వల్ల ఫైన్ ఆర్ట్స్ మనమే ఫైన్ ఆర్ట్స్ తయారు చేసుకుంటే బాగుంటుంది అని అదే గోల్ గా మనం ముందుకెళ్ళాం మేడం. అది పక్క నాకు దేవుడు ఇచ్చిన వరం అనుకోవాలి తప్పదు.
3: ఇప్పుడు మీరు ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు అంటే ఇంట్లోనే ఉండిందా, ఏమైనా ఇంటి దగ్గరే చేస్తారా, ఆఫీస్ ఏదైనా పెట్టుకుంటారు?
5: లేదు మేడం, ఇంట్లోనే ఎవరైనా ఆర్డర్ ఇస్తే చేస్తాం డైలీ.
3: ఎలాంటి ఆర్డర్స్ ఇస్తే చేస్తారు?
5: ఇప్పుడు బర్త్డేస్ ఉన్నాయి, ఇలా ఫోటోస్ చేయని చెప్పి, వీళ్ళు ఎక్కడ వస్తున్నారు వీళ్ళు ఏంటి అని చెప్తే చేస్తాం. ప్రతి మన ఆదిలాబాద్ జిల్లా ఎవరైనా అధికారులు ఎవరన్నా కొత్త కలెక్టర్స్ ఎవరు వస్తే అద్దరికి ఇచ్చారు మేడం. ఇప్పటికి ఎవరికి ఇవ్వలేదు, ప్రతి కలెక్టర్ నేను ఇచ్చాను మనం గిఫ్ట్ గా. మన ఆదిలాబాద్
3: పెయింటింగ్ వేసి వాళ్ళకి బహుమతిగా ఇచ్చేవాడు.
5: ఆదిలాబాద్ పేరు ఉండాలని.

0: మన పేరు ఉండరాదు, మన జిల్లా పేరు ఉండాలని ఇచ్చారు మనం.
1: ప్రతి కలెక్టర్ కి గుర్తుంటది మీరు బహుమతిగా ఇచ్చిన వాళ్ళ ఫోటోస్ కదా. ఇలా మరి మీ దగ్గర నేర్చుకోవాలి, చాలా మంది రావాలి అని కోరుకుంటున్నా. అలాగే మీ బాబు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి చిన్న వయసులోనే మంచి గుర్తింపును పొందాడు. అతన్ని ఇంకా మంచిగా తయారు చేసి ఇంకా మెళకువలు నేర్పించి మంచి ఆర్టిస్ట్ గా తయారు చేయాలని ఆశిస్తున్నా. మీరు ఒక్కరే కాదు, ఇప్పుడు చాలా మంది పిల్లలు కూడా నేర్చుకోవాలని ఉంటది, అయితే నేర్చుకోలేకపోతారు కదా. చాలా మందికి ఈ పెయింటింగ్ వేయడం ఇష్టం ఉంటది, పిల్లలు ఇష్టపడతారు. రంగులంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే ఈ రంగులు నేర్చుకునే పిల్లలు వాళ్ళ ఏమైనా మెళకువలు నేర్చుకోవాలా, ఒకవేళ మీ దగ్గరకు రాలేకపోతారు, చేరలేకపోతారు, ఇట్లా ఇంటర్వ్యూ వింటున్న వాళ్ళు పెయింటింగ్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా చేయాలి అనేవి చెప్పండి.
0: అంటే వాళ్ళకి ఫస్ట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే పక్క నేను వాళ్ళకు కొన్ని స్కిల్స్ ఫస్ట్ చెప్తాను. ఈ పేపర్ తీసుకొచ్చుకోండి, ఈ పెన్సిల్ తీసుకొచ్చుకోండి, ఈ కలర్ తీసుకొచ్చుకోండి అని. వాళ్ళకి ఎప్పుడు లర్నర్స్ చేయరు, కొద్దిగా ఆల్రెడీ కలర్ యూజ్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏ విధంగా కలర్ కావాలి, వాళ్ళకి ఏ విధంగా కొన్ని ఏం చెప్తే వాళ్ళు ఆ రూట్ లకి సెట్ అవుతారు అనేది మనం చెప్పగలుగుతాం. మనకు వాళ్ళని చూసి కన్ఫర్మ్ గా అంతేందుకు మనం ఇప్పుడు ఇందాక మా స్కూల్ నుండి రాగా మా బాబు నోడుతున్నా పాప ఎట్ వెళ్తున్నాం అని చెప్తే మనం రేడియో చేయడం మనం మేడం ఫోటో వేసి ఇద్దాం గిఫ్ట్ అని చెప్పారు. కానీ ఇప్పుడు ఏం చెప్తారు లేదన్న.
1: అయితే జనరల్ గా కావాల్సినవి ఏంటి అనేది పెయింటింగ్ కి అది చెప్పండి.
0: చిన్నపిల్లలకు ఫోలో కలర్స్, పెన్సిల్స్ మేడం ఓన్లీ 2H, 4H, 6H పెన్సిల్స్ ఉంటాయి మేడం. అవి మూడు కంపల్సరీ ఏజ్ వాళ్ళకన్నా. అదేవిధంగా 2B, 4B, 3B పెన్సిల్, ఈ యొక్క 3 పెన్సిల్స్ సరిపోతాయి. ఎక్కువ డార్క్నెస్ కావాలంటే 6B తీసుకోవచ్చు. అదేవిధంగా ఫోలో కలర్స్, వాటర్ కలర్స్ మేడం. వాటర్ కలర్స్ చాలా ఇంపార్టెంట్. వాటర్ కలర్స్ అనేది వేసేటప్పుడు ఒక బ్రష్ ని పక్క నీట్ గా రబ్ చేసుకుంటే వేయాలి. యూజ్ చేసిన కలర్ యూజ్ చేస్తే అది మనకు షేడ్ రాదు. అది అట్లా మేడం కంపల్సరీ.
1: పెయింటింగ్ వేయాలి అనుకునే వాళ్ళు ఇవన్నీ పాటిస్తే సరిపోతుంది. అయితే చాలా వరకు ఇంట్లో ఎవరి ప్రోత్సాహం లేకుండానే చాలా మంది పిల్లలు వేస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఇప్పుడు మీకు కాల్ చేసి నేర్చుకోవడానికి వీలవుతుంది.
0: పక్క మేడం, కన్ఫర్మ్ గా ఎవరు చెప్పినా వాళ్ళకు నేను టైం ఇస్తాము. ఆ టైంలో మనకేమి ఇవ్వకపోలేదు, వాళ్ళ దేవుడు ఇచ్చిన వరం అనుకో చెప్తారు. పక్క
1: సరే, మీ మోక్ష అద్వైతనైతే ఇంకా మంచి పెయింటర్ గా ఆర్టిస్ట్ గా తయారు చేయాలని కోరుకుంటున్నాను సార్. మళ్ళీ ఇంకొకసారి మీకు మీ అబ్బాయికి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 తరఫున అభినందనలు. ఇంతవరకు చిన్నారి చిత్రకారుడు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మోక్ష అద్వైత్ తో ముచ్చట విన్నారు. ముచ్చట పెట్టింది జీజ్యోతి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ఇది మన యాస, మన భాష, మన ఎఫ్ఎం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు సంబురం. ఇప్పుడు జైనత్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమము.
4: మేము పిఎంశ్రీ జెడ్పిహెచ్ఎస్ జైనత్ పాఠశాల విద్యార్థులము. ఇప్పుడు పాటలు, కథలు, ఏకపాత్ర అభినయం ఉపన్యాసాలు వినిపిస్తాము. నేను సింగిడి అఖిల, 8వ తరగతి. ఇప్పుడు నిర్మల సుర గంగాజల అనే పాటని శృతి మరియు బృందము పాడి వినిపిస్తారు.

0: आती हूँ, मेरी झांसी नहीं दूंगी। गंगाधर राव जी के स्वर्गवास के बाद क्या तुमने समझा कि यहाँ झांसी अनाथ हो गई? अरे गुरु, मैं मणिकर्णिका हूँ। इस झांसी की रानी मेरे रहते कोई भी इस पवित्र भूमि पर अपनी कुदृष्टा नहीं डाल सकता। मेरे पुत्र दामोदर को देखो, यहाँ झांसी का वारिस है। तुम अपनी कुटिल नीति, हड़प नीति का हवाला देते हो, कहते हो कि दत्तक पुत्र राजा नहीं बन सकता। मैं कहती हूँ, यहाँ तलवार ही मेरे पुत्र की माँ है और यह तलवार ही झांसी की रक्षा करेगी। मैं मनु अब साधारण नारी नहीं, अबला नहीं। अरे हो गुरु, तंबाकू बेचने आकर राज्यों को छीना चाहता है तू। मैं तेरा अंत करूंगी अंग्रेजो। तुम सोचते हो कि तुम जीत गए, नहीं, यहाँ सिर्फ युद्ध की शुरुआत है। जब तक मैं शरीर में प्राण है, तब तक इस झांसी की तरफ आंख उठने वालों के आंख फोड़ दूंगी और यमलोक पहुंचाऊंगी। वीर सैनिकों, जय जय कार करो। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। मेरी प्यारी साकियों को और मेरे जबाज वीर सैनिकों, अपनी रानी को आंच ना आने दो। हम सब मिलकर फिरंगियों के चक्के छुड़ाएंगे और गुरुओं को हिंदुस्तानी नारी से टक्कर लाने का नतीजा क्या होता है? मैं मर जाऊंगी, लेकिन इस झांसी की आन बान पर आंच नहीं आने दूंगी। मेरी झांसी नहीं दूंगी, मेरी झांसी नहीं दूंगी, मेरी झांसी नहीं दूंगी। जय हिंद, जय भारत।
1: इप्पुडु अम्मा नाना गुरुवु गुरिंची कविता विनिपिस्तुंदी। वैलास्य 8వ తరగతి।
2: అమ్మని ప్రేమించడం గొప్ప కాదు, అమ్మ నీ మీద చూపించే ప్రేమను పూజించు. తండ్రికి భయపడడం గొప్ప కాదు, తండ్రి నీకు నేర్పిన నడవడిలో చూపిన బాటలో నడిచి చూపించు. గురువుకు నమస్కరించడం గొప్ప కాదు, గురువు ఇచ్చిన జ్ఞానికి విలువ కల్పించు.
1: ఇప్పుడు అత్యాశ నీతి కథ గురించి పి అజయ్ 9వ తరగతి.
3: అనగనగా ఒక రాజు ఉండేవాడు. తన రాజ్యాన్ని, ప్రజలను ఎటువంటి కష్టాలు రాకుండా చూసుకునేవాడు. కాని ఆ రాజ్య ప్రజలకు చాలా అత్యాశ ఉండేది. ఒకరోజు ఒక మహాతపస్వి అయిన ఒక సాధువు తన రాజ్యానికి వచ్చాడు. ఆ రాజు తన రాజ్యానికి వచ్చిన ఆ సాధువును అతిథి సత్కారులతో స్వీకరించాడు. మర్యాద పూర్వకంగా ఆ సాధువుకు భోజనం పెట్టారు. దాంతో ఆ సాధువు చాలా సంతోషించాడు. కాని ఆ సాధువుకు తెలుసు, ఈ రాజ్యపు ప్రజలంతా చాలా అత్యాశ కలిగిన వాళ్ళు. అయితే ఈ విషయాన్ని సాధువు రాజుకు చెప్తే నమ్మడు. అందుకు ఆ సాధువు రాజుకు ఎలాగైనా ఆ రాజ్య ప్రజలు అత్యాశ వరులని అర్థం అయ్యేలాగా చేయడానికి రాజు చెవిలో మెలిగాడు. ఆ తరువాత ఒక ఉపాయం చెప్పాడు. తరువాత ఆ రోజు తన రాజ్య ప్రజలందరికీ పిలిచి వాళ్లకు ఒక సమాచారాన్ని తెలిపాడు. ఆ సమాచారం ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఎద్దును ఇస్తానని ప్రకటించాడు. తరువాత ఇంకొక సమాచారం కూడా తెలిపాడు. ఇది ఏమిటంటే, ఒక నెల తరువాత ఈ ఎద్దులని బంగారంగా మారుతాయని ప్రకటించాడు. కాని ఎవరైతే ఎద్దులను బాగా చూసుకుంటారో వాళ్ళ ఒక్కరి ఎద్దు మాత్రమే బంగారంలోకి మారుతాయి అని ప్రకటించాడు. ఆ తరువాత ప్రజలకు అత్యాశ మట్టి ఎద్దులన్నింటినీ బంగారం రంగులోకి కలర్ వేస్తారు. ఎద్దులకు ఆహారం పెట్టకుండా వాటిని అలాగే ఉంచేస్తారు. కాని మణికంఠ అనే ఒక కుర్రవాడు మాత్రం నిజాయితీగా ఎద్దులను బాగా చూసుకుని రంగు వేయకుండా ఉంటాడు. రాజు ఇచ్చిన సమయం అయిపోయింది. ఒక నెల అయిపోయింది. రాజు అందరి ఎద్దులను పరిశీలిస్తున్నప్పుడు అందరి ఎద్దులను బంగారం కలర్లో ఉన్నాయి. కాని ఆ కుర్రవాడి ఎద్దు మాత్రం అలాగే ఉంది.

0: రాజు పరిశీలించటానికి అందరి ఎద్దుల మీద నీళ్లు పోస్తాడు. అయితే కలర్ మొత్తం పోతే ఆ కుర్రవాడికి చాలా ఘనంగా సత్కరించి బహుమతులను ఇచ్చాడు. తరువాత ఆ ఋషిని అతిథి సత్కారాలతో తిరిగి పంపించాడు.
1: ఇప్పుడు పిట్టల దొర ఏకపాత్ర అభినయం ఇవ్వడానికి అమూల్య 8వ తరగతి వస్తుంది.
2: ఇది హాస్యము, సందేశము మరియు సృజనాత్మకతకు సంబంధించినదేనని, ఇది ఎవరిని ఉద్దేశించింది కాదని గమనించగలరు. థుర్ థుర్ బుర్ బుర్ హహహహా, వచ్చే వచ్చే వీడొచ్చే వాడొచ్చే కాదు సుమా, పిట్టల దొరొచ్చే. పిఎం శ్రీ జైనత్ బడి నుంచి ఆకాశవాణికొచ్చే. ఏయ్, తూటలు లేని తుపాకి బట్టి మాటలతోనే కోటలు గట్టి. ఒరే ఒరే ఒరే ఒరే, తూటలు లేని తుపాకి బట్టి మాటలతోనే కోటలు గట్టి. కూటికి లేని కుచేలుని, మాటలకేమో నవాబుని, పూటకు లేని గరీబుని, నేనే పిట్టల దొరని. ఇగో బాంచను, ఇదంతా పాత పిట్టల దొరది. కానీ ఇగో బాంచను, ఇప్పుడు వచ్చిన పిట్టల దొర పిఎం శ్రీ జేంజ బడికి పిట్టల దొరని. నా తాట హాస్యం రహస్యం ఉంటది. మహారాజా మహారాజా, నా తుపాకంటే ఏమనుకున్నారు? ఓసారి అమీన్ సాబ్ తుపాకీకి నా తుపాకీకి పోటీ పెట్టుకుని జెంజా నుండి సికింద్రాబాద్కు వెళ్లి హుసేన్ సాగర్లో పారెత్తే అమీన్ సాబ్ తుపాకీ అడుగుబట్టింది. నా తుపాకేమో మునుగుతూ తేలుతూ మునుగుతూ తేలుతూ తూము కాడ తేలింది. గంత నంబర్ వన్ తుపాకీ మహారాజా. గీ తుపాకీ కోసం పాకిస్తాను ప్రధానమంత్రి 10 లక్షలిత్తానని 10 సార్లు ఇమానమేసుకుని నా ఇంటికొచ్చిండు. నేనిచ్చానా? హిహిహిహి, ఇయ్యలే మహారాజా. ఇక నేను పుట్టింది జేంజా. నా అసలు పేరు మాంజా, తండ్రి పేరు బాంజా, తల్లి పేరు సిరోంజా. ఇన్ని జాజాలే అన్నా, ఈ కాలంలో చైనా మాంజ మంచిది కాదు సుమా. పానం పోతున్నది, పరేషానవుతున్నది. నాకు మా తండ్రి జేంజా పిఎం శ్రీ బడికి భర్తీకి తీసుకుపోయిండు. ఆ బడిలా చదువు, ఆట పాట, మంచి బాట అన్నీ చెప్పేసార్లు ఉన్నారని ఇంకా నాకు గుర్తుకు రాకపాయే. ఆ బడిలా అట్టలు టింకరు టంకరు ఏమో ఉన్నదట. హా, గుర్తుకచ్చింది, అదేనే అటల్ ల్యాబ్ ఉన్నది. ఈ కాలం జేంజాబడి చదువు బ్రహ్మాండంగా ఉన్నది. నా చదువు చూసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బిడ్డనిస్తానని టేకుటాకుల పడవ మీద అచ్చాడు. నేను చేసుకుంటానా? హిహిహిహి, అసలే లేదు. వేరే వేరే దేశాల అధ్యక్షులందరూ వాళ్ల బిడ్డలనిస్తానని క్యూలో మా ఇంటి ముందు నిల్చున్నారు. నేను వద్దన్నా. నాకున్నది బండల భూమి, అదే బర్కం. దాంట్లో అంగూర్తోట 60 ఎకరాలు, 30 ఎకరాల చెరుకుతోట, మోటార్లున్నాయి ఎన్నో, స్కూటర్లున్నాయి ఎన్నో, గాలి మోటార్లున్నాయి ఎన్నో. మారుతి కంపెనీ నాదే, టాటా బిర్లాకు పోటీ నేనే. మాటలకేమో నవాబుని, పూటకు లేని గరీబుని. మహారాజా మహారాజా, నా ఆస్తిపాస్తులను చూచి నాకు పిల్లనిస్తామని ఎంతమందొచ్చిన్రో ఎరుక. యాక్టర్లొచ్చిన్రు, డాక్టర్లొచ్చిన్రు, డైరెక్టర్లొచ్చిన్రు, కలెక్టర్లొచ్చిన్రు, కాంట్రాక్టర్లొచ్చిన్రు, కండక్టర్లొచ్చిన్రు మహారాజా. ఇంకా చెప్పాలంటే ఇరాన్ నుండి తురుంఖాన్లు, సూరత్ నుండి సుల్తాన్లు, దుబాయ్ నుండి నవాబులు, మస్కట్ నుండి మంత్రులు, అమెరికా నుండి ఎందరొచ్చిన్రో. ఇందరొచ్చినా నాకెవ్వరూ నచ్చలేదు మహారాజా. అట్లా నా అందచందాలు అసుంటివి. కావాలంటే పిఎం శ్రీ జేంజాబడి పెద్దసారు మరియు అందర్నీ అడుగు మహారాజా. ఇక నా అందం నా మాటల్లో వినుర్రి. తెలంగాణకే అందగాడిని, ఎందరికో నచ్చిన సుందరాంగుణ్ణి, అందరూ మెచ్చిన బాయ్ ఫ్రెండ్ని, ఆసియాలోనే జేమ్స్ బాండుని.
3: ఇంతవరకు జైనత్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం విన్నారు. ఇది ఇయాల్టీ సంపురం కార్యక్రమము. ఈ కార్యక్రమంని వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలంటే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి అండ్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM అని టైప్ చేస్తే ఇప్పుడు
4: ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే విశాల్ శర్మ. अमेरिका और ईरान के बीच अंतरिम समझौते को लेकर वार्ता आज स्विट्जरलैंड के बर्गनस्टॉक में शुरू हो गई है। ये वार्ता कतर और पाकिस्तान की मध्यस्थता में हो रही है। अमेरिकी प्रतिनिधिमंडल का नेतृत्व उपराष्ट्रपति जे डी वेंस कर रहे हैं, जबकि ईरान के प्रतिनिधिमंडल का नेतृत्व वहां की संसद के अध्यक्ष मोहम्मद बागेर

ఈ పూజ మటు 6:30 ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ స్టేడియంలో ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్పై హిందీ ఇంగ్లీష్ భాషలో ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. మ్యాచ్ ముగిసే వరకు ఇది ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇంటరు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పైన, అలాగే ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ పైన కార్యక్రమాలన్నీ యథావిధిగా ప్రసారమవుతాయి. ఈ పూట రాత్రి 7:10 ఇల్లియోసం కార్యక్రమంలో సోయా చిక్కుడు సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సురేష్తో ముచ్చట ప్రసారమవుతుంది. ఇంకా పశువుల్లో పురుగు మందుల ప్రభావము, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి వి సురేష్తో ముచ్చట వింటారు. ఈ పూట రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో కథమానభవతి నుడొక కథల సంపుటి నుండి పేదోడి గుడి కథ ప్రసారమవుతుంది. రచన కెవి నరేందర్, చదువుతారు పి కమలాకర్ రెడ్డి. రచయిత సంగిశెట్టి శ్రీనివాస్తో ముచ్చట మొదటి భాగం ప్రసారమవుతుంది. ఈ పూట రాత్రి 9:45 ఇగైనుండ్రి కార్యక్రమంలో, రాత్రి 10:00 రేడియో మాణిక్యాలు కార్యక్రమంలో వల్లికాయ గజల్ బేగం అఖ్తర్ ప్రత్యేక కార్యక్రమము ప్రసారమవుతుంది. సమర్పణ ఎస్ రాజవర్ధన్. ఇవే కాకుండా మరిన్ని సినీ గీతాల కోసము రాత్రి 8:00 ఉషార్లో, రాత్రి 10:30 మధురిమలో, అలాగే ఈ పూట రాత్రి 7:05 దిల్పిసంలో హిందీ సినీ గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఇక రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు రేపు పొద్దుగల 6:10 ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమంలో అనురాధ పౌడ్వాల్ స్వరంలో శివ అమృతవాణి ప్రసారమవుతుంది. రేపు పొద్దుగల 7:10 అమడాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన నిత్య జీవితంలో యోగాను అలవర్చుకోవడం ఎలా, నిర్మల్ జిల్లా సాంగ్వీకి చెందిన యోగా శిక్షకులు మచ్చ గజేందర్ తో ముచ్చట ప్రసారమవుతుంది. ఇంకా చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శినిలో ఉద్యాన పాలిటెక్నిక్ కోర్సులు ప్రవేశాలు ప్రయోజనాల గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రభావతితో ముచ్చట వింటారు. ఆ తర్వాత పెరడి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 35వ భాగం ప్రసారమవుతుంది. రేపు పొజమట్టు 5:30 నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో ఆదిలాబాద్ మండలము వాన్వడ్ గ్రామానికి చెందిన బి ఫార్మసీ విద్యార్థి పాట్కుట్ అక్షయ్ కుమార్ తో ముచ్చట పాటల నడుమ ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు యు దినేష్. రేపు పొజమట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో నార్డూర్ మండలము కైర్తాడ్వ గ్రామానికి చెందిన మడా వితుకారాం బృందం పాడిన గుమిలా పాటలు 5వ భాగం, ఇంకా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలము లేండిజాల గ్రామానికి చెందిన మరపలక్ష్మణ బృందం పాడిన డొల్కి పాటలు వింటారు. రేపు రాత్రి 7:10 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో మార్పులకు అనుగుణంగా పరిశోధనలు సాధించిన ప్రగతి కేంద్ర ప్రభుత్వం తోడ్పాటు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చట ప్రసారమవుతుంది. రైతు అంతరంగం శీర్షికన పత్తి సోయా సాగు అనుభవాల గురించి బోరజ్ మండలం మాండగడ గ్రామానికి చెందిన రైతు నర్ర తిరుపతితో ముచ్చట వింటారు. రేపు రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో కథమానుభవతి నుటక కథల సంపుటి నుండి దొర మల్ల వచ్చిండు కథ ప్రసారమవుతుంది. కథ రచయిత కెవి నరేందర్, చదువుతారు పి కమలాకర్రెడ్డి. రేపు రాత్రి 9:45 ముచ్చట కార్యక్రమంలో నా కవిత ప్రయాణం ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కవి రచయిత విశ్రాంత ఉపాధ్యాయుడు డాక్టర్ ఉదారి నారాయణతో ముచ్చట మొదటి భాగం వింటారు. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడ్డాయి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: यार कोई ऐसी लाइफ इंश्योरेंस पॉलिसी बताओ जिसमें कम प्रीमियम हो, बोनस भी अच्छा मिले और भरोसे वाला भी हो.
2: PLI है ना?
3: सरकारी कर्मचारी के साथ साथ सभी प्रोफेशनल, ग्रेजुएट और डिप्लोमा होल्डर्स ले सकते हैं PLI पॉलिसी का फायदा और साथ में पोस्टल डिपार्टमेंट का भरोसा भी. अपने नजदीकी पोस्ट ऑफिस से आज ही संपर्क करें या लॉग इन करें indiapost.gov.in पर.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా యోగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 208 కేంద్రాల్లో ఈరోజు నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్టంలో రేపటి నుంచి 3 రోజుల పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా యోగా వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాలు, ముఖ్యమైన ప్రాంతాల్లో నిర్వహించిన యోగా వేడుకల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, వివిధ రంగాల ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు. శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకుని ఒత్తిడిని జయించేందుకు యోగా ఒక అద్భుతమైన దివ్య ఔషధమని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ప్రజలంతా యోగాను జీవితంలో తప్పనిసరిగా భాగంగా చేసుకోవాలని, ఆరోగ్య తెలంగాణ, ఆరోగ్య భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని మంత్రులు దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. అన్ని జిల్లాల్లోనూ యోగాను అధికారికంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు ఫ్యాషన్ అయిపోయిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని తెలిపారు. అయితే గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్రంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీకి ఐటీ కంపెనీలన్నింటినీ తామే తీసుకొచ్చామని, బీఆర్ఎస్ చేసుకుంటున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. విదేశీ కంపెనీలు ఎప్పుడైనా కేంద్రంలో ఉన్న బలమైన ప్రభుత్వాన్ని, దేశ నాయకత్వాన్ని చూసి పెట్టుబడులు పెట్టడానికి వస్తాయన్నారు. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ తెలంగాణలో ప్రశాంతంగా ముగిసింది. పరీక్షను 2:30 నుండి 5:15 వరకు నిర్వహించారు. వికలాంగులైన విద్యార్థులు 6:20 వరకు పరీక్ష రాసే అవకాశం కల్పించారు. అక్కడక్కడ 1 నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అధికారులు పరీక్షకు అనుమతించలేదు. తెలంగాణలో సుమారు 72,956 మంది విద్యార్థులు నీట్ యూజీ పరీక్షకు హాజరు కావాలని నమోదు చేసుకున్నారు. వీరందరి కోసం రాష్ట వ్యాప్తంగా 24 నగరాల్లో 208 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫిజిక్స్ క్వశ్చన్లు లెంగ్తీగా ఉన్నాయని, బయాలజీ పేపర్ బాగుందని, కెమిస్ట్రీ కొంత హార్డుగా ఉందని అభ్యర్థులు తెలిపారు. ప్రతి మనిషి ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలంటే యోగా సాధన తప్పనిసరని చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండ విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. ప్రాచీన భారతీయ యోగా విధానాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని ఆయన కొనియాడారు. తాండూరులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన,
5: యోగా అనేది మన ప్రాచీన కాంచి, అదొక సైన్స్ తీరుగా హెల్త్ కొరకు, ఆరోగ్యం కొరకు. ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినాక దీని అంతర్జాతీయ స్థాయికి వచ్చింది. మన భారతదేశంలో కూడా ఈ రోజు కోట్లాది మంది మళ్లీ యోగా మొదలుపెట్టింది.
4: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియలో కేసులు లేని ఉద్యమకారులు, కళాకారులు, రచయితలను గుర్తించడంలో కొన్ని సమస్యలున్నాయని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు ఎం కోదండరాం తెలిపారు. మహబూబాబాద్ లో జరిగిన జిల్లా స్థాయి ఉద్యమకారుల సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఉద్యమకారుల నుంచి వచ్చిన వినతులను కమిటీ దృష్టికి తీసుకెళ్లి తగిన నిర్ణయాలు తీసుకునేలా కృషి చేస్తానన్నారు. తెలంగాణ రాష్ట సాధన కోసం పోరాడిన వారికి తగిన గుర్తింపు, గౌరవము దక్కాలన్నారు. ఉద్యమకారులపై నమోదైన కేసులు, జర్నలిస్టులను ఉద్యమకారులుగా గుర్తించే అంశాలపై కూడా కమిటీ పరిశీలన కొనసాగుతోందని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తవుతున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు ఇతర హామీల అమలులో విఫలమైందని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు ఎన్ రామచందర్రావు ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చని హామీలపై తెలంగాణ ప్రజల గోడును వినిపించేందుకు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో అత్యవసరంగా భేటీ ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, అమలు కాని హామీల అంశాన్ని నేరుగా రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లేందుకు తాము సిద్దంగా ఉన్నామని, ఈ విషయంలో ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. తన రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వ్యవహారంలో కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. తన కోసం మరొకరితో రాజీనామా చేయించి తెలంగాణలో రాజ్యసభ సీటు తీసుకోలేదన్నారు. మధ్యప్రదేశ్ కు చెందిన వ్యక్తిని కాబట్టే అక్కడి నుంచే సీటు కోరుకుంటానన్నారు. తనపై లీగల్ కేసులేమీ లేవని చెప్పారు. ఒక కేసు అంశాన్ని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనలేదనే కారణంతో ఈసీ తన నామినేషన్ను తిరస్కరించిందన్నారు. తన సీటు చోరీ జరిగిందన్నారు. హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులు, వైద్యులు, పరిశోధకులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ జీపీ ప్రసాద్ మాట్లాడుతూ శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతతకు యోగా ఉత్తమ సాధనమని పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో బొగ్గు ఉత్పత్తి రవాణా పూర్తిగా పారదర్శకంగా జరుగుతోందని ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ తెలిపారు. ఆయన ఈరోజు ఆకాశవాణి ప్రతినిధితో మాట్లాడుతూ సంస్థలో 1 కిలో బొగ్గు కూడా దొంగతనానికి గురయ్యే అవకాశం లేదన్నారు. జీపీఎస్, ఆర్ఎఫ్ఐడి ట్యాగులు, జియో ఫెన్సింగ్, సీసీ కెమెరాలు, వేబ్ బ్రిడ్జిల ద్వారా ప్రతి లారీని పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఆధునిక సాంకేతికతతో బొగ్గు రవాణాపై నిరంతర నిఘా కొనసాగుతోందని చెప్పారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఆయుష్ వైద్య విభాగం, జిల్లా క్రీడల శాఖ ఆధ్వర్యంలో యోగా సాధకులు, విద్యార్థిని విద్యార్థులు యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ దివాకర్ టిఎస్ మాట్లాడుతూ యోగా అనేది చాలా సులభమైన ప్రక్రియనని, దీనిని ప్రతి ఒక్కరూ సులభంగా నేర్చుకోవచ్చని, తద్వారా చదువుపై చేసే పనిపై ఏకాగ్రత పెరుగుతుందని చెప్పారు.
2: యోగా అక్కడ వయసుకి సంబంధం లేకుండా చిన్న పిల్లగాడి నుంచి చాలా మంది వచ్చి చాలా చక్కగా యోగా చేయడం జరిగింది. కానీ ఇంత సింపుల్ గా యోగా చేస్తే మజల్స్ అన్ని మనకే బాడీలో తెలుస్తుంది ఎంత యాక్టివ్ గా మనం ఉంటామనేది. సో దీన్ని వారానికి 4 రోజులైనా సమయం కేటాయించి అందరూ మన ఆరోగ్యం కోసం యోగాని నేర్చుకోవాలి.
4: రాష్ట్రంలో రేపటి నుంచి 3 రోజుల పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాల్పల్లి, ములుగు, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని యెల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా కొన్ని జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా యోగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 208 కేంద్రాల్లో ఈరోజు నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
6: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా పల్లె పదాలు జానపద సంగీతాన్ని వినిపించే కార్యక్రమము. కార్యక్రమంలో ఇవాళ ఆదిలాబాద్కు చెందిన కట్టకిష్టయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య భజనలు రెండవ భాగం, ఇంకా తలమడుగు మండలం బరంపూర్ గ్రామానికి చెందిన మరుపు ఆశన బృందం పాడిన భజనలు రెండవ భాగం వింటారు.

0: கச்சா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சுராலுகா மீ ஆரோக்யானிக்கி சிரே ஓபிலாஷி சை பால் LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఆదిలపద్కు చెందిన కట్టకిష్టయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య భజనలు 2వ భాగం.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది.
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా పల్లె పదాలు. ఆదిలాబాద్ కు చెందిన కట్టకిష్టయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు 2వ భాగం. పరమేశ్వరయ్య సామాన్యమైన జీవితం గడిపిన అసామాన్యమైన తత్వకవి. ఇప్పటికీ ఆదిలాబాద్ చుట్టుపక్కల పల్లెల్లో భజన మండలంలో పరమేశ్వరయ్య రాసిన తత్వాలను రాగతాల యుక్తంగా భక్తులు తన్మయత్వంతో పాడుకుంటూ ఉంటారు. అందులో కొన్నిటిని ఇప్పుడు విందాం. పాడి వినిపిస్తున్నది ఆదిలాబాద్ కు చెందిన కట్టకిష్టయ్య బృందం. ఈ బృందంలోని సభ్యులు కారింగుల సుధాకర్, సూరం రాములు, మిట్టపల్లి నారాయణ, తోట గంగాధర్. వాద్య సహకారం తబల ఎల్చల్వార్ రామ్దాస్, హార్మోనియం సజ్జనపు రామ్చందర్. ముందుగా బతుకే బహు కష్టమాయా, నాకు చాతైతే గాదేమి చేయా, బతుకే బంగారమయా, మోతుక్కు మూడాకులాయా. కష్టాలతో గూడిన ఈ బతుకు మోతుకు చెట్టుకు మూడాకులే అన్నట్లున్నది. రోలుబోయి మధ్యలకు చెప్పుకున్నట్లయింది బతుకు. అన్నింటికన్నా ముఖ్యమైనది రుణబాధ. కనుక ఈ అప్పుల నుండి కడతేరాలి. అందుకే ఓ గురురాయా, ఈ జీవితం నుండే కడతీర్చమని వేడుకుంటున్నాడు పరమేశ్వరయ్య.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6:30 కావస్తుంది. మరి కొంచెం సేపట్లో ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్పై హిందీ ఇంగ్లీష్ భాషలో ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు మ్యాచ్ ముగిసే వరకు. ఇది ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. వింటారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పైన, అలాగే ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ పైన కార్యక్రమాలన్నీ యథావిధిగా ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు పల్లె పదాలు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్కు చెందిన కట్టకిష్టయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య భజనలు రెండో భాగం వింటున్నారు.
2: ఇప్పుడు అంగడి సంసారం నమ్మితి భంగమౌను బేరం. ఈ ప్రపంచం అంగడితో పోల్చుతున్నాడు. ఈ అంగడిలోని వస్తువులను అన్నింటినీ చూసుకుంటూ సాగిపోతాము. ఈ లోకమునకు వచ్చిన పరలోకవాసులము, ఒకరికి తెలుపకుండానే సాగిపోగలము. గురుని చరణము గురుతుగా నమ్మితే చాలంటున్నాడు పరమేశ్వరయ్య.

మానవా జ్ఞానవా, నీ నామస్మరణ వినుమా. మానవునికి దేవునికి భేదం లేదని పరమేశ్వరయ్య భావిస్తున్నాడు. దేవుని అంశ మానవులో ఉన్నదని భావం.

0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు పల్లె పదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్కు చెందిన కట్టకిష్టయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య భజనలు రెండవ భాగం.
1: ఎవరోయి ఈ లోకము లోపల ఏమెరుగని వారెవరోయి? నావలే నీవలే అందరి న్యాయమూ ఎవరంటే భయమేమోయి. ఈ లోకంలో రకరకాల వ్యక్తులున్నారు. మంచివారున్నారు, చెడ్డవారున్నారు. తప్పు చేయని వారు ఎవరూ లేరు. పుణ్యాత్ములమని అందరూ అంటారు. మరి పాపాత్ములెవరు? సర్వం కల్పితం బ్రహ్మ అనే మహావాక్యమును పరమేశ్వరయ్యగారు ఈ కీర్తనలో పొందుపరిచినాడు. ఈ జగమంతా బ్రహ్మాండంలో నిండి ఉన్నదని భావం.

0: ఇంతవరకు ఆదిలాబాద్కు చెందిన కట్టకిష్టయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య భజనలు రెండో భాగం విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు పల్లె పదాలు. ఇప్పుడు తలమడుగు మండలం బరంపూర్ గ్రామానికి చెందిన మరుగు ఆశన్న బృందం పాడిన భజనలు రెండవ భాగం.
3: ఈ యొక్క ప్రణవ కుమారు వారి యొక్క తత్వాలలో హరినామనుగింత నమ్మినట్లయితే మరి ఆనందమే బ్రహ్మానందం అని ముందుకు పోగలుగుతాడని ఒక ప్రణవ కుమారు చేసినటువంటి యొక్క తత్వము.

తత్వగీతాలలో గురుడా అని ఉండేదాడని, అంటే పరమేశ్వరుని స్తుతించడమే దీని యొక్క అర్థము. ఎందుకంటే ఎక్కడున్నావని అంటే మరి ఒక ఉపదేశం అయినప్పుడే ఇది తెలుస్తుందని అతడు ఈ తత్వాన్ని రచించాడు.

రామ రఘురామ అని అంటే కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యంలో కాకుండా ధర్మహర్త కామ మోక్షంలో ఉన్నటువంటి యొక్క మోమ అనేటువంటిది కోరిక అంటే వేరువేరు కనుక ఆ ధర్మార్థ కామ మోక్షంలో ఉన్నటువంటిది మోమ దూపురాని భగవంతుని వేడుకున్నట్లు ఇది ఒక తత్వం. ఈ తత్వము పురుషోత్తమ గారిది.

0: ఇంతవరకు తలమడుగు మండలం బరంపూర్ గ్రామానికి చెందిన మరుగు ఆశన బృందం పాడిన భజనలు రెండవ భాగం విన్నారు. ఇది ఈఎల్టీ పల్లెపదాలు కార్యక్రమము.
1: నాగదాసు కవి గారు రాసినటువంటి పాట.
0: ఈ కార్యక్రమాన్ని వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలంటే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి అందా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం అని టైప్ చేస్తే ఇప్పుడు ప్రసారమైన పల్లెపదాలు కార్యక్రమంతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాన్ని వినండి. ఇని గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. పల్లెపదాలు కార్యక్రమము ఆది మంగళ గురువారాలలో పొద్దుమట్టు 6:20 ప్రసారమవుతుంది. రేపు పొద్దుమట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో నార్టూర్ మండలం కైర్తాట్వ గ్రామానికి చెందిన మడావి తుకారాం బృందం పాడిన గుమిల పాటలు 5వ భాగం, ఇంకా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరపలక్ష్మణ బృందం పాడిన డొల్కి పాటలు 11వ భాగం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా విద్యా ఉద్యోగ సమాచారము.

86 లెక్చరర్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సి నోటిఫికేషన్ రిలీజ్. రాష్ట్రంలోని స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ పరిధిలో ఉన్న డైట్ కళాశాలలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు టీజీపీఎస్సి కార్యదర్శి గురువారం అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 86 పోస్టులను భర్తీ చేయనుండగా ఇందులో సీనియర్ లెక్చరర్లు 23, లెక్చరర్లు వివిధ సబ్జెక్టులకు గాను 63 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 24 ప్రారంభమై జూలై 29 ముగుస్తుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు జూలై 1 నాటికి 18 నుంచి 44 మధ్య ఉండాలి. పూర్తిస్థాయి విద్యార్హత, వయోపరిమితి, సడలింపులు, ఇతర నిబంధనల కోసము అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. అభ్యర్థులు తమ దరఖాస్తులను టీజీపీఎస్సి అధికారిక వెబ్సైట్ https://, అలాగే www.tgpsc.gov.in ద్వారా ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది.

నిరుద్యోగ యువతకు 3 నెలల శిక్షణ. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ట్రైకాన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని గిరిజన యువతి యువకులకు 3 నెలల ఉచిత శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మందమ్మ కరందు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బెల్లంపల్లి యూత్ ట్రైనింగ్ సెంటర్లలో గెస్ట్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, ఫ్రంట్ ఆఫీస్ లెవెల్ 4.5, కిచెన్ హెల్పర్, హౌస్ కీపింగ్ అసిస్టెంట్, వేర్ హౌస్ సూపర్వైజర్, కన్సెంట్మెంట్ బుకింగ్ అసిస్టెంట్, వేర్ హౌస్ అసోసియేటెడ్, ఆదిలాబాద్ వైటీసీలో ఫీల్డ్ టెక్నీషియన్, కంప్యూటింగ్ అండ్ పెరిఫర్మస్ మల్టీస్కిల్ టెక్నీషియన్, కూరగాయల సాగు నిపుణులు, ఇరిగేషన్ పంపు టెక్నీషియన్, టెలికామ్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, మల్టీస్కిల్ టెక్నీషియన్. ఐటీ టెక్నాలజీలలో ఆసిఫాబాద్ యూత్ ట్రైనింగ్ సెంటర్లలో స్వయం ఉపాధి టైలరింగ్లో ఎంబ్రాయిడరీ మిషన్ ఆపరేటర్, ఫుడ్ అండ్ బెవరేషన్ సర్వీసెస్ అసోసియేటెడ్, గెస్ట్ సర్వీస్ అసోసియేట్లలో 60 వంతెన ఖాళీలు ఉంటాయని, 60 నుంచి 108 రోజుల వరకు ఆయా శిక్షణలను బట్టి రోజులు ఉంటాయని, ఆసక్తి ఉన్న గిరిజన యువతీ యువకులు 18 నుంచి 35 ఏళ్లలోపు వారు ఈ నెల 25లోగా ఐటీడీఏ కార్యాలయంలో ధృవీకరణ పత్రాలతో దరఖాస్తులు అందజేయాలన్నారు. ఇది ఇఎల్టీ విద్యా ఉద్యోగ సమాచారము. తిరిగి రేపు రాత్రి 7 గంటలకి మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం చెప్తారు. మా రేడియో నేస్తాం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 7:05, తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడతాయి.

0: నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈరోజు అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించారు. దేశంలోని 551 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్ష జరిగింది. మొత్తం 22,79,000 మందికి పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు ఇంగ్లీష్తో పాటు 12 భారతీయ భాషల్లో నిర్వహించారు. పరీక్షకు ముందు నిన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించి అన్ని వ్యవస్థల పనితీరును పరీక్షించింది. ఇందులో జామర్లు, సీసీటీవీ కెమెరాలు, బయోమెట్రిక్ వెరిఫికేషన్ సిస్టమ్స్ వంటి భద్రతా ఏర్పాట్లను పరిశీలించింది. పరీక్ష సజావుగా, పారదర్శకంగా జరగడానికి పర్యవేక్షకులు, కోఆర్డినేటర్లు, పరిపాలన అధికారులు, పోలీసులతో పాటు 2,00,000కు పైగా సిబ్బందిని నియమించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళ నౌకలు ఐఎన్ఎస్ దోనగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రైలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, నౌకా నిర్మాణ రంగంలో భారతదేశం ఒక కొత్త దార్శనికతతో ముందుకు సాగడం ప్రారంభించిందన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం పలు విధానపరమైన సంస్కరణలు ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. దేశీయ నిర్మాణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు ప్రధానమంత్రి గుర్తు చేశారు. నౌకల నిర్మాణం, నౌకల మరమ్మత్తు, నిర్వహణను ఒక ప్రధాన జాతీయ మిషన్లో భాగంగా పరిగణిస్తున్నట్టు మోదీ తెలిపారు.
1: 2014 తక్ దేశ్ కా కుల్ డిఫెన్స్ ప్రొడక్షన్ 40,000 కరోడ్ రూపాయే కే ఆస్ పాస్ థా. ఆజ్ యహ్ బఢ్కర్ లగ్భగ్ 1,80,000 కరోడ్ రూపాయే తక్ పహుంచ్ గయా హై. ఔర్ సాథియో, ఏక్ తరఫ్ దేశ్ మే రక్షా ఉత్పాదన్ తేజీ సే బఢా హై, దూసరీ తరఫ్ హమారా డిఫెన్స్ ఎక్స్పోర్ట్ అభూతపూర్వ గతి సే బఢ్ రహా హై.
0: ఈ యుద్ద నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం భారతదేశ భవిష్యత్తుకు సంకేతమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. రాబోయే సంవత్సరాల్లో భారతదేశ సముద్ర రంగం లక్షలాది కొత్త ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. దేశంలో రక్షణ రంగ ఉత్పత్తి వేగంగా వృద్ది చెందడమే కాకుండా రక్షణ ఎగుమతులు కూడా మునుపెన్నడూ లేని వేగంతో పెరిగాయన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో నిర్వహించిన రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం 36వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వివిధ విభాగాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆమె బంగారు పతకాలు ప్రదానం చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ముర్ము, రాణి దుర్గావతి ధైర్య సాహసాలకు ప్రతీక అని, భారతీయ మహిళలకు నిరంతరం స్ఫూర్తినిస్తూ భవిష్యత్ తరాలకు కూడా ఆదర్శంగా నిలుస్తారన్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణ లక్ష్యం సమాజంలోని ప్రతి వర్గానికి, ప్రతి వ్యక్తికి అభివృద్ది ఫలాలు చేరినప్పుడే సాధ్యమవుతుందన్నారు. సమాజ అభివృద్దికి విద్య అత్యంత ప్రభావవంతమైన సాధనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ మంగుబాయి పటేల్, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఉన్నత విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మర్ హాజరయ్యారు. రాష్టపతి రేపు కునోన్ నేషనల్ పార్కును సందర్శిస్తారు. భారత్ అధ్యక్షతన 11వ బ్రిక్స్ ఇంధన శాఖ మంత్రుల సదస్సు ఈ నెల 25-26 తేదీల్లో హర్యానాలో నిర్వహిస్తున్నారు. ఇంధన భద్రత, సుస్థిరత, ఇంధన లభ్యత, ఈక్విటీ, సాంకేతికత, ఆవిష్కరణలు అనే 3 అంశాలపై ఈ సదస్సులో ప్రధానంగా దృష్టి సారిస్తారు. బ్రిక్స్ కు చెందిన 11 సభ్యదేశాల ఇంధన మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొని ఇంధన భద్రత, సుస్థిర అభివృద్ది, ఆవిష్కరణల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేస్తారు. ఈ సదస్సు గ్లోబల్ సౌత్ దేశాల ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లడానికి భారత్కు ఒక ముఖ్యమైన వేదికగా నిలవనుంది. అలాగే సమగ్రత, సమానత్వం, సుస్థిరతతో కూడిన ప్రపంచ ఇంధన భవిష్యత్తును రూపుదిద్దడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. రాజస్థాన్లోని బికనేర్ రైల్వే స్టేషన్లో లాల్ఘర్ సబర్మతి రైలును కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతమంతటా రైల్వే నెట్వర్క్ ను ఏర్పాటు చేయడానికి పనులు కొనసాగుతున్నాయని తెలియజేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు రైల్వే అనుసంధానం కల్పించవచ్చని, జాతీయ భద్రత దృష్ట్యా ఇది వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా భారతీయ రైల్వేల ఆధునీకరణ వేగంగా కొనసాగుతోందని, దేశంలోని 1300 రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, వాటిలో రాజస్థాన్లోని అనేక స్టేషన్లు కూడా ఉన్నాయని తెలిపారు. అశ్విని వైష్ణవ్ జైపూర్లోని ఖతీపురా రైల్వే స్టేషన్ నుండి ఖతీపురా దర్భంగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభిస్తారు. అలాగే ఖతీపురాలో నిర్మించిన మెగా కోచింగ్ టెర్మినల్ ను ప్రారంభించి, రాష్ట వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన పలు ప్రయాణికుల సౌకర్యాలను ప్రజలకు అంకితం చేస్తారు. ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరుపుకున్నారు. కోల్కతాలోని రెడ్ రోడ్లో జరిగిన యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. అక్కడ జరిగిన యోగా సాధనలో వేలాది మంది ప్రజలు ఆయనతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి మోదీ ప్రసంగిస్తూ, జూన్ 21న భూమిపై కొన్ని ప్రాంతాల్లో అత్యంత సుదీర్ఘమైన పగలు సమయం ఉంటుందని, యోగా వల్ల అదిప్పుడు అతిపెద్ద సామాజిక వేడుక దినంగా మారిందని అన్నారు. యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, ఇది ఏ వయసు వారికైనా పరిమితం కాదని పేర్కొన్నారు. యోగాను కేవలం నిర్దిష్ట సందర్భాలకే పరిమితం చేయకూడదని, దానిని మన జీవితాల్లో ఒక భాగంగా చేసుకోవాలని ఆయన కోరారు.
1: యోగ హమే జీవన్ కో బ్యాలెన్స్ వే మే జీనే కి కలా సిఖాతా హై. యోగ హమే డూ ఆర్ డోంట్ సిఖాతా హై. ఔర్ జబ్ హమ్ హమారే శరీర్ కో సహీ ఢంగ్ సే చలానా సీఖ్ లేతే హై తో స్వాస్థ్య హమారా స్వభావ బన్ జాతా హై. సాథియో, యోగ కేవల్ హమారే శారీరక స్వాస్థ్య పర్ హీ ఫోకస్ నహీ కర్తా. యోగ మానసిక స్వాస్థ్య సే శారీరక స్వాస్థ్య కా మార్గ దిఖాతా హై.
0: ఫిఫా ప్రపంచ కప్ లో ఈ రాత్రి గ్రూప్ హెచ్ మ్యాచ్ లో స్పెయిన్ నేషనల్ ఫుట్బాల్ జట్టు సౌదీ అరేబియా నేషనల్ ఫుట్బాల్ జట్టుతో తలపడుతుంది. అమెరికాలోని అట్లాంటాలో జరగనున్న ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 9:30 ప్రారంభమవుతుంది. మరొక గ్రూప్ జి పోర్లో బెల్జియం నేషనల్ ఫుట్బాల్ జట్టు ఇరాన్ నేషనల్ ఫుట్బాల్ జట్టుతో ఆడుతుంది. అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో జరిగే ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 12:30 ప్రారంభమవుతుంది. పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే గురువారం వరకు అస్సాం, మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఆ శాఖ పేర్కొంది. దీంతోపాటు మంగళవారం వరకు బీహార్, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కరేకల్, కేరళ, మాహే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈరోజు అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు, ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ స్టేడియంలో ఇండియా దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్పై హిందీ ఇంగ్లీష్ భాషలో ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పైన. అలాగే ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ పైన కార్యక్రమాలన్నీ యథావిధిగా ప్రసారమవుతున్నాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.

0: ఇల్లు వ్యవసాయం. రైతు నెలకు వ్యవసాయంకు సంబంధించిన విత్తనం విత్తటం నుంచెల్లైతే పంట చేతికి వచ్చేదాకా వ్యవసాయంకు సంబంధించిన అన్ని విషయాలు తెలుగులో చెప్పే కార్యక్రమము ఇల్లు వ్యవసాయం. కార్యక్రమంలో ఇవాళ సోయా చిక్కుడు సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సురేష్తో ముచ్చట వింటారు. ముచ్చట పెడతారు బి సందలీల. ఇంకా పశువుల్లో పురుగు మందుల ప్రభావం, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సాయ పశు వైద్యాధికారి వి సురేష్తో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు కేలేనేన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. వాతావరణ సూచన: జిల్లాలో రాగల 24 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్గాను, తక్కువ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చు. వాతావరణ సూచన విన్నారు.
1: ఇదర్ ఇదర్ ఇదర్ హమ్ బోల్ రహే హై తేరే బిజూ కా
2: పుతలా బోల్ రహే
1: పక్షియో సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై పర్ ఇన్ ఘాతక రసాయనో సే కైసే బచాయే
2: మత్లబ్
1: దేఖ్ బేటా తూ జో యే అంధాధుంధ రసాయన్ మిలాతా హై నా మిట్టీ కీ సెహత్ బిగడనే లగీ హై ఔర్ జబ్ మాటీ హీ కమజోర్ పడ్ జాయేగీ తో ఉపజ్ కైసే సెహత్మంద్ హోగీ హై అరే పహలే ఐసా నహీ థా పూచ్నా అప్నే బడే బుజుర్గో సే కైసే ఫసల్ లహలాతీ థీ శుద్ధతా ఝలక్తీ థీ మాటీ భీ తందురుస్త్ और लोग भी. पहली वाली बात कहाँ,
2: परम तो सब यही डाले हैं.
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं. खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
2: सच है
1: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं. धूप में बाल सफेद नहीं किए हैं.
2: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा.
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
0: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం. ఇప్పుడు సోయా చిక్కుడు సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సురేష్తో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు బి సందలీల.
4: చెప్పండి, ఇప్పుడు ఈ సోయా చిక్కుడు ప్రాముఖ్యత, సాగు వివరాల గురించి ముందుగా తెలియజేయండి.
5: మన జిల్లాలో సాగు చేసే పంటల్లో పత్తి తర్వాత సోయా చిక్కుడు ప్రధానమైన పంట. అయితే ఈ సోయా చిక్కుడు అనేది మనకు నూనె గింజ పంటగా మరియు పప్పు జాతి పంటగా రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే దీంట్లో పప్పు జాతి పంటగా ఎందుకంటామంటే దీంట్లో ఉండే ప్రోటీన్స్, అంటే మనకు సుమారుగా మాంసంలో ఉండే ప్రోటీన్స్ ఎంత వరకు ఉంటాయో 40-43% వరకు ప్రోటీన్స్ అనేటివి దీంట్లో ఉంటాయి. కాబట్టి నూనె గింజ పంటగా కాకుండా మెయిన్గా పప్పు జాతి పంటగానే దీన్ని కన్సిడర్ చేస్తారు. అయితే ఇది మన రాష్ట్రంలో ముఖ్యంగా మన ఆదిలాబాదు, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, ఇంకా కొంత సంగారెడ్డి ఏరియాల్లో అటువంటి ఆ జిల్లాలో మాత్రమే పండిస్తున్నారు. ఇది ముఖ్యంగా ఏంటంటే దీంట్లో కొన్ని పోషకాలు, ఇనుపధాతు కానీ, కెరోటిన్స్ కానీ, లేకపోతే ఫోలిక్ యాసిడ్, కొన్ని రకాలైన అమైనో ఆమ్లాలు ఇవి ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఏంటంటే ఇది చిన్నపిల్లల్లో కానీ మహిళల్లో కానీ ఈ రక్తహీనత లేకపోతే పోషక లోపాలు వాటిని అధిగమించడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పోషక లోపాలని మనము అధిగమించడానికి సోయా చిక్కుడుతో తయారు చేసిన ప్రోడక్ట్స్, అంటే మనకు ఆహార పదార్థాలు, అంటే మనకు ఈ సోయా చిక్కుడు నుంచి కొన్ని రకాల పదార్థాలు, అంటే మీల్ మేకర్ కానీ, సోయా స్టిక్స్ కానీ, సోయా పాలు కానీ, ఇటువంటి ఉత్పన్నాలు అనేటివి తయారు చేస్తున్నారు ఈ మధ్యలో. దానివల్ల ఏంటంటే ఈ పోషక లోపాలన్నీ మనము అధిగమించవచ్చు.
4: అయితే ఇప్పుడు ఏ పంటకైనా నేల అనేది అనుకూలంగా ఉండాలి, విత్తనం కూడా మెరుగైన విత్తనాలు ఉండాలి. అయితే మరి ఈ సోయా చిక్కుడు సాగుకు అనుకూలమైన నేలలు, విత్తనాల గురించి వివరించండి.
5: మనకు సోయా చిక్కుడు అనేది ముఖ్యంగా నల్లరేగడి భూములకు అనుకూలమైన పంట. పత్తితో పాటు సోయా చిక్కుడు అనేది నల్లరేగడి భూములకు, సారవంతమైన నేలకు అనుకూలమైన పంట. అలాగే ఇది బరువైన మధ్యస్థ నేలలకు కూడా అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే ఈ చల్కా భూములు, సారం తక్కువగా ఉన్న నేలలు, తేలికపాటి నేలలకు, చౌడు నేలలకు, ఇటువంటి వాటికి అసలు అనుకూలంగా ఉండదు. విత్తే సమయానికి వచ్చినట్లయితే మనకు సోయా చిక్కుడు అనేది ముఖ్యంగా జూన్ 15 నుంచి జూలై 1వ వారం వరకు అనుకూలంగా ఉంటుంది. అయితే సోయా చిక్కుడు అనేది మనకు మూడు రకాలుగా ఉంటుంది. స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, దీర్ఘకాలిక రకాలు అనేవి. స్వల్పకాలిక రకాల్లో మనకు ముఖ్యంగా JS 9305 అనే రకం ఉంటుంది, అంటే 90 నుంచి 95 రోజుల వరకు పంట కాలం ఉంటుంది. మధ్యకాలిక రకాలకు వస్తే మనకు సాధారణంగా రైతులు ఎక్కువగా ఈ రకాన్ని వేస్తుంటారు, JS 335. అది ఈ మధ్యలో KDS 726

0: 756 ఇట్లాంటి మహారాష్ట్ర వెరైటీస్ అనుకూలంగా ఉంటాయి. కొంచెం దీర్ఘకాలిక రకానికి వస్తే బాసర్ అనే రకం అనేది మనకు 115 రోజుల నుంచి ఇంకా దానికంటే ఎక్కువ కూడా పంట కాలాన్ని కలిగి ఉంటుంది. ఇది ముఖ్యంగా వర్షాధార పంట, ఖరీఫ్కు మాత్రమే అనుకూలమైన పంట. అంటే కొంతమంది రైతులు ఏంటంటే రబీలో వేసవిలో కూడా కొంత ట్రయల్స్ చేస్తున్నారు, కాకపోతే మనకు ఖరీఫ్లో వచ్చినంత దిగుబడి కానీ నాణ్యత కానీ విత్తన నాణ్యత కానీ అంతగా ఉండదు రబీలో వేసవిలో వేసిన పంట. కాబట్టి ఖరీఫ్కు మాత్రమే అనుకూలమైన పంట, అది కూడా మనకు ఈ వానాకాలంలో విత్తుకోవడానికి నేలలో సరైన తేమ, అంటే ఇప్పుడు సుమారు 60 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండి లేదా ఒక 3 నుంచి 4 వర్షాలు బాగా నేల మొత్తం తడిచిన తర్వాత మాత్రమే విత్తుకోవాలి. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో అయితే మనకు అంటే ఈ రోజు వరకు మనకు వర్షపాతం సుమారుగా నార్మల్ రెయిన్ఫాల్ అంటే సాధారణ వర్షపాతం 60 mm ఉండాలి, అయితే మనకు సుమారుగా 65 నుంచి 67 మిల్లీమీటర్ల వర్షపాతం ఉంది. కాబట్టి మనకి విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. చాలా మంది రైతులు ఈ పాటికే విత్తుకోవడం అనేది జరిగిపోయింది. ఇంకా కొంతమంది ఎవరైనా ఉంటే ఈ 2-3 రోజుల లోపల విత్తుకుంటే బాగుంటుంది.
1: అయితే ఈ సోయా చిక్కుడు సాగుకు అనుకూలమైన అనువైన రకాలేంటి, మరి వాటి విత్తన మోతాదు పద్ధతి వీటి గురించి చెప్పండి.
0: అనుకూల రకాల్లో ఇంతకుముందు చెప్పినట్లు JS 9305 అంటే వర్షపాతం ఆధారంగా నేల రకాన్ని బట్టి కూడా మనం విత్తనాల ఎంపిక అనేది ఉంటుంది. తక్కువ వర్షపాతం అంటే తక్కువ వర్షపాతం ఉండి 4 నెలల లోపలనే కంప్లీట్ చేసుకోవాలనుకుంటే మనకు JS 9305 అది 90 నుంచి 95 రోజుల లోపలనే కంప్లీట్ అయిపోతుంది పంటకాలం. అదే మనకు వర్షాలు కొంచెం ఎక్స్టెండ్ అయిపోయి సెప్టెంబర్ తర్వాత కూడా అంటే అక్టోబర్ లో కూడా వర్షాలు అట్లా ఉంటే దీర్ఘకాలిక రకాలు ఎంచుకున్నట్లయితే బాగుంటుంది. అదే బాసర రకం గానీ అట్లాంటివి. ఇంకా కొన్ని రకాలు DSB 23, DSB 24 రకాలు, KDS రకము ఇట్లాంటివి అనుకూలంగా ఉంటాయి.
1: అయితే ఇప్పుడు ఏ పంటకైనా ఎరువుల యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైనది. మరి ఈ సోయా చిక్కుల్లో ఎరువుల యాజమాన్యం ఏ విధంగా ఉండాలి, ఈ విషయాల గురించి చెప్పండి.
0: సోయా చిక్కుల్లో ముఖ్యంగా మనకు ఈ భాస్వరం మరియు పొటాష్ ఎరువుని మనము మొదట్లో విత్తుకునే దశలో వేసుకుంటే బాగుంటుంది. అదే మనము సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకుంటే, 3 బస్తాల రూపంలో వేసుకుంటే మొక్కకు కావాల్సిన గంధకము కాల్షియం కూడా అందుతుంది. అదే మనము DIP రూపంలో వేసుకుంటే 1 బస్తా రూపంలో సరిపోతుంది. పొటాష్ కూడా మనకు 30 kg వరకు దుక్కిలోనే విత్తనంతో పాటు వేసుకోవచ్చు. నత్రజని ఎరువును మాత్రం 2 దఫాలుగా అంటే విత్తనంతో పాటు మళ్ళీ తర్వాత 30 రోజుల తర్వాత పైపాటుగా వేసుకుంటే మొక్కకు కావాల్సిన పోషకాలు అన్ని అందుతాయి. అదే కాకుండా మనకు జింక్ లోపం కూడా మొక్కల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జింక్ 20 kg జింక్ సల్ఫేట్ ని మనము దుక్కిలో వేసుకుంటే మొక్కకు కావాల్సిన జింక్ అందించగలుగుతాం. అది పంట దశలో మనం చూసుకున్నట్లయితే లోపం గనక కనిపిస్తే 2% జింక్ సల్ఫేట్ పైపాటుగా పిచికారీ చేసుకుంటే మనం లోపాన్ని నివారించవచ్చు.
1: అయితే ఇప్పుడు ప్రతి పంటలో కలుపు నివారణ అనేది కూడా చాలా ముఖ్యమైనది. అయితే మరి ఈ కలుపు యాజమాన్యం గురించి చెప్పండి.
0: అంటే పంటల్లో సుమారుగా 30 నుంచి 45 రోజుల లోపలు అంటే ఆ డ్యూరేషన్ వరకు మనకు కలుపు గనక లేనట్లయితే మొక్క ఎదుగుదల బాగా ఉండి కావాల్సిన దిగుబడి వస్తుంది. ఆ లోపల గనక కలుపు ఉధృతి ఎక్కువైతే మొక్కకు కావాల్సిన పోషకాలు గాని నీళ్లను గాని అన్ని అదే తీసుకొని దిగుబడి తగ్గిపోతుంది. కాబట్టి కలుపు నివారించడం చాలా ముఖ్యమైన విషయం. మనము విత్తడానికి ముందు అంటే మనం విత్తుకోవడానికి ముందు ఫ్లూక్లోరాలిన్ అనే మందు, గడ్డి మందు దొరుకుతుంది. ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా మనం విత్తనం విత్తుకున్న తర్వాత అయితే పెండిమితాలిన్ అనే మందు దొరుకుతుంది, గడ్డి మందు. అది 30% అయితే 1.5 లీటర్, 38.7% కూడా దొరుకుతుంది. అది 700 ml అయితే సరిపోతుంది. అలా క్లోర్ అనే మందు కూడా దొరుకుతుంది మనకు. అంటే అందుబాటులో ఉండే మందును బట్టి మనం పిచికారీ చేసుకోవాలి. అయితే మనం ఎప్పుడైనా కూడా ఈ గడ్డి మందు పిచికారీ చేసుకునేటప్పుడు నేలలో సరైన తేమ అనేది ఉండాలి. తేమ నేలలో లేనప్పుడు గడ్డి మందు పిచికారీ చేసుకున్నట్లయితే మనకు అది అంత ప్రయోజనకరంగా ఉండదు. ఇంకో విషయం రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, గడ్డి మందు పిచికారీ చేసేటప్పుడు పురుగు మందు పిచికారీ చేసే తైవాన్ స్ప్రేయర్తో గానీ వాటితో పిచికారీ చేయకూడదు. దీనికి సపరేట్ నాజిల్ పెట్టుకోవాలి. గడ్డి మందు పిచికారీ చేసుకోవడానికి సపరేట్ నాజిల్ అనేది ఉంటుంది, ఫ్లడ్ జెట్ నాజిల్ అని. అది పెట్టుకుంటే మనకు కొంచెం మోతాదు అనేది ఎక్కువ పడుతుంది, గడ్డి తొందరగా కంట్రోల్ అవుతుంది. ఫ్లడ్ జెట్ నాజిల్ పెట్టుకోవాలి. అదే మనకు 20 రోజుల తర్వాత గనక గడ్డి ఉందనుకోండి, నేలలో తేమ లేదా వర్షపాతం దాన్ని మనము చూసుకొని అంటే మనకు దాంట్లో అంతరకృషి చేయగలిగితే, మనము పశువులతో అంతరకృషి చేసుకున్నట్లయితే నేలలో తేమ ఆవిరి కాకుండా ఉంటుంది. అదేవిధంగా కలుపు కూడా మనకు కంట్రోల్లో ఉంటుంది. ఒకవేళ అటువంటి పరిస్థితి వీలుగా లేదనుకోండి, అప్పుడు కొంచెం గడ్డి మందులకు వెళ్లాల్సి ఉంటుంది.

0: అది క్విజలోపా పితాయిల్ మనకు మార్కెట్ లో టర్గా సూపర్ అని ఇట్లా వివిధ రకాల పేర్లతో దొరుకుతుంది. ప్రొపా క్విజాపాప్ అని దొరుకుతుంది, అది ఎజిల్ సొసైటీ అని వివిధ రకాల పేర్లతో దొరుకుతుంది. అది ముఖ్యంగా ఈ రెండు గడ్డి మందులు కూడా గడ్డి జాతి కలుపును నివారించడానికి మాత్రమే ఉపయోగపడతాయి. అంటే వెడల్పాకు వీడిని అంటే కలుపుని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడదు. ఒకవేళ ఈ సోయా చిక్కుల్లో వెడల్పాకు జాతి కలుపు గనక ఉన్నట్లయితే ఇమాజితపైర్ అనే మందు దొరుకుతుంది మనకు మార్కెట్ లో, పర్సూట్ అని దొరుకుతుంది, లేదా ఇమాజితపైర్ ప్లస్ ఇమజోమాక్స్ ఒడిస్సీ ఎడ్యూ అని మార్కెట్ లో వివిధ రకాలైన పేర్లతో దొరుకుతుంది. అంటే కెమికల్ నేమ్ అయితే ఇదే ఇమాజితపైర్ ప్లస్ ఇమజోమాక్స్, లేదా ఇమాజితపైర్ ప్లస్ ప్రొపాక్ విజాపాప్ షాకేద్ అనే పేరుతో దొరుకుతుంది. మనకి 800 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలుపుకొని ఒక ఎకరానికి పిచికారీ చేయడానికి సరిపోతుంది. ఈ మందులు ఏంటంటే మనకు గడ్డి జాతి మరియు వెడల్పాకు కలుపును రెండింటిని కూడా సమర్థవంతంగా కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏం గుర్తుంచుకోవాలంటే ప్రతిసారి గడ్డి మందును ఎక్కువగా పిచికారీ చేయడం వల్ల మన పంట మొక్కల ఎదుగుదల కూడా అంత ఎక్కువగా ఉండదు. కాబట్టి వీలైనంత వరకు గడ్డి మందులను తగ్గించుకుంటూ అవసరమైతే అంటే మన వెసులుబాటుని బట్టి మొక్కల్లో పశువుల ద్వారా అంతర్కృషి చేసుకుంటూ తక్కువ మోతాదులో గడ్డి మందును వాడుకున్నట్లయితే మనకు నేలలో తేమ సంరక్షించబడుతుంది, అంతేకాకుండా గడ్డి సమర్థవంతంగా నిర్మూలించబడుతుంది.
1: సురేష్ గారు, ఇప్పటి వరకు ఈ సోయా చిక్కుడు ప్రాముఖ్యత గురించి, సాగు వివరాల గురించి రైతులకు చాలా చక్కగా వివరించిండ్రు. ధన్యవాదాలండి. ఇప్పటిదాకా సోయా చిక్కుడు సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సురేష్ తో ముచ్చట విన్నారు. ముచ్చట పెట్టింది బి సందలీలా.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए
2: कोई डर नहीं,
1: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी,
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
6: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం. ఇప్పుడు పశువుల్లో పురుగు మందుల ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్య అధికారి వి సురేష్ తో ముచ్చట వింటారు. ముచ్చట పెడతారు కేలినేన్.
7: పశువులు పురుగు మందుల ప్రభావానికి లోనైనప్పుడు ఎట్లాంటి నష్టాలు కలిగే అవకాశం ఉన్నది? ఒకవేళ పశువులు అట్లా పురుగు మందుల ప్రభావానికి గిట్ట లోనైతే వాటికి ఏ రకమైన చికిత్సలు ఉన్నాయి, ఈ సమస్యకు నివారణ ఏమున్నది, ఇట్లాంటి విషయాన్ని తెలియజేయటందుకు ఇవాళ మన స్టూడియోలో ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్య అధికారి డాక్టర్ వి సురేష్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సురేష్.
8: నమస్కారం.
7: ముందుగా ఈ పశువుల మీద ఏ పురుగు మందుల ప్రభావం ఉంటుందో దాని గురించి చెప్తారా?
8: ముఖ్యంగా మన దగ్గర రైతులకు పశువులు అనేటువంటివి ఎడ్లు, ఆవులు, గేదెలు అనేటువంటివి ఉంటాయి. వీటిలలో ఈ పురుగు మందుల వల్ల చాలా పశువులు అనేటువంటివి ఈ కాలంలో చనిపోతుంటాయి. అంటే జూన్ నుండి మనము దాదాపుగా అక్టోబర్ నవంబర్ వరకు కూడా ఈ పురుగు మందుల పిచికారీ చేయడం జరుగుతుంది. వీటి వలన అనేకమైన పశువులు చనిపోవడం జరుగుతుంది. ఈ పురుగు మందులలో చూసుకున్నట్లయితే ఈ ఆర్గనో ఫాస్ఫేట్స్, ఆర్గనో క్లోరైడ్స్, అదేవిధంగా కార్బోఫ్యూరాన్ గుళికలు అంటాం మనం, టిమెట్ అంటుంటాం, టిమెట్. అదేవిధంగా ఈ ఫర్టిలైజర్స్ చూసుకున్నట్లయితే డిఏపి, యూరియా, పొటాష్ అనేటువంటివి కూడా మనకు చాలా ఈ విష ప్రభావాన్ని కలిగించేటువంటివి. అదేవిధంగా ఈ కాలంలో గడ్డి మందులు అనేటువంటివి కూడా ఈ పశువుల పైన విష ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా గత 10-15 సంవత్సరాల కింద ఈ గడ్డి మందులు లేకుండే, కానీ ఇప్పుడు గడ్డి మందులు వేయడం వల్ల కూడా గడ్డి మందులు కొట్టినటువంటి ఈ గడ్డిని పశువులకు ఇవ్వడం వల్ల ఇవి విష ప్రభావానికి గురవుతున్నవి. అదేవిధంగా ఈ ఆర్గనో ఫాస్ఫేట్స్, ఆర్గనో క్లోరైడ్స్ ఏవైతే ఈ ఉంటాయో పురుగు మందులు, వాటిని సరిగా నిల్వ చేయకపోవడం వల్ల అవి చుప్ప పైన కానివ్వండి, మనం పెట్టే కుటారు పైన కానివ్వండి, లీకేజ్ అయిపోయి పడిపోవడం వల్ల రైతులకు తెలియకుండానే అవి విష ప్రభావానికి లోనై పశువులు చనిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇవన్నిటిని కూడా మనము విష ప్రభావానికి గురయ్యేటువంటి మందులే కాబట్టి రైతులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
7: అయితే ఇప్పుడు ఒకవేళ పశువులు విష ప్రభావానికి గిట్ట లోనైతే మనం ఎట్లా గుర్తుపట్టేస్తుంది, లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఆ లక్షణాల గురించి చెప్తారా?
8: ముఖ్యంగా మనకు పశువు ఈ విష ప్రభావానికి లోనైన తర్వాత మనకు అది తెలియజేయదు, కానీ వాటి యొక్క లక్షణాలని బట్టి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకు ఎప్పుడైతే విష ప్రభావానికి గురైతుందో పశువు నీరసంగా ఉండి సొల్లు గారడము, వణకడము అనేటువంటివి మనం గమనించాలి. అదేవిధంగా విరేచనాలు చేస్తుంది, తొందరగా విరేచనాలు అయిపోతాయి. అదేవిధంగా ఈ వణకడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి లక్షణం. వణుకుతూ చొల్లు గారుతూ పశువు కింద పడిపోవడం జరుగుతుంది. ఎక్కువ విష ప్రభావానికి గురైపోయినప్పుడు వెంటనే పశువు చనిపోవడం జరుగుతుంది. అంటే దాదాపుగా మనకు 15-20 నిమిషాల లోపల పశువు కింద పడిపోయి చనిపోవడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈ మధ్యన రైతులు ఏం చేస్తారంటే ఈ ట్యాంకులలో పెస్టిసైడ్ ని కలుపుతారు. కలపడం వల్ల ఈ విషం అనేటువంటి వాటర్ ని ఈ రైతులు అట్లనే వదిలిపెట్టేసి స్ప్రేయింగ్కి వెళ్ళిపోతారు. స్ప్రేయింగ్కి వెళ్ళిపోయినప్పుడు ఈ పశువులు వచ్చేసి తాగడం అనేటువంటిది జరుగుతుంది. పశువులకు సాల్టిష్ గా ఉండేటువంటి పదార్థాలు చాలా ఇష్టం. కాబట్టి ఏవైతే సాల్టిష్ గా ఉంటాయో, ఉప్పు ఉప్పుగా ఉంటాయో, వాటిని నాకడం గాని, తినడం గాని, తాగడం గాని చేస్తుంటాయి. పశువులకు తెలియదు కాబట్టి ఈ సాల్టిష్ గా ఉన్నటువంటి వాటర్ ని తాగేస్తుంటాయి. తాగడం వల్ల తొందరగా ఈ విష ప్రభావానికి గురైపోతున్నాయి. ఈ విష ప్రభావానికి గురైనటువంటి పశువులు వెంటనే చనిపోవడము జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ కొద్ది మొత్తంలో విషం ఉన్నట్లయితే లక్షణాల్లో చూసుకున్నట్లయితే ఈ చొల్లుగారడము, కళ్ళు మితకడము, అదేవిధంగా విరేచనాలు కలగడము, పశువు నీరసంగా ఉండడము, వణకడము అనేటువంటివి ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గటువంటి లక్షణాలు. ఈ లక్షణాలు ఉన్నట్లయితే తర్వాత పశువు ఈ మేత తినడం కూడా మానేస్తుంది, నీళ్లు తాగడము, మేత తినడము. ఒక వారం 10 రోజుల వరకు కూడా ఈ విధంగానే లక్షణాలు మనకు కనిపిస్తుంటాయి. కాబట్టి ఈ లక్షణాలని గమనించిన వెంటనే మనం చికిత్స అనేటువంటిది కూడా మొదలు పెట్టుకోవాలి.
7: అయితే ఇప్పుడు మీరు చెప్పిన ఈ లక్షణాలని బట్టి పశువు విష ప్రభావానికి గురైందని మనం ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత దీనికి చికిత్స చేయించాలి అంటే ఎట్లా, ఏ రకమైన చికిత్స ఉన్నది, ఏ విధంగా చికిత్స చేయించాలి చెప్తారా?
8: ముఖ్యంగా మనకు ఈ పెస్టిసైడ్స్ లో చూసుకున్నట్లయితే వాటికి కొన్నిటికి యాంటీడోట్ అనేటువంటిది ఉంటుంది, విరుగుడు మందు అనేటువంటిది. ఏవైతే డబ్బా ఉంటుందో పెస్టిసైడ్ డబ్బా, దానిపైన రాసి ఉంటుంది విరుగుడు మందు అనేటువంటి. కానీ విరుగుడు మందు కూడా సరిగా పనిచేయకపోవడం జరుగుతుంది. ఎందుకంటే విషం అనేటువంటిది చాలా తొందరగా రక్తంలోకి వెళ్లిపోయి స్ప్రెడ్ అయ్యి పశువు చనిపోవడం జరుగుతుంది. ఒకవేళ కొద్ది మొత్తంలో విష ప్రభావానికి గురైనప్పుడు మాత్రమే మనం చికిత్స చేయగలుగుతాం. దాన్ని మనం డైల్యూట్ చేయడానికి అట్రోఫిన్ సల్ఫేట్ అనేటువంటి ఇంజెక్షన్ ని మనము ఒక 30-60 ml వరకు నరాలకు ఎక్కించడం, దాన్ని డైల్యూట్ చేయడానికి నార్మల్ సెలైన్ ఎక్కియడము లేకపోతే DNS ఎక్కియడం అనేటువంటి చేయాలి. దీంతో పాటుగా మనకు టాక్సాల్ అనేటువంటి మందుని కూడా మనము నరాల ద్వారా ఒక 60-120 ml వరకు ఇచ్చినట్లయితే ఈ పశువుకు మెల్లమెల్లగా ఆ విషం అనేటువంటిది ఈ యూరిన్ ద్వారా బయటకు వెళ్లిపోవడం జరుగుతుంది. ఈ విధంగా మనం లక్షణాలని బట్టి మనం చికిత్స చేస్తుంటాం. ముఖ్యంగా మనకు ఈ వీటిలలో విరేచనాలు కూడా ఉంటాయి కాబట్టి వాటికి కేవోలిన్ అనేటువంటి ఈ పౌడర్ ని మనం తినిపియడం జరుగుతుంది. కేవోలిన్ కటాచు అనేటువంటిది విరేచనాలు తగ్గడానికి, అదేవిధంగా ఈ సొల్లు తగ్గడానికి అట్రోఫిన్ సల్ఫేట్ అనేటువంటి మందును, టాక్సిన్స్ యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి టాక్సాల్ అనేటువంటి మందుల్ని మనం నరాల ద్వారా ఎక్కించినట్లయితే రోజు మనకు 2 సార్లు ఒక 5-10 రోజుల వరకు ఈ చికిత్స అనేటువంటిది ఇస్తూ ఉండాలి. ఈ విధంగా ఇచ్చినట్లయితే మెల్లమెల్లగా ఆ టాక్సిన్స్ అనేటువంటివి బయటకు వెళ్లిపోవడము, లివర్ ద్వారా యూరిన్ ద్వారా బయటకు వెళ్లిపోవడం అనేటువంటిది జరుగుతుంది.
7: అయితే ఇప్పుడు ఈ చికిత్సని పశువులకి ఎన్ని రోజుల వరకు ఇవ్వాల్సి ఉంటుంది?
8: ముఖ్యంగా ఒక విష ప్రభావము అనేటువంటిది బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అది ఈ రక్తంలో వెళ్లిన తర్వాత రక్తం నుంచి కొవ్వులోకి వెళ్తుంది. కొవ్వులో నుంచి బయటపడడానికి దాదాపుగా మనకు 4 రోజుల సమయం పడుతుంది. కాబట్టి మనం 4 రోజుల వరకు పశువు మంచిగా ఉంటది అనేటువంటిది మనం గ్యారంటీ ఇవ్వలేం. కాబట్టి దాదాపుగా 4 రోజుల వరకు మనం చికిత్స చేసుకుంటూ ఉండాలి. ఈ విష ప్రభావం అనేటువంటిది ఎప్పుడైతే కొవ్వు నుంచి మొత్తం విషం బయటకు వస్తుందో 4 రోజుల తర్వాత మాత్రమే దాన్ని పశువు మంచిగా అయింది అని చెప్పగలుగుతాం. కాబట్టి మనం 4 రోజుల వరకు కూడా ఈ లివర్ ఎక్స్ట్రాక్ట్, ఏదైతే విషాన్ని లివర్ ఏదైతే బయటకు పంపిస్తుందో దానికి సంబంధించినటువంటి లివర్ ఎక్స్ట్రాక్ట్ మందుల్ని మనం 4 రోజుల వరకు కూడా ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి రైతులు ఒక 1-5 రోజులు ఇచ్చుకొని బంద్ చేయకుండా పశువుకు 4 రోజుల వరకు కూడా లివర్ ఎక్స్ట్రాక్ట్ మందుల్ని ఇచ్చుకుంటూ ఉన్నట్లయితే ఆ ఫ్యాట్ లో ఉన్నటువంటి విషం అంతా బయటకు వెళ్లిపోవడం జరుగుతుంది, పశువు మంచిగా మళ్ళీ పనికి ఉపయోగపడుతుంది.
7: అయితే ఇప్పుడు ఈ పురుగు మందుల విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది రైతులు, ముఖ్యంగా పశువుల్ని కలిగి ఉన్న రైతులు?
8: ముఖ్యంగా ఈ పురుగు మందులు వాడేటప్పుడు మనం పశువుల్ని ఈ పురుగు మందుల్ని ఒకేసారి తీసుకెళ్తాము. తీసుకెళ్లి రైతులు ఏం చేస్తారంటే దూరం కట్టేసి ఈ పిచికారి మందుల్ని మనము డ్రమ్ లో కలుపుతుండ్రు. డ్రమ్ లో కలిపిన తర్వాత పశువుల్ని అది కట్టేసింటే అది విడుచుకొని దాహం అయినప్పుడు పశువు నీళ్లు తాగడానికి పోయినప్పుడు డ్రమ్ లో నీళ్ళన్ని తాగేస్తుంది. ఈ విధమైనటువంటి కేసులు చాలా చూసినాం మేము. ఈ విష ప్రభావం ఏదైతుందో అది తగలకుండా ఉండాలంటే పశువులకు దగ్గర నీళ్లు పెట్టడము, అదేవిధంగా మనము దూరంగా ఉంచడము, డబ్బాలకు దూరంగా ఉంచడం అనేటువంటిది. ఏదైతే డబ్బాలు ఉంటాయో వాటిని మనము భూమిలో పూడ్చి వేయడం అనేటువంటిది చేయాలి. ఈ మధ్యన ప్యాకెట్లు అనేటువంటివి కూడా వస్తున్నాయి, పాలిథిన్ ప్యాకెట్లలో వస్తుంది కాబట్టి పాలిథిన్ కవర్లలో కూడా కొద్దిగా మిగిలిపోయినటువంటి ఏదైతే పౌడర్ ఉంటుందో అది కూడా విష ప్రభావానికి లోనైతుంది దాన్ని నాకడం వల్ల కూడా. కాబట్టి వీటినన్నింటినీ కూడా భూమి లోపల పాతి పెట్టడం అనేటువంటిది చేయాలి. అదేవిధంగా మనకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు పురుగు మందులని ఒక కిటికీలో మంచిగా డోర్లు ఉన్నటువంటి ఒక విండోలో మనము పెట్టుకోవడం అనేటువంటిది చేయాలి. లేకపోతే పశువులకు పశువులు కట్టేసేటి ప్రాంతం కాకుండా వేరే దగ్గర ఉంచడం అనేటువంటిది చేయాలి. చాలా మంది ఏమైతుందంటే ఆ డబ్బాలు లీకేజ్ కావడం అనేటువంటివి, లీకేజ్ అయిపోయి ఈ కుటారు సొప్పలో మనకు ఆ మంద అనేటువంటిది దొరికి ఆ విష ప్రభావానికి లోనవుతున్నాయి. ఈ విధంగా విష ప్రభావానికి లోనై పశువులు చనిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ డబ్బాల్ని చాలా జాగ్రత్తగా మనము దాచుకోవడం అనేటువంటిది చేయాలి. పశువులకు దూరంగా ఉంచాలి, అదేవిధంగా కొట్టాలల్లో మనము సపరేట్ గా ఉంచడం అనేటువంటిది చేయాలి. అదేవిధంగా ఫర్టిలైజర్స్, ఈ కార్బోఫ్యూరాన్ గుళికల్ని కూడా మనం ఈ మధ్యలో వాడుతుండ్రు కాబట్టి ఫర్టిలైజర్స్ ని కూడా ఒక సంచిని ఓపెన్ చేసి పెట్టినట్లయితే ఆ దాంట్లో ఉన్నటువంటి ఈ డిఏపి గాని యూరియాని గాని పొటాషియం గాని నాకేయడం, పశువులు తినడం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు కూడా పశువులు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఫర్టిలైజర్స్ ని కూడా మనం జాగ్రత్తగా పశువులకు దూరంగా ఉంచడం అనేటువంటిది చేయాలి. అదేవిధంగా మనకు ఈ ఫర్టిలైజర్ తో పాటు కార్బోఫ్యూరాన్ గుళికలు ఏవైతే మందులు ఈ మొక్కలకు వేస్తారో, చిన్న చిన్న మొక్కలకు ఈ టిమెట్ అనేటువంటిది వేస్తుంటారు. ఈ టిమెట్ కూడా అది నాకడం వల్ల వెంటనే పశువు చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ టిమెట్ ని కూడా మనం చాలా జాగ్రత్తగా దూరంగా ఉంచడం అనేటువంటిది చేయాలి. ఈ విధంగా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పశువులకు మనము విష ప్రభావానికి గురి కాకుండా చూసుకోవచ్చు.
7: చాలా సంతోషం డాక్టర్ సురేష్ గారు. ముఖ్యంగా పశువుల్లో పురుగుల మందు ప్రభావం ఏ రకంగా ఉంటుంది, ఈ ప్రభావానికి లోనైతే ఎలాంటి సమస్యలు వస్తాయి, మరి అలాంటి సమస్యలకు చికిత్సలు ఏ రకంగా ఉన్నాయి, మరి ఈ పశువులు ఆ మందుల ప్రభావానికి గురి కాకుండా రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి సవివరంగా తెలియజేసారు. మరి రైతులు అవసరమైన జాగ్రత్తలు తీసుకుని తమ పశువులు పురుగు మందుల ప్రభావానికి లోను కాకుండా కాపాడుకుంటారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
8: ధన్యవాదములు.
6: ఇంతవరకు పశువుల్లో పురుగు మందుల ప్రభావం, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి వి సురేష్తో కేలెనిన్ పెట్టిన ముచ్చట విన్నారు. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం. ఇప్పుడు టెక్మల్ విజయలక్ష్మి బృందం పాడిన వ్యవసాయం పాట.
7: పశువులు పురుగు మందుల ప్రభావానికి లోనైనప్పుడు ఎట్లాంటి నష్టాలు కలిగే అవకాశం ఉన్నది? ఒకవేళ పశువులు

టెక్మల్ విజయలక్ష్మి బృందం పాడిన యోసం పాట విన్నారు. ఇది ఈఎల్టి ఇల్లు యోసం కార్యక్రమము. ఈ కార్యక్రమాన్ని వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలంటే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి అందులో ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం అని టైప్ చేస్తే ఇప్పుడు ప్రసారమైన ఇల్లు యోసం కార్యక్రమంతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాన్ని ఇనుండి ఇన్ని గంట గుర్తు వెనక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. తిరిగి రేపు రాత్రి 7:10 ఇల్లు యోసం కార్యక్రమంలో మార్పులకు అనుగుణంగా పరిశోధనలు సాధించిన ప్రగతి, కేంద్ర ప్రభుత్వ తోడ్పాటు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చట వింటారు. ముచ్చట పెడతారు కేలినేన్. ఇంకా రైతు అంతరంగం శీర్షికన పత్తి సోయా సాగు అనుభవాల గురించి బోరజ్ మండలం మాండగడ గ్రామానికి చెందిన రైతు నర్ర తిరుపతితో ముచ్చట ప్రసారమైతుంది. ముచ్చట పెడతారు కేలినేన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసునిండా దిల్ పసంద్, పసందైన హిందీ సినీ గీతాలు దిల్ పసంద్లో. ముందుగా బాజీగర్ చిత్రం నుంచి పాట.

ఇప్పటి వరకు విన్న పాట జాన్వర్ చిత్రంలోనిది. ఈ పాటను పాడినవారు సునిధి చౌహాన్, ఉదిత్ నారాయణ్. ఇది ఈఎల్టీ దిల్ పసంద్ కార్యక్రమము.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891, మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ആകാശവാണി ആദിലാബാദ് വന്ന പോയിന്റ് 2 FM മനസ്സു നിണ്ട ഉഷാറു സിനിമാ പാട്ടല ജോറു ജോറൈന പാട്ടലു ഉഷാറുലു మీకు నచ్చినా అందరూ మెచ్చినా ఉషారైన పాటను కోరేనండి. ఈ కార్యక్రమానికి చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732 ఇది ఆదిలాబాద్ కోడ్ నంబర్. ఫోన్ నంబర్లు 29508 ఇంకొక నంబర్ 2300081. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు ఉషారు.
1: శుభయోదమయ్యా.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా శ్రోతలు, ఐసీసీ మహిళా T20 ప్రపంచకప్ 2026లో భాగంగా మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ స్టేడియంలో ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్పై హిందీ ఇంగ్లీష్ భాషలో ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటున్నారు. మ్యాచ్ ముగిసే వరకు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM పైన, అలాగే ప్రసార భారతి న్యూస్ ఆన్ AIR యాప్ పైన కార్యక్రమాలన్నీ యథావిధిగా ప్రసారమవుతున్నాయి. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు ఉషారు.

ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు ఉషారు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేయటందుకు మీరు చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ కోడ్ నంబర్ ఫోన్ నంబర్లు, 2950081 ఇంకొక నంబర్ 2300081.

ఇది మనయాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు వింటున్నారు హుషారు. ఇప్పుడంతా ఎక్కడికి వెళ్ళినా వెంట ఓ నీళ్ల సీసాను తీసుకెళ్తున్నాం. అంతవరకు బాగానే ఉన్నా ఈ సీసాలకు ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే అనారోగ్యాలు తప్పవు మరి. అందుకే ఈ బాటిల్స్ అలా గోరువెచ్చని నీళ్లను పోసి కాస్త లిక్విడ్ సోపు బాగా వేసి కలిపి కాసేపు ఆగి బ్రష్తో శుభ్రం చేయాలి. చూడడానికి బాగుంది, తక్కువ ధరకే దొరుకుతున్నాయి కదా అని ఈ ప్లాస్టిక్ సీసాలను ఎక్కువ వాడుతూ ఉంటాం, కొంటూ ఉంటాం. అంతేకాదు ఈ సీసాలల్లో వేడి వేడి నీటిని నింపడం లాంటివి కూడా చేస్తుంటాం. ఇట్లా చేయడం అస్సలు మంచిది కాదు. ఈ ప్లాస్టిక్ సీసాలను ఎక్కువ రోజులు వాడటం వల్ల తీవ్ర అనారోగ్యాలకు దారితీయచ్చు. అందుకే వీలైతే ఈ ప్లాస్టిక్ సీసాలకు బదులు గాజు రాగి స్టీల్ సీసాలను ఉపయోగించాలి. ఈ బాటిళ్ళల్లో నీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచవద్దు. ఈ స్టీల్ బాటిళ్ళల్లో వేడి నీళ్లు పోసి ఉప్పేసి రాత్రంతా ఉంచి కడిగితే దుర్వాసన రాదు. అలాగే కొంచెం వెనిగర్ వేసి కూడా కడగచ్చు. మరి మీ నీళ్ల సీసాలని ఎప్పటికప్పుడు శుభ్రం ఉంచుకుంటారు కదా.

మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత రెడీగా ఉన్నారు. హలో హలో హలో, నమస్కారం. మీ పేరు? హలో హలో, ఇందాక ఎద్దుమైలారం నుండి వీరయ్య ఫోన్ చేశారు. నేను మనిషినే అనే చిత్రం నుండి పాట కోరడం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఫోన్ కట్ అయినట్టుంది. సో వారి కోరిక మేరకు నేను మనిషినే అనే చిత్రం నుంచి ఈ పాట ప్రసారం చేస్తున్నాను.

మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు ఉషారు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరి ఇనతందుకు మీరు చేయాల్సిన ఫోన్ నంబర్లు 0873 2, ఇది ఆదిలాబాద్ కోడ్ నంబర్, ఫోన్ నంబర్లు 2950081, ఇంకొక నంబర్ 2300081.

నిత్యం ఒకటి లేదా రెండు లవంగాలు తినడం వల్ల మన పళ్ళు చిగుళ్ళు దెబ్బతినకుండా ఉంటాయి. నోటి నుండి ఎక్కువగా దుర్వాసన వస్తే 2-3 లవంగాలు నమిలితే ఆ దుర్వాసన దూరమవుతుంది. వర్షంలో తడిసినా చల్లని పదార్థాలు స్వీట్లు తిన్నా చాలామందికి వెంటనే జలుబు దగ్గు వస్తుంది. ఇలాంటి సమయంలో లవంగాలు తీసుకుంటే త్వరగా ఉపశమనం కలుగుతుంది. రెగ్యులర్గా తలనొప్పి వచ్చేవారు లవంగాలను తినడం ద్వారా తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. ఇన్ని ప్రయోజనాలున్న లవంగాలను తినండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు వింటున్నారు హుషారు.

ఇది ఇఎల్టి హుషారు. తిరిగి రేపు రాత్రి 8 గంటలకి హుషారులో హుషారైన పాటలు వినిపిస్తారు. మరడి నేస్తాం ఈ పూట 10:30కు మధురిమలో ఆయన పాటలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 8:45. మరికొంచెం సేపట్లో సమాచార సంధ్య. హిందీలో వార్తలు, 9:00కి ఆంగ్లంలో వార్తలు, 9:10కు స్పాట్ లైట్. ఢిల్లీ కేంద్రం నుండి వెలువడుతుంది.

0: Theme Yoga for Healthy Aging reminds us that yoga is not only about living longer, but also about living healthier, happier, and more actively at early stage of life. Yoga is a timeless gift from Bharat to humanity.
1: So, what is the role of yoga in mental solace?
0: Patanjali says, yoga chitta vritti nirodha means the cessation of fluctuations of the mind. Yoga have very important role in improving mental peace and emotional well-being. Today, young people are facing academic pressure, career uncertainties, social media influences, and constant digital engagement. These factors can lead to stress, anxiety, and mental fatigue. Yoga helps by calming the mind, improving self-awareness, and enhancing emotional resilience. Practice such as pranayama, meditation, and especially relaxation techniques like yoga nidra help regulate stress responses and bring greater clarity and balance. Yoga teaches us not only how to manage external changes, but also how to cultivate inner stability and peace. That is why it is increasingly being recognized worldwide as an effective tool for mental well-being.
1: Mr. Rahul, thank you very much for sparing your valuable time and giving us such insightful thoughts. Thank you, sir.
0: Thank you so much. Thank you.
2: You were listening to a discussion on International Yoga Day, celebration of Bharat's ancient knowledge for global well-being. The participants were Rahul Singh Chauhan, yoga expert, Morarji Desai, National Institute of Yoga, and Sarabjit Kaur, anchor. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official. You may share your feedback about this program through email at airnsdtalks@gmail.com or WhatsApp on 9289094044.
3: Spotlight. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా కథనం చక్కటి తెలుగు సాహిత్య వచన రచనల్ని వినిపించే కార్యక్రమము. కార్యక్రమంలో ఇవాళ కథమానం భవతి నుడుక కథల సంపుటి నుండి పేదోడి గుడి కథ రచన కెవి నరేందర్, చదివినది పి కమలాకర్ రెడ్డి. విందామా మరి.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా కథనం తెలుగు సాహిత్యంలోని చక్కటి కథల్ని ఏర్చికూర్చిన కార్యక్రమం. ఈయలటి కార్యక్రమంలో విందాం కెవి నరేందర్ రచించిన కథమానం భవతి 101 కథల సంపుటి నుంచి పేదోడి గడి అనే కథను. ఈ కథను చదివి వినిపిస్తున్నారు పి కమలాకర్ రెడ్డి. అప్పుడే స్టీలు గ్లాసులో ఛాయ్ తెచ్చి భర్తకిచ్చింది నర్సవ్వ. 3 రోజుల నుంచి వాన జల్లెడవట్టినట్టే వడవట్టే. వరిగడ్డి అంతా నానిపాయ, జీవాలు అరవవట్టే. పోనీ విడిచిపెడదామనుకుంటే పెసరి చేన్ల కాలం, ఎవరి చేన్లనన్నా వడ్డాయంటే మళ్ళా పంచాయతీలు దండుగులు అన్నాడు ఎల్లయ్య భార్యతో ఛాయ్ గ్లాస్ పదిలంగా తీసుకుంటూ. తుఫాన్ లెక్కనే ఉన్నది, పసుల మల్లిగాడు బర్లను కూడా కొట్టుకుపోతలేడు. ఆయనకేం సుఖమచ్చింది, పందిరంతా రొచ్చురొచ్చు కాబట్టే. చెత్రి పట్టుకపోయి చెరువు కట్టపొంట ఎడ్లను మేపుకొస్తావా మరి అంది ఉరుస్తున్న పైకప్పుకేసి చూస్తూ నర్సవ్వ. గదేజుత్తన్న బొంబాయి పోచమ్మ దిక్కు కొట్టుకపోయి మేపుకత్త. ఇల్లంతా గిట్లా ఉరిసి పీతిరికుంటలెక్కున్నది. గీ ఎండకాలమన్నా బెంగళూరు గూన పెంకులేయించుకుందామంటే ఎప్పటి చిప్ప ఏనుగుల్నేనాయే. రైతు మంచిగా బతికే కాలాన్ని మా తాతలు చూడలేదు, మా అయ్యలు చూడలేదు, ఇక మేం కూడా చూడంగావచ్చు. థూ నీ అవ్వ బతుకు బూతుమాట తిట్టుకున్నాడు ఎల్లయ్య. ఆ కాలమూలకన్నా మనమే నయంతి, బుక్కెడంతా అన్నం తింటున్నాం. గంజి అంటే ఎట్లుంటుందో మన పురగాళ్లకు తెలుస్తుందా, మనమే మర్చిపోతిమి అంది నర్సవ్వ. నీ అవ్వ ఛాయ ఉడకలేదేందే, మరి నేనేం చెయ్యాలే, కట్టెలు మండుతలేవు. అప్పుడే నిక్కరంతా బురద పోసుకొని తడిసిపోయి పరిగెత్తుకొచ్చిండు వాళ్ళ చిన్న కొడుకు. వస్తూనే బాపు భాస్కరన్నోళ్ళింట్లా నాగుంబాంజొచ్చింది, కట్టె తీసుకుని నిన్ను రమ్మంటుండ్రు అన్నాడు ఎగబోస్తూ. ఎల్లయ్య లేచి కట్టె కోసం వెతుకుతుంటే, నువ్వు చంపుతావా అయ్యేంది, గా పాపం మనకెందుకు? వాళ్ళు ఈ ఏడు మల్లన్నదేవునికి పెట్టుకోలే, అందుకే వచ్చిందేమో. నేను బావి మీదికి పోయి చాయ గిన్నెలు గడుక్కత్తా, నువ్వు జల్దీ నచ్చి ఎడ్లను మేపుకురా అని చెప్పి బావి వైపు పోయింది. కర్ర దొరక్కపోవడంతో ఎల్లయ్య కొడుకుని తీసుకుని భాస్కర్ ఇంటి వైపు వెళ్ళిపోయాడు. అప్పుడు అతి గంభీరంగా చిట్ చిట్ మన్న శబ్దాలు, ఆ వెంటనే దబీళ్లు మన శబ్దంతో వర్షంలో తడిసి తడిసి ఆ ఇల్లు కూలిపోయింది. బావి మీది నుంచి ఆ శబ్దం విన్న నర్సవ్వ, అయ్యో కొంప గూల్తాంది అన్న అరుపులు పందిరికింది పశువుల అరుపుల్లో కలిసిపోయినాయి. నర్సవ్వ ఏడుస్తూ, అయ్యో రాండ్రి రాండ్రి, మా ఇల్లు గూలింది, పందిరి గూలింది, పశువులు చచ్చిపోయినాయి అని అరుస్తుంటే నిమిషాల్లో అంతా పరిగెత్తుకొచ్చిండ్రు. ఎల్లయ్య విషయం తెలిసి పరిగెత్తుకొచ్చిండు. ఇల్లు కూలిపోయింది, ఇల్లుతో పాటు పందిరి కూడా, దాని కింద చచ్చిపోయిన మూగజీవాలు. బీభత్సంగా ఉందా దృశ్యం. 12,000 విలువ చేసే 2 ఎడ్లు, సూడిబర్రె, చిన్నోడు పోరు పెడితే ఈ మధ్యనే 300 పోసుకున్న చిన్న లేగదుడ, 2 కోళ్ళు, 1 మేకపిల్ల, అన్నీ చచ్చిపోయినాయి. ఎల్లయ్య గుండె వగిలింది. ఒక్కసారిగా బావురుమన్నాడు. పక్కింటి యశోదమ్మ పరిగెత్తుకొచ్చి నర్సవ్వని పట్టుకుని శోకం పెట్టింది.
5: గిరే అదృష్టం అనుకో బిడ్డ, ఇంకా నయం, మీకేం కాలేదు, దేవుడు మనందున్నాడు బిడ్డ, మీకేమన్నా అయితే ఎట్లుంటుండేనే తల్లి
4: అంటూ ఏడుస్తున్నది. కొందరు ఆడవాళ్లు నర్సవ్వను ఓదార్స్తున్నారు. ఎల్లయ్య బాధగా కన్నీళ్లతో ఆకాశం వైపు చూసిండు. మేఘాలు భయంగా పరిగెడుతున్నాయి. అప్పుడే వచ్చిన సర్పంచ్ ఎల్లయ్య భుజం మీద చేయి వేశాడు. ఎల్లయ్య కన్నీళ్లతో చూస్తుంటే, బాధపడకెల్లయ్యా, గిట్ల ఇండ్లు కూలిపోతే గవర్నమెంటు 6,000 రూపాయలిస్తది, రేపో మాపో మనం MRO ఆఫీస్కెళ్దాం అన్నాడు బాధగా. సర్పంచిని చూసిన నర్సవ్వ ఏడుస్తూ వచ్చి అతడి కాళ్ళమీద పడబోయింది.
5: వద్దు వద్దు, మొక్కద్దమ్మా నువ్వు, నాతోటి అయ్యేంత నేను చేస్తా
4: అన్నాడు వెనక్కు జరుగుతూ. ఊరు తరలి రావడం మొదలుపెట్టింది. ఇంకా తుంపర్లు రాలుతూనే ఉన్నాయి. మరునాడు ఎల్లయ్య సర్పంచ్ మండలానికి పోయి MRO కలిసి విషయం చెప్పిండ్రు. ఆయన VRO పిలిచి ఇల్లు కోల్పోయిన సంగతి చెప్పిండు. అతడు వర్షం వెలిసిన 3 రోజులకు కూలిపోయిన ఇంటిని పంచనామా చేయడానికి వచ్చిండు. ఏవేవో ఫారాలు నింపుకున్నాడు, వేలిముద్ర లేయించుకున్నాడు. రేపోసారి RI సాబ్ని కలువుండ్రి అన్నాడు. సర్పంచ్ అతడికి 100 రూపాయలు ఇప్పించాడు ఎల్లయ్య చేత. అప్పటికే దాచిపెట్టుకున్న 150 రూపాయలు ఖర్చయిపోయాయి. పోస్ట్మ్యాన్ ప్రభాకర్ దగ్గర 1,500 అప్పు తీసుకున్నాడు. సర్పంచ్కి తీరిక లేకపోవడంతో ఎల్లయ్యనే రెవెన్యూ ఆఫీసర్ చుట్టూ తిరగడం మొదలుపెట్టిండు. వారం, 10, 15, 20 రోజులు గడిచాయి. అటెండర్కి, జూనియర్ అసిస్టెంట్కి, RIకి ఆ 1,500 ముట్టాయి. పక్కింటి యశోదమ్మ ఇంట్లో ఓ గది ఖాళీ ఉండడంతో దాంట్లోనే తలదాచుకుంటున్నారు. ఓ రోజు సడెన్గా స్కూటర్ మీద ఓడిపడ్డ VRO లచ్చిరెడ్డి,
5: ఎల్లయ్యా నాకు అర్జెంటుగా 500 రూపాయలు కావాలి అన్నాడు.
4: ఇప్పుడు లేవు గదా సారు, ఎల్లయ్య నసిగాడు.
5: లేవుగీవు అనద్దు, నీ పనికోసం నేనెంత తిరుగుతున్నానో నీకు కనబడతలేదా? నాకు కూడా పెన్లాం పోరగాన్లున్నారు, ఎట్లా మరి లేవంటే?
4: చిరాగ్గా అడిగాడు. కొంచెంసేపు ఆగుండ్రి సారు, గా ఉపసర్పంచ్ని అడిగిత్తా అని పరిగెత్తిండు ఎల్లయ్య. పావుగంటలో 500 తెచ్చి చేతిలో పెట్టిండు. లచ్చిరెడ్డి స్కూటర్ స్టార్ట్ చేయబోతూ,
5: ఎల్లన్నా నీ మనసుల్నే ఉంచుకుంటానంటే నేనో మాట చెప్తా, ఆరయ్యగాడు బద్మాషున్నాడు, నువ్వు ఆని నమ్మకు. నువ్వు డైరెక్ట్ పోయి జగిత్యాల MRO సాబ్ ఇల్లుంటది విద్యానగర్లో, ఆయన లేకున్నా ఆయన పెన్లాం చేతులన్నా 1,000 రూపాయలు పెట్టిరా, ఇక తర్వాతి కథంతా నేను చూసుకుంటా అని స్కూటర్ స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయిండు.
4: ఎల్లయ్య గుండెల్లో రాయిపడ్డది. అలాగే అన్నట్లు బాధగా తలూపిండు. తర్వాత తేరుకుని రామేశం ఇంటివైపు నడిచాడు 1,000 రూపాయల అప్పు కోసం. వారం రోజులు గడిచాయి. ఓ అర్ధరాత్రి డిటోనేటర్ల శబ్దాలతో ఊరు ఉలిక్కిపడింది. అంత చీకట్లోనూ అంత నిశ్శబ్దంలోనూ భయం భయంగా ఊరంతా పాకిన వార్త, దొరగడిని నక్సలైట్లు వేల్చేసిండ్రు అని. అందరి ఊహలు పోలీసోళ్లతో ఏం ముప్పు వస్తుందోననే. భయం భయంగా తెల్లవారింది, ఊరంతా కదిలింది. ఏనాడో దొర విడిచిపెట్టిపోయిన పాడుబడ్డ గడి.
5: అక్కడక్కడ పిచ్చి మొక్కలు, ఆకు

0: వచ్చ నాచు పెరిగి శిథిలమైపోయిన గడి. నక్సలైట్ల భయానికి 15 ఏళ్ల కింద దొర విడిచిపెట్టిపోతే కుక్కలకు, మేకలకు, ఆడవాళ్ల దొడ్డికి, పిల్లల దాగుడుమూతలకు, అక్రమ సంబంధాలకు, పాములకు నిలయమై పెచ్చులూడి భయంకరంగా ఊరి మధ్యలో కాముని భూతంలా నిలుచున్న గడి. నక్సలైట్లు ఎందుకు పేల్చారో గాని గడి కుప్పకూలింది. 8 వరకు పోలీసు బలగాలు, రెవెన్యూ సిబ్బంది దిగారు. గడిని పంచనామా చేశారు. గడిని చూడడానికి వచ్చిన రెవెన్యూ సిబ్బందిని చూడగానే ఎల్లయ్య ప్రాణం లేచివచ్చింది. ఎంఆర్ఓ వెనకాలే వచ్చి నిల్చున్నాడు. హైదరాబాద్లో సెటిలైన నరసింగరావు దొరకి విషయం ఫోన్లో చెప్పడానికి ఎంఆర్ఓ సర్పంచ్ ఇంటికి వెళ్ళిండు. ఎల్లయ్య కూడా వెనకే వెళ్ళిండు. హైదరాబాద్కి డయల్ చేశాడు ఎంఆర్ఓ. నరసింగరావు లైన్లోకి రాగానే, సార్, నేను ఎంఆర్ఓని, మీ గడిని నక్సలైట్లు పేల్చేశారు అని చెప్పాడు. సరే, ఎంత వాల్యుయేషన్ కడుతున్నారు? అక్కడి నుంచి దొర అడిగిండు. సార్, 7 లేక 8 అనుకుంటున్నాం. దాని వాల్యుయేషన్ 8 లక్షలు రాయండి, నేను అటు వచ్చినప్పుడు కలుస్తాను అన్నాడు దొర. సరే సార్ అన్నాడు ఎంఆర్ఓ. నక్సలైట్ల కడుపు సల్లగుండా, నక్సలైట్ల కడుపు సల్లగుండా. అవతల నుంచి దొర నవ్వాడు. ఉంటాను సార్ అని ఫోన్ పెట్టాడు ఎంఆర్ఓ. సర్పంచ్ పక్కనే నిల్చున్న ఎల్లయ్యని చూసి, ఎల్లయ్యా, నీ ఇంటికి 4000 శాంక్షన్ అయ్యాయి, రేపు ఆఫీస్కొచ్చి తీసుకెళ్ళు అన్నాడు. మంచిది సారు అన్నాడు ఎల్లయ్య. అప్పుడే అక్కడికచ్చిన విఆర్ఓ లచ్చిరెడ్డిని చూసి పక్కకు తీసుకెళ్లాడు ఎల్లయ్య. సారు, 6000 8000 వత్తాయంటివి, ఎంఆర్ఓ సాబేమో 4000 అంటున్నాడు అన్నాడు. ఎల్లన్నా, నేనేం చేయాలి చెప్పు, 100 సార్లు మొత్తుకున్న ఆరాయగాడు చేసిండు ఇదంతా. ఇప్పుడైతే అచ్చింది తీసుకోరాదే, టైం వచ్చినప్పుడు నీకేమైనా లోన్ ఇప్పిస్తతి అనేసి విఆర్ఓ హడావుడిగా వెళ్లిపోయి రాత పనుల్లో మునిగిపోయాడు. ఎస్ఐ కూడా సర్పంచ్ ఇంటికి రావడంతో సర్పంచ్ హడావుడి పడుతున్నాడు. ఎల్లయ్యా, ఎంఆర్ఓ సాబ్ నీ పైసలు రేపు ఇస్తాడు గాని ఇండియన్కకు పోయి 3 కోళ్లని కొయిపో. ఇయాల అమీన్ సాబ్ ఎంఆర్ఓ సాబ్ మనింట్లోనే తింటారు అన్నాడు. ఎల్లయ్యకి కోళ్లని కోయక తప్పింది కాదు. మర్నాడు సాయంత్రం నీరసంగా వచ్చిన భర్తని చూసి నర్సవ్వ అడిగింది, పైసలిచ్చిండ్రా? నిస్సత్తువగా కూలబడుతూ జేబులోంచి డబ్బు తీసి నర్సవ్వ చేతిలో పెట్టాడు. 10 రూపాయల కాగితాల్ని 10 లంగా లెక్కపెట్టి, గిదేందయ్యా, ఇంట్లోకెళ్లి మొదట్లో తీసుకుపోయిన గదే 150 రూపాయలు తెచ్చినావు అంది ఆందోళనగా. పట్వారీ ఖర్చు, సర్పంచ్ ఖర్చు, ఎంఆర్ఓ ఖర్చు, ఆర్ఐ ఖర్చు, నా బస్ కిరాయిలు అన్నీ వంగ 4000లకెళ్లి 150 మిగిలినాయి. ఆవేదన, ఆక్రోశం, దుఃఖం సమ్మిళితమై నర్సవ్వ గుండెని తాకాయి. థూ నీ అవ్వ, దొడ్డికి పోవడానికి కూడా పనికిరాని పాడుబడ్డ గడీలు గూలితే లచ్చలకు లచ్చలిత్తరు, ఆకుపచ్చటి గూడుగూలిపోతే లంచాలు దిగమింగి గీపైసలిత్తరా, ఆళ్ల ముఖాల మీదన కొట్టిరాకపోయినావు అంటూ 150 రూపాయల్ని ఎల్లయ్య మొహంపై విసిరికొట్టింది. నర్సవ్వ మనసులో కూలిపోయిన ఇల్లు మెదిలింది. గోడకి జారగిలబడి సన్నగా ఏడవడం మొదలుపెట్టింది. ఎడ్లు, సూడిబర్రే, లేగదుడ, మేకపిల్ల ఒక్కొక్కటిగా ఎల్లయ్యకి గుర్తొచ్చాయి. గుండె పగిలింది. భార్యని దగ్గరకు తీసుకుని బావురుమంటూ ఏడుస్తున్నాడు. అర్థం కాకపోయినా అన్నం తింటున్న పిల్లలిద్దరూ ఏడవడం మొదలుపెట్టిండ్రు. వాళ్ల ఏడుపు 4 గోడల మధ్య శిథిలమైపోయింది. వాళ్లని ఓదార్చడానికి ఏ ప్రభుత్వ పథకాలు లేవు, ఉన్నా లంచమివ్వడానికి మిగిలిందేమీ లేదు. ఇంతవరకు కెవి నరేందర్ రచించిన కథమానం భవతి 101 కథల సంపుటి నుంచి పేదోడి గడి అనే కథను వినిపించారు పి. కమలాకర్ రెడ్డి. ఇంతటితో ఇయలటి కథనం కార్యక్రమం సమాప్తం.
1: ఇది ఇయల్టి కథనం కార్యక్రమము. ఈ కార్యక్రమాన్ని వినలేకపోయినా లేదా మళ్ళీ వినాలంటే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళినా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM అని టైప్ చేస్తే ఇప్పుడు ప్రసారమైన కథనం కార్యక్రమంతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాన్ని ఇనుండ్రి. ఇని గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. కథనం కార్యక్రమము ప్రతి ఆది సోమవారాలలో రాత్రి 9:00 9:30 నిమిషాలకు ప్రసారమైతుంది.

ఇప్పుడు ప్రసారమైన కథనం కార్యక్రమము తిరిగి రేపు పొద్దుగల 8:30 పునః ప్రసారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మీరు వింటున్నారు శ్రోతలు. ఐసీసీ మహిళా T20 ప్రపంచకప్ 2026లో భాగంగా మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ స్టేడియంలో ఇండియా దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్పై హిందీ ఇంగ్లీష్ భాషలో ప్రత్యక్ష వ్యాఖ్యానము మ్యాచ్ ముగిసే వరకు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM పైన వింటున్నారు. అలాగే ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ పైన కార్యక్రమాలన్నీ యథావిధిగా ప్రసారమవుతాయి.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: రేపు రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో కథమానం భవతి నుడుక కథల సంపుటి నుండి దొరమల్ల వచ్చిండు కథ వింటారు. రచన కేవీ నరేందర్, చదువుతారు పీకమలాకర్ రెడ్డి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇక ఏనుండ్రి కొత్త పాత ముచ్చట్లతో అలరించే కార్యక్రమము. కార్యక్రమంలో ఇవాళ రచయిత సంగిశెట్టి శ్రీనివాస్తో ముచ్చట మొదటి భాగం. ముచ్చట పెడతారు సుమనస్పతి రెడ్డి.
1: శ్రీనివాస్ గారు నమస్తే.
2: నమస్తే.
1: మీరు 2004 నుండి మొదలు పెట్టుకుని 14-15 సంవత్సరాల్లో ఒక 80 పైచీలకు పుస్తకాలు ప్రచురించారు. దాదాపు 500 వ్యాసాలు రాసినారు. ఇవన్నీ కూడా తెలంగాణ సాహిత్యము, సంస్కృతి వీటి గురించి పరిశోధన స్థాయిలో జరిగిన కొత్త విషయాలను ఆవిష్కరించడానికి జరిగిన కొత్త విషయాలను బయటికి తెచ్చి తెలంగాణకు, ముఖ్యంగా తన సాహిత్యపు ఉనికి తెలియజేయడానికి నిరవధికమైన ప్రయత్నంలాగా చేసిన పనులు ఇవి. ఈ పని ఇట్లా మొదలు పెట్టాలి, ఈ స్థాయిలో చేయాలనే ఆలోచన అసలు ఎట్లా మొదలై?
2: దానికి చాలా పెద్ద చరిత్రనే ఉంది, కానీ అది చరిత్ర లోతుల్లోకి కాకుండా క్లుప్తంగానే చెప్తాను. నేను 1991 ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం చేస్తూ ఉన్నాను. జర్నలిజంలో బెస్ట్ స్టూడెంట్కు షోయబుల్లా ఖాన్ మెమోరియల్ అవార్డు ఇచ్చేవాళ్ళు. షోయబుల్లా ఖాన్ ఎవరు అనేది ఆనాడు యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్లు ఒకరిద్దరికి తప్ప మిగతా స్టూడెంట్స్కు తెలియదు, స్టాఫ్కు కూడా తెలియదు. అరే మనం ఒక వ్యక్తి పేరిట అవార్డు ఇస్తున్నాము, ఆ వ్యక్తి ఎవరు అనేది తెలియకుండా ఎట్లా అని చెప్పి లోతుల్లోకి పోతే, షోయబుల్లా ఖాన్ అనేది అతను రజాకర్ల చేతిలో చనిపోవడము, ఆయన ఇమ్రోజ్ అని చెప్పి పత్రిక పెట్టడము, మందుమూల నరసింహరావుతోటి కలిసి పనిచేయడము, ఇంత గొప్ప చరిత్ర ఉన్న వ్యక్తి గురించి మన వాడు ఎందుకంటే ఆయన గురించి ఎందుకు తెలియదు అని చెప్పి లోతుల్లోకి పోవడం జరిగింది. ఆ లోతుల్లోకి పోయే క్రమంలోనే నేను జర్నలిజం ఎంఫిల్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ని 92, దాంట్లో నేను తెలంగాణ పత్రికారంగ చరిత్ర అనేది నేను నా జర్నలిజం రీసెర్చ్ టాపిక్గా ఎంచుకున్నాను. దాంట్లో లోతుల్లోకి పోతే పత్రికల గురించి చేస్తే భాగ్యరెడ్డి వర్మ భాగ్యనగర్ అని పత్రిక స్థాపించడం, గోల్కొండ పత్రిక, ఇవన్నీ పత్రికల లోతుల్లోకి పోయి చదువుతున్న క్రమంలో అరే మనకు ఘనమైన చరిత్ర ఉంది, ఇంత గొప్ప చరిత్ర ఉంది, ఈ చరిత్ర ఎక్కడా రికార్డు కాలేదు, ఇది రికార్డు కావాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి ఆ సమయంలోనే మేము యూనివర్సిటీలో తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేయడంతో వరుసగా ఇక ఈ పనిలోకి దిగి ఒకటొకటిగా అన్ని తీసుకురావడం.
1: ఇంతకు ముందు పరిశోధన రంగంలోకి, ముఖ్యంగా జర్నలిజం ఎంఫిల్ కోసం చేసిన పరిశోధనతో తెలంగాణలో ఈ రంగంలో, సాహిత్య రంగంలో కూడా ఎంత పని జరిగింది అది మనకు తెలియకుండా పోయింది అనే ఆలోచన అభిప్రాయం మీరు నిర్ధారణగా చేసుకున్నారు. కానీ అంతకు ముందు నుంచి కూడా తెలంగాణ గురించి అన్యాయం జరిగింది అనే అభిప్రాయం అది ఎట్లా నాటుకుంది మీరు?
2: అంటే చూస్తున్నాం కదా ఇప్పుడు గోల్కొండ పత్రిక నడిపించినటువంటి సురవరం ప్రతాప్ రెడ్డి గురించి, అదే సమయంలో నార్ల వెంకటేశ్వరరావుకు సంబంధించిన వాల్యూమ్స్ వాల్యూమ్స్ పుస్తకాలు వచ్చినాయి. నార్ల వెంకటేశ్వరరావు నడిపించినటువంటి పత్రిక సంపాదకీయాలు కానీ అవన్నీ ఒక దగ్గర రికార్డ్ అయి ఉన్నాయి. మరి ఆయన కంటే ముందు నుంచి ఆయన కంటే గొప్పగా పత్రిక నడిపించినటువంటి సురవరం ప్రతాప్ రెడ్డి గురించి ఎందుకు తెలియదు, ఆయన ఒక కవిగా ఎందుకు తెలియదు
1: అని మొత్తం మీద ఈ రకంగా పత్రికా రంగం గురించి చేసిన పరిశోధన అక్కడి నుంచి మొదలై మీరు తెలంగాణ సాహిత్యము, తెలంగాణలో రచనా సంవిధానాలు ఎట్లా ఉన్నాయి ఆధునిక కాలంలో, వీటి గురించి మీ దృష్టి అటువైపు మళ్ళింది.
2: అదే పత్రికా రంగం గురించి చేస్తున్న క్రమంలోనే ఆ పత్రికల్లో వచ్చిన కథలు చదవడం జరిగింది. ఆ కథలు చదువుతున్న క్రమంలో అరే చాలా మంది విరసం వచ్చిన తర్వాత గాని, తెలంగాణలో 70 గాని కథలు రాలేదు, అంతకుముందు కథలు లేవు అని చెప్పి ఒక అభిప్రాయం సాహిత్య రంగంలో స్థిరపడి ఉన్నది. అరే మరి 1915 ఇతబోధిని అని చెప్పి మహబూబ్ నగర్ నుంచి వచ్చినటువంటి ఇతబోధిని పత్రికలోనే రాజయ్య సోమయాజుల లాంటి కథలు వచ్చినాయి అని చెప్పి అవన్నీ లెక్క తీసుకుని ఒక్కొక్క కథ లిస్ట్ అవుట్ చేసుకుంటూ పోతే 1600 కథలు లిస్ట్ అవుట్ అయినాయి. ఈ 1600 కథల్ని ఒక దగ్గరికి చేర్చి
1: ఎన్ని సంవత్సరాల నిడివిలో,
2: 1915 వరకు 9 నేను తీసుకున్నాను. ఎందుకంటే వీళ్ళు 72 అని చెప్పినప్పటికీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కలియక ముందు తెలంగాణ రాష్ట్రం ఇంటాక్ట్ గా ఉన్న సమయంలో ఎన్ని కథలు వచ్చినాయని చెప్పి హైదరాబాద్ రాష్ట్రంలో 1600 కథలు వచ్చినాయి. ఆ 1600 కథల్లో ఒక 700-800 కథకులు ఉన్నారు అనే విషయం కూడా నిర్ధారించి చెప్పడం జరిగింది.
1: ఒకటి చెప్పండి, ఇవి గ్రంథాలయాల్లో ఎక్కడో ఈ పత్రికలు దొరుకుతున్నాయి, పరిశోధన చేయాలనుకుంటే అక్కడ ఉన్నాయి కదా, ఎవరు మీకంటే ముందు ఎందుకు చేయలేదంటారు ఈ పని?
2: అంటే ఇది రీసెర్చ్ అనేది నిజానికి అప్పుడైనా ఇప్పుడైనా థ్యాంక్లెస్ జాబ్. ఆ థ్యాంక్లెస్ జాబ్ దాని వల్ల మనకు ప్రయోజనం ఏమి పెద్దగా ఉండదు అనే దాంతో ఎవరు చేయకపోయి ఉండొచ్చు. నేను ఉద్యమం దృష్టికోణం నుంచి చూస్తున్నాను కాబట్టి తెలంగాణ ఉద్యమానికి ఇది ఊతం ఇస్తుంది, ఇట్లాంటి పరిశోధనలు ఉద్యమానికి ముందుకు తీసుకుపోవడానికి తోడ్పడతాయనే ఉద్దేశంతో వాటి మీద దృష్టి కేంద్రీకరించి బండార అచ్చమాంబ తొలి తెలుగు కథకురాలు, ఆమె తెలంగాణకు ఎక్కువ సంబంధం ఉన్నది, తెలంగాణలో ఆమె పుట్టి పెరిగింది, తెలంగాణ అతన్ని పెళ్లి చేసుకుంది అని చెప్పి ఆమె కథలు వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అలాగే ఆవుల పిచ్చయ్య అని చెప్పి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో కథలు రాసి ఆయన కథలు అచ్చు వేసిండు, ఆయన కథల్ని కూడా ఒక సంకలనంగా తీసుకొచ్చినాను. ఆ తర్వాత తెలంగాణ భాషలో రాసిన సురమౌళి ఆల్ ఇండియా రేడియోలో కూడా చాలా రోజులు పనిచేసిండు, ఆయన కథల్ని కూడా మొట్టమొదటిసారిగా నేనే కథలు రాదు.
1: తొలి తెలుగు కవయిత్రి కుప్పాంబిక అని కూడా ఒకరిని మీరు తీసుకొచ్చారు,
2: అది ఎట్లా జరిగింది అంటే నేను మహబూబ్ నగర్ సంబంధించిన చరిత్ర చదువుతున్న క్రమంలో మహబూబ్ నగర్ జిల్లా సర్వస్వంలో ఒక దగ్గర కుప్పాంబిక అనే కవయిత్రి గురించి రాసిరు. మరి ఆమె కవయిత్రి అని చెప్పి చెప్పిరు గాని మన రంగనాథ రామాయణం రాసిన గోణబుద్ధారెడ్డి కూతురు అని చెప్పి కూడా రాసిరు. ఆమె రచనలు ఎక్కడ ఏవి దొరుకుతలేవు, ఈ రచనలు చేసింది అని చెప్తారు మరి ఎక్కడ దొరుకుతలేవు అని చెప్పి అప్పటి వరకు వచ్చిన పిహెచ్డి థీసిస్లు ఇవన్నీ కూడా అవలోడనం చేయడం మూలంగా లోపలికి పోయి పరిశోధించి ఆమెది ఒక పోయం పట్టుకున్నాను, తాళపత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి ఆ పద్యము తీసుకొని ఆ పద్యము ద్వారానే ఈమె తొలి తెలుగు కవయిత్రి అని చెప్పి ఆ పద్యం కూడా దాన్ని
1: చెందిన కవయిత్రి.
2: గోణబుద్ధారెడ్డి కూతురు అంటే 12వ శతాబ్దం.
1: అయితే పూర్తి రచన దొరకట్లేదు ఆమెది,
2: ఆమె ఒక్క పోయమే దొరికింది. ఆ ఒక్క పోయం తోటి ఆమె మొట్టమొదటి తెలుగు కవయిత్రిగా నిరూపణ చేయడం జరిగింది.
1: ఇప్పుడు మొదలు పెట్టడమే మీ దృష్టి వీటన్నిటి మీద వెళ్ళింది అంటే ఇంకా పత్రికా రంగం గురించిన పరిశోధన చేయాలనుకున్నారు కానీ పత్రికల్లో అనేక రకాల రచనలు ఉండడం వల్ల మీ దృష్టి విస్తృతం కాక మీకు తప్పలేదు, మీకు ఆసక్తి ఉంది కాబట్టి అనేక దిశలుగా మీ పరిశోధన సాగింది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అంటే మనం పరిమిత సమయంలో ఈ ఇంటర్వ్యూ చేయాలి కాబట్టి ఎన్నెన్ని దిశలుగా మీ పరిశోధన సాగింది అని ఏదైనా మనం అట్లా వర్గీకరించుకోవచ్చా?
2: వర్గీకరించుకోవచ్చా అంటే దాన్ని చూడాల్సి ఉంటది, ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా ఉద్యమకారులు అనే కొంత రినైజెన్స్ లేదా పునర్వికాసం జరుగుతున్న క్రమంలో కొన్ని కీలకమైన అంశాలు ఉంటే వాటికి సంబంధించి పరిశోధన చేయాల్సి ఉంటది. వాటిని ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో సురవరం ప్రతాప్ రెడ్డి కూడా ఇదే పనిచేసిండు, ఆయన బహుముఖాలుగా పనిచేయాల్సి వచ్చింది ఎందుకంటే ఆనాటి అవసరం అలాంటిది. దాదాపు అలాంటి అవసరమే తెలంగాణ ఉద్యమ కాలంలో ఉండింది. ఆ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని నేను తెలంగాణ పత్రికా రంగ చరిత్ర మీద పరిశోధన చేయడం జరిగింది. తెలంగాణకు సంబంధించిన సాహిత్యము, చరిత్ర, నవల, తెలంగాణ హెరిటేజ్,
1: కల్చర్
2: వారసత్వం మీద చేయడం జరిగింది. అలాగే తెలంగాణ గ్రంథాలయోద్యమ చరిత్ర కూడా దాంట్లో భాగంగా డీప్ గా పోయి ఈ గ్రంథాలయోద్యమం ఎలాంటి తెలంగాణ పునర్వికాసానికి 1901 నుంచి ఎట్లా తోడ్పడింది అనేది కూడా పరిశోధించడం జరిగింది. ఈ పరిశోధిస్తున్న క్రమంలో మహిళలు ఎంతమంది ఉన్నారు, తెలంగాణకు సంబంధించిన కింది కులాల వాళ్ళు రాసిన సాహిత్యం ఏంది అనేది కూడా నేను ఒక ప్రత్యేక

0: పనిచేసేది, రాంభట్ల కృష్ణమూర్తి గారు కూడా అదే ఆఫీస్ లో పనిచేసేది మిజాన్ పత్రికలో. రాంభట్ల కృష్ణమూర్తి గారు ఆ రోజు ముందుగానే వచ్చి అక్కడ చూస్తే ఆ డస్ట్బిన్ లో ఒకటి ఏదో పేపర్లు పడేసి ఉన్నాయి. ఆయన ఆ పేపర్లు తీసుకొని చదివి, ఇదేంది అద్భుతమైన కథ ఉన్నది, అప్పుడు జరుగుతున్నటువంటి తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించిన కథ అది, ఆ ఉద్యమ సమయంలో ఉద్యమం గురించి రాసిన చాలా తక్కువ కథలలో ఆయన వెట్టి చాకలి దినచర్య అని చెప్పి ఆవుల పిచ్చయ్య గారు రాశారు. ఇంత మంచి కథను తీసి చిత్రపుట్ట వేసారు అని చెప్పి ఆగ్రహంగా పోయి అడవి బాబురాజు తోటి, ఎందుకంటే అడవి బాబురాజు ఆ మీజాన్ పత్రిక సంపాదకుడుగా ఉండేవారు, ఆయనకు తీసుకుపోయి చూపిస్తే అరే బాగున్నది కథ అచ్చేయండి అని చెప్పి అచ్చేయడం మూలంగా ఒక మరుగున పడిపోవలసిన ఒక గొప్ప కథకుని మీజాన్ పత్రిక వెలుగులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత సాయుధ పోరాటం దృష్టి దృక్కోణంలో చాలా కథలు ఆయన రాసిండు, వాటిని నేను నా సంపాదకత్వంలో తీసుకురావడం జరిగింది.
1: మొత్తం మీద 56 వరకు ఆధునిక కాలంలో 1956 వరకు అంతకుముందు 3-4 దశాబ్దాల నుంచి రాసిన కథకులు సాహిత్యకారులు 600 మందిని మీరు గుర్తించారు. ఇందులో కొత్త వాళ్ళు ఎంతమంది అంటే, ఇంతకు ముందు కొత్త వాళ్ళు అంటే నా ఉద్దేశం ఇంతకు ముందు తెలంగాణ సమాజానికి తెలియకుండా మరుగున పడి ఉన్న కథకులు ఎంతమంది?
0: తెలంగాణకు ఆ టైంలో 72 ముందే తెలంగాణ నుంచి కథలు లేవని చెప్పి చెప్పారు. కథలు లేవంటే కథకులు కూడా లేరు అనే వాళ్ళ ఉద్దేశం. కాకపోతే ఆళ్వార స్వామి, భాస్కర భట్ల కృష్ణారావు, సురమౌళి, సురవరం ప్రతాప్ రెడ్డి ఎక్కువ ఒక డజన్ మంది కథకులు తెలుసు. కానీ ఈ మిగతా 500 మంది కథకులకు సంబంధించి నేను ఆ డేటా తీసుకొచ్చి 500 మంది, ఆ తర్వాత కూడా చాలా మంది కథకులు నా దృష్టిలో వెలుగులోకి వచ్చారు. నా దృష్టికి రావడంతో వాళ్ళని రికార్డ్ చేయడం జరిగింది. దాంట్లో ఎల్లాప్రగడ సీతాకుమారి గాని, నందగిరి వెంకట్రావు అని చెప్పి ఆయన 1930 నాటికే భారతి లాంటి పత్రికలలో ఆయన కథలు వచ్చాయినాయి. నందగిరి ఇందిరాదేవి ఆయన భార్య, వడ్లకొండ నరసింహరావు అని చెప్పి ఇంకొక నందగిరి ఇందిరాదేవి వాళ్ళ తండ్రి, మాడపాటి హనుమంతరావు, కొన్ని కథలు వెలుగులోకి వచ్చినప్పటికీ చాలా కథలు ఇంకా వెలుగులోకి రాకుండా ఉండిండే. మాడపాటి హనుమంతరావు కథలు తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి దళిత కథకునిగా భాగ్యరెడ్డి వర్మను ఎస్టాబ్లిష్ చేసి ఆయన తొలి దళిత కథకుడు అజ్ఞాతవాసి అని చెప్పి ఆయన రాసిన కథ తొలి దళిత కథగా నిరూపించడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక మహిళ ఏంది, మన తాడి నాగమ్మ అని చెప్పి, ఆమె ఆంధ్రామ అయినప్పటికీ తెలుగు సాహిత్యంలో దళిత కథకురాలుగా ఆమె కథలను కూడా నేను వెలుగులోకి తీసుకొచ్చి ఆ కథలను కూడా అచ్చివేయడం జరిగింది. నిజానికి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన తాడి నాగమ్మ 1918లో మన గాడిచర్ల హరిసర్వోత్తమరావు, అంటే గాడిచర్ల హరిసర్వోత్తమరావు అని చెప్పి ఖచ్చితంగా చెప్పలేము కానీ ఆ కథ రాసిన తీరు, కథ అచ్చైన, ఎందుకంటే హరిసర్వోత్తమరావు భార్య నడిపించిన పత్రికలో ఆ కథ అచ్చయింది. దాంతో ఆ కథ గాడిచర్ల హరిసర్వోత్తమరావు రాసి ఉండొచ్చు అని చెప్పి ఒక ఊహ, ఎందుకంటే ఆ కథలో ఆ కథకుడి పేరు లేదు. అట్లా రాయలసీమ నుంచి వచ్చిన తొలి కథగా అప్పటి వరకు నిర్ధారించడం జరిగింది. ఆ తర్వాత ఇంకా కొత్త కథ ముందుకు పోయి కొత్త అంతకంటే ముందు నుంచి రాయలసీమ నుంచి వచ్చిన కథలు ఉన్నాయి అనేది నిరూపించబడ్డాయి.
1: ఎక్కువగా కథకుల మీద మీరు దృష్టి కేంద్రీకరించినట్టు ఇప్పటి వరకు మాట్లాడుతున్న దాన్ని బట్టి అనిపిస్తున్నది. కవుల విషయంలో ఇంత నిర్లక్ష్యము, కవుల గురించి అసలు గుర్తించకపోవడం అనేది కథకుల గురించి ఉన్న స్థాయిలో లేదంటారా ఆధునిక తెలంగాణ సాహిత్య చరిత్ర చూసుకుంటే?
0: అదే అంటే మనకు ఒక దురదృష్టం ఏంది అంటే తొలి దశలో వచ్చిన పత్రికల ప్రతులు అనేది అన్ని సమగ్రంగా దొరకకపోవడం. నీలగిరి పత్రిక ఒక సమయంలో ఒక సంవత్సరానికి సంబంధించిన ప్రతులు వేమన ఆంధ్రప్రదేశం భాషా నిలయంలో ఉండేటివి. అప్పుడు ఉన్నప్పుడు నేను కొన్ని నా రీసెర్చ్ లో భాగంగా కొన్ని పద్యాలు రాసిన వాళ్ళ కవుల గురించి రాసుకున్నాను. తర్వాత సంవత్సరం పోయి చూస్తే ప్రతులు ఆ లైబ్రరీలో ఎవరో తీసుకొని పోయి మళ్ళీ ఇవ్వలేదు అని చెప్పారు. అలాగే తెలుగు పత్రిక వద్రా సోదరులు నడిపించినటువంటి పత్రిక కూడా కేవలం ఒక సంవత్సరం ప్రతులే దొరుకుతా ఉన్నాయి. హితబోధిని కూడా ఒక సంవత్సరం ప్రతులే.
1: ఇట్లా చూసుకుంటే దొరకాల్సిన వాటిలో ఎంత శాతం దొరికినా మీకు పత్రికలు ఉండుండనే అయితే అప్పుడు ప్రచురింపబడిన వాటి పేర్లు అయితే మీకు తెలుసు?
0: పేర్లు తెలుసు. ఇప్పుడు 6 ఏండ్లు నీలగిరి పత్రిక వచ్చింది, 6 ఏండ్లు తెలుగు పత్రిక వచ్చింది. ఒక సంవత్సరం పత్రికలే మనకు అందుబాటులో ఉన్నాయి. అంటే ఒక అది 16% మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి. అందుబాటులో ఉన్న పోయెట్రీ అంతా కూడా ఇప్పటి వరకు ఎక్కడ రికార్డు చేయలేదు. ఆ 100 ఏండ్ల తెలుగు కవిత్వం పేరిట సుంకిరెడ్డి నారాయణ రెడ్డి నేను కలిసి త్వరలో ఒక యాంథాలజీ
1: తీసుకురావాలి.
0: దాంట్లో ఈ 100 ఏండ్ల సమగ్రమైన కవిత్వం 1901 నుంచి 2014 వరకు 114, ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యే నాటి వరకు ఒక 114 ఏండ్ల

0: తెలంగాణ కవిత్వాన్ని ఒక 1000 పుటలలో సమగ్రంగా తీసుకొచ్చే పనిలో ఉన్నాము. అప్పుడు ఈ పత్రికలలో ఇప్పటి వరకు వెలుగులోకి రాని చాలా పోయిటరీ దాంట్లో రికార్డ్ అవుతుంది.
1: ఇప్పటిదాకా రచయిత సంగిశెట్టి శ్రీనివాస్తో ముచ్చట మొదటి భాగం విన్నారు. ముచ్చట పెట్టింది సుమనస్పతి రెడ్డి. ఇది ఏఎల్టీ ఇక నుండి కార్యక్రమము. రేపు రాత్రి 9:45 ముచ్చట కార్యక్రమంలో నా కవితా ప్రయాణం, ఆదిలాబాద్కు చెందిన కవి రచయిత విశ్రాంత ఉపాధ్యాయుడు డాక్టర్ ఉదారి నారాయణతో ముచ్చట మొదటి భాగం. ముచ్చట పెట్టింది కేలినిన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

రేడియో మాణిక్యాలు. ఆకాశవాణి భాండగారం నుంచి ఏర్చికూర్చిన అపురూపమైన పాత రేడియో కార్యక్రమాలు వినిపించే కార్యక్రమము. కార్యక్రమంలో ఇవాళ మల్లికాయ గజల్ బేగం అక్తర్ ప్రత్యేక కార్యక్రమము. సమర్పణ ఎస్ రాజవర్ధన్.

బేగం అఖ్తర్ తండ్రి అస్గర్ హుసేన్, పేరు మోసిన అడ్వకేటు. తల్లి ముష్తరీబాయి. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, పెద్ద కుమార్తె జోహరా, రెండో కుమార్తె బిబ్బి. ఈమెనే తరువాతి కాలంలో బేగం అఖ్తర్ అయింది. బేగం అఖ్తర్ కిన్నెర కంఠాన్ని గమనించిన ఆమె తల్లి ముష్తరీబాయి సంగీతం నేర్పించాలని సంకల్పించింది. తొలుత చంద్రబాయి అనే ఆవిడ దగ్గర

కొంతకాలం సంగీత శిక్షణ పొందింది కూడా. తర్వాత పాట్నాకు చెందిన విఖ్యాత సారంగీ వాదకుడు ఉస్తాద్ ఇమ్దాద్ ఖాన్ సాహెబ్ వద్ద కొంతకాలం, ఇంకా పాట్యాలా ఘరానాకు చెందిన ఉస్తాద్ అతా మొహమ్మద్ ఖాన్ సాహెబ్ వద్ద కొన్నాళ్ళు సంగీతాన్ని అభ్యసించింది. చివరికి కిరాణా ఘరానాకు చెందిన ఉస్తాద్ అబ్దుల్ వహీద్ ఖాన్ సాహెబ్ వద్ద సంగీతం నేర్చింది. అందువల్లనే ఆమె గాత్రంలో అంతటి సౌకుమార్యం అబ్బిందని అభిజ్ఞులంటారు.

తొలుత అక్తరీబాయి పాడిన దీవాన బనానా హై తో దీవాన బనాదే, వర్ణ కహీ తక్దీర్ తమాషాన బనాదే అనే గజల్ పాడి చాలామంది

సంగీత రసజ్ఞులను తన గజల్ గానం ద్వారా దీవానాలుగా మార్చింది. బెహజాద్ లక్నవి రాసిన సూఫీ భావ విలసితమైన ఈ గజల్ పాడటం అయిపోగానే చివర్లో మేరానాం అఖ్తరీబాయి ఫైజాబాదీ అని వినిపించేది. ఈ మధ్యనే స్వర్గస్థుడైన సంగీత మార్తాండ పండిత్ జస్రాజ్ తాను చిన్నతనాన బడి ఎగ్గొట్టి ఒక హోటల్ ముందు నిలబడి అక్కడ రికార్డుల్లో వినిపించే ఈ గజల్ను ఎన్నోసార్లు విన్నాడని చెప్పుకునేవాడు. ఈ గజల్ తన హృదయంలో ముద్రించుకుపోయింది అనేవాడు.

అత్తరీబాయి పాడిన గజళ్లన్నీ అటువంటివే. గజలంటే ఇది, గజల్గానం ఇలా ఉండాలి అని గజల్గానానికి ఒరవడిదిద్దింది బేగం అఖ్తర్. అంతకు పూర్వం గజల్ గాయికా గాయకులు లేరని కాదు, గజల్గానంలో విలక్షణమైన బాణీని ఏర్పాటు చేసుకున్నది బేగం అఖ్తర్. ఆమె గానం చేసినందువల్లనే ఎందరో కవులు ప్రసిద్ధి చెందినారనుట అతిశయోక్తి కాదు. వర్ధమాన కవులు ఎందరో తమ గజళ్లను ఆమె గానం చేస్తే బాగుండేది అనుకునేవారు. రాజులు, మహారాజులు, నవాబులు, జాగీర్దార్లు తమ ఇండ్లలో జరుపుకునే శుభకార్యాల్లో గజల్గాన సభలను ఏర్పాటు చేసి ఆనాటి మేటి గాయనీమణులైన జద్దన్బాయి, వైదన్బాయి, రసూలన్బాయి మొదలైన వారి చేత గజల్గానం చేయించేవారు. వారు ఠుమ్రీ దాద్రాలు కూడా పాడేవారు.

బేగం అక్తర్ కూడా గజల్ గానంతో పాటు ఠుమ్రీ, దాద్రా, చైతి, కజరీ వంటి ఉపశాస్త్రీయ సంగీతాన్ని కూడా గానం చేసేది. కానీ ఆమెనందరూ గజల్ గాయికగానే గుర్తిస్తారు. బేగం అక్తర్ గాయన శైలి విలక్షణమైనదని ఇంతకు ముందే చెప్పుకున్నాం. కవి భావానికి అధిక ప్రాధాన్యతనిచ్చి సంగీతాన్ని వాహికగా వాడుకునేది. కనుక శ్రోతలకు గజల్ భావం అవగతమై వారి నోటి నుండి అసంకల్పితంగా వాహ్వా అనే ప్రశంస వెలువడేది. ఆవిడ కంఠం కూడా మధురమైనదే కనుక గజల్ భావంతో సంగీతం కలగలిపి బంగారానికి తావ్యబ్బిన

ബേഗമക്തർ രൂപലാവണ്യം, ലഖ്നവി മര്യാദ, സംസ്കാരമുട്ടിപ്പടെ ചതുര സംഭാഷണ, ഉർദു സാഹിത്യാഭിനിവേശം, ലഖ്നവി തെഹജീബ്, ഗസൽ ശബ്ദോച്ചാരണ മുതലൈന అన్ని ఆమె గజల్ గాయన శైలిలో ప్రత్యేకమైనవి. కనుకనే ఆమె గజల్ క్వీన్ అయింది. ఈనాటికి ఆమె స్థానాన్ని మరొకరు అందుకోలేకపోయినారనేది సత్యం. ఆమె శిష్యురాళ్లు కూడా అంత అలవోకగా పాడలేకపోవడం గమనించవచ్చు. వారి శైలి మరో రకంగా మారిపోయింది. కనుక బేగమక్తర్ బేగమక్తర్గానే నిలిచిపోయింది. అక్తరీబాయి ఫైజాబాది అపారమైన యశస్సును, ధనాన్ని సంపాదించిన తరువాత లక్నో నవాబు వంశానికి చెందిన బారిస్టర్ ఇష్తియాక్ అబ్బాసీని నికాహ చేసుకుని అక్తరీబాయి కాస్త బేగం అక్తర్గా మారి నవాబుల బంగ్లాలో పరదాచాటుకు వెళ్లిపోయింది. కులీనుడైన అబ్బాసీ సాహెబ్ సంప్రదాయానికి విలువనిచ్చే నైష్టికుడు. తన జనానాకు చెందిన స్త్రీలు మహఫిల్లో కచేరీలు చేయడానికి అతను అంగీకరించడు. బేగమక్తర్ పరిస్థితి బంగారు పంజరంలో చిలుకలాగా మారిపోయింది. అక్కడ ఆమెకు ఏ కొరత లేదు, మహారాజభోగాలను అనుభవిస్తున్నది. కానీ గొంతెత్తి ఒక్క ఆలాపన కూడా చేయలేదు. తబ్లా, హార్మోనియం, తాంబూరాలు మూలకుపడ్డాయి. ఉదాసీనంగా మారిపోయిన ఆమె అనారోగ్యం పాలైంది.

బారిస్టర్ అబ్బాసీ పరిస్థితులను ఆకలింపు చేసుకున్నాడు. అతడు సంగీత సాహిత్యాల్లో అభిరుచి ఉన్నవాడే, కానీ ఏమీ చేయలేకపోయినాడు. అదే సమయంలో లక్నో రేడియో స్టేషన్కు బదిలీ మీద వచ్చిన ప్రోగ్రామ్ ఆఫీసర్ సునీల్ బోస్ గారికి ఈ విషయం తెలిసింది. అతడు అబ్బాసీ గారితో స్నేహహస్తం చాపి బేగం అఖ్తర్ లక్నో రేడియోలో పాడే విధంగా ఒప్పించినాడు. ఆవిడ పరదాచాటున ఉండి పాడుతుందని సమజాయించి ఆవిడ మళ్లీ పాడే ఏర్పాటు చేసినాడు. తొందరలోనే ఆమె ఆరోగ్యం కూడా బాగైంది. శ్రోతల్లో ఆనందాతిరేకం వెల్లివిరిసింది.

దైవదత్తమైన బేగం అక్తర్ సుస్వరాలను సంప్రదాయం పేరిట బంధించడం అపచారమని భావించిన బారిస్టర్ అబ్బాసీ బేగం అక్తర్ పబ్లిక్గా కచేరీలు చేయడానికి అనుమతివ్వడమేగాక ఆమె కచేరీ ఎక్కడుంటే అక్కడ తానూ ఉండేవాడు. అతని ప్రోత్సాహంతో, ద్విగుణీకృతమైన ఉత్సాహంతో బేగం అక్తర్ ఎన్నో చారిటీ ప్రోగ్రాంలిచ్చి అభాగ్యులను ఆదుకున్నది. చేతికి ఎముకలేనట్టు దాన ధర్మాలు చేసింది. బీహారు వరద బాధితుల సహాయార్థం తన కచేరీ వలన వచ్చిన డబ్బులను వెచ్చించి ఆదుకున్నది. బేగం అక్తర్ తొలుత హిందీ చిత్రసీమలో కూడా పనిచేసింది. విఖ్యాత సినీ నిర్మాత మహబూబ్ ఖాన్ నిర్మించిన రోటీ చిత్రంలో నటించింది. బేగం అక్తర్ శిష్యురాళ్లలో శాంతి హీరానంద్, రీటా గంగూలీ, అంజలి బెనర్జీ మొదలైన వారిని పేర్కొనవచ్చు. వారందరూ ఆమెను అమ్మీ జాన్ అని పిలిచేవారు. ఆమె కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా వారందరికీ విద్యాదానం చేసి మాతృప్రేమను పంచింది. బేగం అక్తర్ మరణానంతరం ఆమె శిష్యురాలు శాంతి హీరానంద్ ఆమె జీవిత చరిత్ర రాసింది. ఆ గ్రంథం పేరు ద స్టోరీ ఆఫ్ మై మమ్మీ. ప్రముఖ కళా విమర్శకుడు ఎస్ కాళీదాస్ బేగం అక్తర్ జీవితాన్ని డాక్యుమెంటరీ చిత్రంగా రూపొందించి భావితరాల కోసం నిక్షిప్తం చేసినాడు. భారత ప్రభుత్వం బేగం అక్తర్ను 1968వ సంవత్సరంలో పద్మశ్రీతో, 1975వ సంవత్సరంలో పద్మభూషణ్తో సత్కరించింది. అక్టోబర్ 7వ తేదీ 1914లో జన్మించిన బేగం అక్తర్ అక్టోబర్ 30వ తేదీ 1974వ సంవత్సరంలో స్వర్గస్థురాలైంది. అది కూడా అహ్మదాబాద్లో ఒక చారిటీ ప్రోగ్రాంలో పాడుతూ వేదిక మీదనే కన్నుమూసింది. పాడుతూ పాడుతూనే స్వర్గానికి వెళ్ళిపోయింది అన్నమాట. అదిగాక అక్టోబర్ నెలలోనే జన్మించి అక్టోబర్ నెలలోనే స్వర్గస్థురాలైంది.

ఇంతవరకు మల్లికాయ గజల్ బేగం అక్తర్ ప్రత్యేక కార్యక్రమము విన్నారు. సమర్పణ ఎస్ రాజవర్ధన్. ఇది ఈఎల్టీ రేడియో మాణిక్యాలు. రేడియో మాణిక్యాలు కార్యక్రమము ప్రతి ఆదివారము రాత్రి 10 గంటలకు ప్రసారమవుతుంది. రేపు రాత్రి 10 గంటలకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎంఎస్ గోపాలకృష్ణన్ వయోలిన్ వాదన వింటారు.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നീണ്ട മധുരിമ പൊద్దంతా పనిచేసి అలసిన మనసుకు శరీరానికి హాయన పాటలు మధురిమలో

మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మధురిమ. నాన్న ప్రేమను పిల్లల బాధ్యతను తెలిపే అత్యంత భావోద్వేగమైన పాట డాడీ సినిమాలోనిది గుమ్మడి గుమ్మడి. మనసుకు హత్తుకుని ఈ పాటకు సాహిత్యాన్ని అందించింది సిరివెన్నెలైతే హరిహరన్ ఆలపించారు. ఎస్ఏ రాజకుమార్ సంగీతం అందించిన డాడీ చిత్రం నుంచి ఈ పాట మీకోసం మధురిమలో.

ఒక తండ్రి కొడుకుల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ను తెలిపే పాట యానిమల్ చిత్రంలోని నాన్న నువ్వు నా ప్రాణం. సోను నిగమ్ ఆలపించిన ఈ పాట మధురిమలో.

చెరువు నిండినప్పుడు చీమలే చేపలకు ఆహారం. చెరువు నిండినప్పుడు చేపలే చీమలకు ఆహారం. కొన్ని లక్షల అగ్గిపుల్లల తయారీకి ఒక చెట్టు చాలు. కొన్ని లక్షల చెట్లను కాల్చడానికి ఒక అగ్గిపుల్ల చాలు. పరిస్థితులు ఎలాగైనా మారవచ్చు. అందుకే ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు. అలాగని ఎవరి మనసును గాయపరచకూడదు.

ఇది ఈఎల్టీ మధురిమ. తిరిగి రేపు రాత్రి 10:30 మధురిమలో మరిన్ని హాయన పాటలు వినిపిస్తారు, మరి వినేస్తాం.

ఇదే కాకుండా మరిన్ని సినీ గీతాల కోసము రేపొద్దుగల 8:45 సింగిడిలా, పొద్దుజామున 5:00 మాట చెప్పుండ్రి పాటి నుండిలా, రాత్రి 8:00 హుషారులో హుషారైన పాటల్ని, రాత్రి 10:30 మధురిమలో హాయన పాట వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా వాతావరణ సూచన. జిల్లాలో రాగల 24 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్ గా నమోదు కావచ్చు. వాతావరణ సూచన విన్నారు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. రేపు పొద్దుగల 7:10 అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన నిత్య జీవితంలో యోగాను అలవర్చుకోవడం ఎలా, నిర్మల్ జిల్లా సాంగ్వికి చెందిన యోగా శిక్షకులు మచ్చ గజేందర్తో ముచ్చట వింటారు. ఇంకా చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శినిలో ఉద్యాన పాలిటెక్నిక్ కోర్సులు ప్రవేశాలు ప్రయోజనాల గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె

ప్రభావతితో ముచ్చట ప్రసారమైతుంది. ఇంకా పెరడి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగం మాలిక 35వ భాగం ప్రసారమైతుంది. రేపొద్దుగల 8:45 ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంపై రేడియో నివేదిక వింటారు. సమర్పణ పి అశోక్. రేపు జమటు 5:30 నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో ఆదిలాబాద్ మండలం వాన్బట్ గ్రామానికి చెందిన బి ఫార్మసీ విద్యార్థి పాట్కుట్ అక్షయ్ కుమార్తో ముచ్చట పాటల నడుమ ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు యు దినేష్. రేపు జమటు 6:20 గిరిపదం కార్యక్రమంలో నార్నూర్ మండలము కాయర్తాట్వా గ్రామానికి చెందిన మడావి తుకారాం బృందం పాడిన గుమిలా పాటలు 5వ భాగం. ఇంకా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరపలక్ష్మణ బృందం పాడిన డొల్కి పాటలు 11వ భాగం వింటారు. రేపు రాత్రి 7:10 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో మార్పులకు అనుగుణంగా పరిశోధనలు సాధించిన ప్రగతి కేంద్ర ప్రభుత్వ తోడ్పాటు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు కేలేనిన్. ఇంకా రైతు అంతరంగంలో పత్తి సోయా సాగు అనుభవాల గురించి బోరాజ్ మండలం మాండగడ గ్రామానికి చెందిన రైతు నర్ర తిరుపతితో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు కేలేనిన్. రేపు రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో కథమానం భవతి నుడుక కథల సంపుటి నుండి దొర మల్లవచ్చిండు కథ ప్రసారమవుతుంది. రచన కెవి నరేందర్, చదువుతారు పి కమలాకర్ రెడ్డి. రేపు రాత్రి 9:45 ముచ్చట కార్యక్రమంలో నా కవితా ప్రయాణం ఆదిలాబాద్కు చెందిన కవి రచయిత విశ్రాంత ఉపాధ్యాయుడు డాక్టర్ ఉదారి నారాయణతో ముచ్చట మొదటి భాగం వింటారు. ముచ్చట పెడతారు కేలేని. రేపు రాత్రి 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎంఎస్ గోపాలకృష్ణన్ వయోలిన్ వాదనం ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 11:02 కావస్తుంది. ఇంతటితో 100.2 MHz మా ఇయాల్టి కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు పొద్దుగల 5:53 ఆకాశవాణి కార్యక్రమాలు మళ్లీ షురవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.